ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, ఆగస్టు నెల 23వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 40 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2023 ఆగస్టు 23న ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం ద్వారా భారతదేశం చంద్రుని దక్షిణ ధృవంపై విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక మైలురాయిని గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని నిర్ణయించడం జరిగింది. అంతరిక్ష విజ్ఞానం, శాస్త్ర సాంకేతికత పట్ల ప్రజల్లో అవగాహన, ఆసక్తిని పెంపొందించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన 4వ దేశంగా, దక్షిణ ధృవ ప్రాంతంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జన్మించిన రోజు ఈరోజు. 1972 ఆగస్టు 23న ఈయన జన్మించారు. భౌతిక శాస్త్రవేత్త అన్నామణి జన్మించిన రోజు కూడా ఈరోజే. 1918 ఆగస్టు 23న జన్మించడం జరిగింది. రచయిత బిఎస్ రాములు జన్మించిన రోజు కూడా ఈరోజే. 1949 ఆగస్టు 23న ఈయన జన్మించారు. సంగీత దర్శకుడు ఎస్ఏ రాజ్కుమార్ జన్మించిన రోజు కూడా ఈరోజే. 1964 ఆగస్టు 23న ఈయన జన్మించారు. గాయకుడు కృష్ణకుమార్ కున్నంత్ జన్మించిన రోజు కూడా ఈరోజే. 1968 ఆగస్టు 23న ఈయన జన్మించారు. చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు మహితా శక్తివై అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై అర్చన భక్తి సంగీత కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పి రవి మోజస్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: దేవుని చిత్తమును కనుగొనుట. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు తన పత్రికలను దేవుడు ఏర్పరిచిన వారిని ఉద్దేశించి వ్రాస్తూ, మీలో ఎవరూ నశింపక అందరూ మారుమనసు పొందాలన్నది దేవుని చిత్తమని స్పష్టం చేస్తున్నాడు. దేవుని రక్షణార్థమైన ఈ చిత్తానికి లోబడిని వారెవ్వరూ తమ జీవితాల్లో ఆయన చిత్తాన్ని కనుగొనలేరు. దేవునితో సత్సంబంధానికి రక్షణే మొదటి మెట్టు. నువ్వు మారుమనసు పొంది దేవుని కుమారునియందు విశ్వసించి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే నా పట్ల దేవుని చిత్తం ఏమయ్యిందని నువ్వు అన్వేషించటం వ్యర్థమే. ఇది నా చిత్తమని ఆయన స్పష్టంగా బయలుపరిచిన ఈ ప్రాథమిక విషయంలో నువ్వు విధేయత చూపించకపోతే ఇతర విషయాలను గురించి ఆయన చిత్తం ఏమయ్యిందో అడిగే నైతిక హక్కు నీకేమాత్రమూ లేదు. అందుకే మొదట ఆ రక్షణ అనుభవాన్ని, ఆనందాన్ని ఎలా పొందాలో అన్వేషించటం మంచిది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. దేవుని చిత్తాన్ని గుర్తెరగని వారిని ఈ వాక్యము అవివేకులని పిలుస్తుంది. మరి ఈ వాక్య భాగంలో దేవుని చిత్తమని బయలుపరచబడినదేమిటి, మనం ఆత్మపూర్ణులమై ఉండాలన్నదే ఇక్కడ బయలుపరచబడిన దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తమని మొదట పేర్కొన్న విషయానికి, అనగా రక్షణార్థమైన దేవుని చిత్తానికి లోబడిన వారికి మాత్రమే సాధ్యము. ఎందుకంటే రక్షించబడిన వారిలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అయితే రక్షించబడని వ్యక్తికి కూడా ఆత్మపూర్ణుడై జీవించాలన్నది దేవుని చిత్తం. దీని భావం వాక్యము నుండే స్పష్టంగా తెలుస్తుంది. మద్యముతో నిండి ఉండక ఆత్మపూర్ణులై ఉండమని ఇక్కడ హెచ్చరించబడి ఉన్నాము. మద్యముతో నిండియున్న వ్యక్తి తన నియంత్రణను కోల్పోయి తాను సేవించిన మద్యము చేత నియంత్రించబడతాడు. అయితే ఇది సరికాదు. అయితే ఇప్పుడు రక్షించబడిన ఎఫెసీయులు మునుపటి వలె మద్యముతో నియంత్రింపబడటానికి తమను తాము అప్పగించుకోకుండా ఆత్మపూర్ణులై ఉండాలని, అంటే తమను సంపూర్ణముగా నియంత్రించేలా పరిశుద్ధాత్మ నడిపింపుకు తమను తాము అప్పగించుకోవాలన్నదే దేవుని చిత్తమని ఈ వాక్య భావమయ్యున్నది. పాపము వలన ఆత్మను దుఃఖపరచుట సాధ్యము, అవిధేయత వలన ఆత్మను ఆర్పుట సాధ్యం. ఆత్మను దుఃఖపరచగా ఆర్పక ఆత్మపూర్ణులై పరిశుద్ధాత్మ నియంత్రణ కింద ఎల్లప్పుడూ జీవించాలన్నది దేవుని యొక్క చిత్తం. ఇంతకీ పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడటం అంటే ఏమిటి, ఆయన మనల్ని ఏ విధంగా నియంత్రిస్తాడు, దీనికి జవాబు కనుక్కోవటం ఎంతో సులభం. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలకు కర్త. లేఖనాలు ఆయన మనసు యొక్క ప్రతిబింబం. కాబట్టి లేఖనాల చేత నియంత్రించబడటం ఆత్మచేత నియంత్రించబడటంతో సమానం. ఇది నా స్వంత అభిప్రాయం కాదు, లేఖనాలే ఈ సత్యాన్ని స్పష్టంగా తెలుపుతున్నాయి. ఆత్మపూర్ణులై ఉండటం వలన కలిగే ఫలితాల జాబితా ఆ తర్వాత వచనాలలో మనకు కనిపిస్తుంది. కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హృదయములో దేవుని కీర్తించటం, అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఒకరికొకరు లోబడటం, సంఘములో ప్రేమ పూర్వకమైన నడవడిని కలిగి ఉండటం, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, యజమానులకు దాసులకు మధ్య సత్సంబంధాలు నెలకొనటం, ఇవి ఆ జాబితాలో పేర్కొనబడిన కొన్ని ముఖ్య విషయాలు. ఈ విధంగా ఆత్మపూర్ణులై జీవించటం, వాక్యానుసారముగా జీవించటం దేవుని చిత్తమై ఉంది. ఈ విధంగా జీవించిన వారు స్పష్టంగా బయలుపరచబడిన దేవుని చిత్తంలోని ఒక ప్రాముఖ్యమైన భాగానికి అవిధేయత చూపుతున్నారు. నువ్వు రక్షించబడి ఆత్మపూర్ణునిగా జీవిస్తున్నావని యథార్థముగా చెప్పగలిగితే దేవునికి స్తోత్రం. నీ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే. ఆమేన్.

మీరింతవరకు శ్రీ పివి రవి మోజెస్ గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

రైతులు మొదటిసారిగా పండ్ల తోటలు నాటేటప్పుడు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. విద్యా ఉపాధి అవకాశాల కోసం నేడు చాలా మంది గ్రామీణ యువత పట్టణాలకు వలసపోతూ ఉన్నారు. దీనివల్ల ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయం చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఇదే తరుణంలో వరి, వేరుశనగ, చెరకు వంటి వ్యవసాయ పంటల సాగులో పెరిగినటువంటి పెట్టుబడులు, కూలీల కొరతతో రైతులు ఈ పంటల సాగును కష్టతరంగా భావిస్తున్నారు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తరచూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండటంతో రైతుల్లో ఈ పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. వ్యవసాయ పంటలతో పోలిస్తే తక్కువ యాజమాన్యం, కూలీల అవసరం ఉండే దీర్ఘకాలిక పండ్ల తోటల పెంపకానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, ముఖ్యంగా సాగు ఖర్చు సాయం, రాయితీపై బిందు సేద్య పరికరాల ఏర్పాటు రైతులను పండ్ల తోటల సాగు వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న పెద్ద రైతులు అనే తారతమ్యం లేకుండా పండ్ల తోటల పెంపకానికి రైతులందరూ ముందుకొస్తున్నారు. పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వల్లే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడులిస్తాయి. ఈ మొక్కలు పొడవైన బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి. ఈ మొక్కల్లో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడటానికి అనుమైనటువంటి భూమి తప్పనిసరిగా ఉండాలి, లేకుంటే మొక్కలు సరిగా పెరగవు, ఎక్కువ దిగుబడులు ఇవ్వవు. పండ్ల తోటల పెంపకానికి భూమిని రెండు స్థాయిల్లో, అంటే మొదటిది రైతు స్థాయిలోను, రెండోది భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవాలి. ముందుగా రైతు స్థాయిలో భూమి పరీక్షలు కనుక మనం చూసుకున్నట్లయితే, పండ్ల తోటలను సాగు చేయాలి అనుకున్న మొత్తం భూమిని మొదట ఒకే రకంగా ఉన్న భాగాలు లేదా బ్లాకులుగా విభజించుకోవాలి. ఇలా విభజించుకున్న తర్వాత ఒక్కో రకం భూమి నుంచి సుమారు ఎకరాకు ఒక చోట నేలను బట్టి 4 నుంచి 6 అడుగుల లోతు వరకు గుంత తీయాలి. ఈ గుంతలో పైభాగం నుంచి కింది వరకు నేలను అధ్యయనం చేసి కింది విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ పరిశీలనలను రైతు సొంతంగా కాని లేదా వ్యవసాయ ఉద్యానాధికారుల సహకారంతో చేసుకోవచ్చు. భూమిలో నేల లోతు తెలుసుకుంటే ఆ భూమిలో ఏ రకమైనటువంటి పండ్ల జాతిని పెంచుకోవచ్చునో అర్థమవుతుంది. భూమి పరీక్షకు తవ్విన గుంత పైభాగం నుంచి కింది వరకు ఎలాంటి గడ్డి, కంకర లేదా రాతి పొరలు లేకుండా మంచి మట్టి గనుక ఉంటే దాన్ని నేల లోతుగా పరిగణించుకోవచ్చు. భూమి లోపల గట్టి, కంకర లేదా రాతి పొర ఉన్నప్పుడు మొక్కల వేర్లు కిందకి పెరగలేవు. కాబట్టి నేల లోతును బట్టి అనువైన పండ్ల జాతిని పెంచడానికి ఎంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మొక్కల వేరు వ్యవస్థ పెరుగుదలకు ఆటంకం కలిగించని విధంగా చిన్న చిన్న గులకరాళ్లు కలిగినటువంటి నేలల్లో కూడా పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. కాని కొన్ని చోట్ల భూమి కింది భాగంలో గట్టి పొరలు ఉన్నప్పుడు జేసీబీ యంత్రాలతో 3-4 అడుగులు

లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల చెట్లను నాటేస్తుంటారు. కాని మొదటి 3-4 ఏళ్లు మంచి మట్టి ఉన్నంత వరకు మొక్కల వేర్లు బాగా పెరిగి గట్టి పొరలు రాగానే వేర్లు పెరుగుదల ఆగిపోయి మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. కాబట్టి నేల లోతుకు అనువైన పండ్ల రకాన్నే రైతులు ఎంచుకుని సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నేల లోతును బట్టి పండ్ల మొక్కను ఎంచుకోవాలి. నేల లోతు 90 సెంటీమీటర్లు మించి గనక ఉంటే మామిడి, సపోటా, పనస, నేరేడు చెట్లు వేసుకోవచ్చు. నేల లోతు 60 నుండి 90 సెంటీమీటర్ల మధ్య గనక ఉంటే జామ, దానిమ్మ, చీని, నిమ్మ, ఉసిరి చెట్లు వేసుకోవచ్చు. 45 నుంచి 60 సెంటీమీటర్లు నేల లోతు గనక ఉంటే అరటి, బొప్పాయి, సీతాఫలం ఇట్లాంటి పండ్ల మొక్కలను నాటుకోవచ్చు. పండ్ల మొక్కల వేర్లు పెరిగే లోతు వరకు భూమి లోపల సున్నపు పొరలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని రైతులు ప్రత్యేకంగా పరిశీలించాలి. పండ్ల మొక్కల వేర్లు పెరిగే ప్రాంతంలో సున్నపు పొరలు గనక ఉంటే మొక్కల వేర్లు సరిగా పెరగవు, మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది, మొక్కలు బలహీనపడి పేలగా ఉంటాయి. భూమి లోపల సున్నం ఎక్కువగా ఉండటం వల్ల మొక్కల పెరుగుదలకు అవసరమైనటువంటి ఇనుము, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు అందకుండా పోతాయి. దీనివల్ల మొక్కల్లో ఆకులు గిడసబారి పసుపు రంగు మారి పల్లాకు తెగులుకు గురై క్షీణిస్తాయి. తోటల పెంపకానికి ఎంచుకున్న పొలంలో సున్నపు పొరలు లేకుంటేనే రైతులు వీటి సాగును చేపట్టుకోవాలి. ఈ విషయంలో రైతులు ఏమాత్రం రాజీ పడకూడదు. సున్నపు పొరలున్నటువంటి భూముల్లో నాటిన పండ్ల మొక్కలు 2-3 ఏళ్లలోనే క్షీణిస్తాయి. నేలలోని మట్టి రేణువుల పరిమాణాన్ని బట్టి నేల స్వభావం అంటే ఇసుక, ఒండ్రు, పంకమట్టిని తెలుసుకోవచ్చు. సాధారణంగా నీరు సులభంగా ఇంకిపోయే ఎర్రగర్ప నేలలు, ఒండ్రు భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలంగా ఉంటాయి. నీరు సరిగా ఇంకని బరువైన బంక భూములు పండ్ల తోటల పెంపకానికి అనువైనవి కావు. నేల రకాన్ని బట్టే భూమిలో గాలి ప్రసరణ, నీరు ఇంకే స్వభావం, వేర్ల పెరుగుదల మారుతూ ఉంటుంది. నేల రకాన్ని బట్టి పెంపకానికి అనువైనటువంటి పండ్ల జాతులను మనం ఎంపిక చేసుకోవాలి. అంటే ఇసుక వరుస కలిగినటువంటి తేలిక భూముల్లో కొబ్బరి, జీడి మామిడి, రేగు, అత్తి, వెలగ, ఖర్జూరం ఇట్లాంటి పంటల్ని సాగు చేసుకోవాలి. మధ్య రకమైనటువంటి గర్ప నేలల్లో అయితే మామిడి, సపోటా, పనస, అరటి, బొప్పాయి, ద్రాక్ష, చీని, నిమ్మ, దానిమ్మ, జామ ఇట్లాంటి పండ్ల జాతులను ఎంపిక చేసుకుని వేసుకోవాలి. అదే బరువైనటువంటి బంక భూముల్లో అయితే సాధారణంగా పండ్ల మొక్కల సాగుకు ఇవి అనుకూలం కావు. కానీ పనస, నేరేడు, జామ వంటి రకాలను మంచి యాజమాన్యంతో ఇక్కడ పెంచుకోవచ్చు. ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండకుండా తొందరగా ఇంకిపోయే గుణం కలిగినటువంటి భూములు పండ్ల తోటల పెంపకానికి చాలా అనుకూలమైనవిగా మనం చెప్పుకోవచ్చు. చెట్ల వేరు ప్రాంతంలో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉంటే మొక్కల వేర్లకు గాలి ప్రసరణ సరిగా లేక ఎదుగుదల క్షీణించి తెగుళ్లకు గురై చనిపోతాయి. కాబట్టి ఎంచుకున్నటువంటి భూముల్లో నీటి మట్టం ఎల్లప్పుడూ 2 మీటర్ల కిందనే ఉండాలి. పండ్ల మొక్కలు నీటి ముంపును తట్టుకోలేవు. రేగు చెట్లు మాత్రం కొంతవరకు నీటి ముంపును తట్టుకుంటాయి. పండ్ల తోటల పెంపకానికి ఎంచుకున్నటువంటి నేల రసాయన స్థితి తెలుసుకునేందుకు మట్టి నమూనాలను భూసార పరీక్షా కేంద్రానికి పంపుకోవాలి. ముందుగా భూమి పరిశీలనకు తవ్విన గుంతలో పైభాగం నుంచి ప్రతి అడుగుకు ఒక మట్టి నమూనా చొప్పున గుంత కింది వరకు నేల లోతును బట్టి 4-5 నమూనాలను సేకరించుకోవాలి. ప్రతి నమూనాను ప్రత్యేకమైన పాలిథిన్ కవర్లో ఉంచి పూర్తి వివరాలు కలిగినటువంటి చీటీని అందులో ఉంచి పరీక్షల కోసం భూసార పరీక్షా కేంద్రానికి పంపుకోవాలి. పండ్ల తోటల పెంపకానికి భూమి అనుకూలతను తెలుసుకునేందుకు మొదట నేల ఒజ్జని సూచిక, లవణ సూచిక తెలుసుకుంటే సరిపోతుంది. ఇక భూమిలోని పోషకాల లభ్యతను గురించి పండ్ల మొక్కల నాట్లు పూర్తయిన తర్వాత తెలుసుకుని తగిన విధంగా యాజమాన్యం చేపట్టుకోవచ్చు. భూమి ఆమ్ల గుణాన్ని, క్షార గుణాన్ని ఉజ్జని సూచిక ద్వారా తెలుసుకోవచ్చు. ఉజ్జని సూచిక 6.5 నుంచి 7.5 మధ్య ఉన్నటువంటి భూములను తటస్థ భూములుగా మనం చెప్పుకుంటాము. ఈ రకం భూముల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఉజ్జని సూచిక 5.5 నుంచి 8 వరకు ఉన్నటువంటి భూముల్లో కూడా పండ్ల తోటలను లాభదాయకంగా సాగు చేసుకోవచ్చు. సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడి ఈ భూముల ఉత్పాదకత పెంచుకోవచ్చు.

0: మరీ ఎక్కువ ఆమ్లము క్షారము ఉన్నటువంటి భూముల్లో పండ్ల మొక్కలు సరిగా పెరగవు. ఉజ్జని సూచిక
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. భాష సంస్కృతి భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. వార్తల వివరాలు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిన్న ప్రారంభమైన బ్రిక్స్ సదస్సులో యువజన వ్యవహారాల మంత్రుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువతను లబ్దిదారులుగా మాత్రమే చూడకుండా ఉమ్మడి భవిష్యత్తును రూపొందించే పాత్రధారులుగా గుర్తించాలని కోరారు. భారతదేశం ఆ వైఖరితోనే ఉందని వెల్లడించారు. బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ దేశాల మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భాష సంస్కృతి భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒక్కతాటిపైకి తీసుకువస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాల సందర్భంగా నిన్న విశాఖపట్నంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం అధికారిక విందులో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడలు కేవలం పోటీలకు పరిమితం కాదని, అవి దేశాల సంస్కృతి సంప్రదాయాలు ప్రజల జీవన విధానానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా దేశంలోని భిన్న ప్రాంతాల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన కళారూపాలు, విందు, ఆహుతులను విశేషంగా అలరించాయి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం తెలంగాణలో విద్య పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది. లండన్ పర్యటనలో భాగంగా కేంబ్రిడ్జ్, లండన్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం రౌండ్ టేబుల్ సమావేశాలను నిన్న నిర్వహించింది. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి విద్యా పరిశోధనా సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా తెలంగాణను విద్యా పరిశోధన రంగాల్లో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్చలు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్లో లండన్ విశ్వవిద్యాలయ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. హైదరాబాద్లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను కోరినట్లు అధికారులు పేర్కొన్నారు. యువత జీవితంలో స్థిరపడిన తర్వాతే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సూచించారు. తొలుత సామాజిక సేవ ద్వారా విలువైన అనుభవాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విజయవాడలో నిన్న నిర్వహించిన యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ వికసిత్ భారత్ కాన్క్లేవ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం గోవా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
2: The NDA government is giving the new momentum to the development of the state. The convergence of the Prime Minister Sri Narendra Modi's vision of the Vikasit Bharat, the young political leadership must move towards the political participations. The representations is important, the foundation of the democracy, but today's generation seeks not only the representations, but also result and accountability. Now the young political leadership's the strength of the Vikasit Bharat.
1: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఏలూరు జిల్లా ముసునూరులోని పాప్కార్నికా ఫ్యాక్టరీలో నూతన విత్తనాల ఆవిష్కరణ, ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

0: నాయుడు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఉపరాష్ట్రపతి గారు మన నియోజకవర్గం రావటం మనకు గర్వకారణం కాబట్టి మన నియోజకవర్గంలో మొక్కజొన్న అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, మన నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతున్న హార్టికల్చర్ పంటలకు సంబంధించి మరి దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎటువంటి పంటలు వేస్తే మరి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి, అదే విధంగా ఏ విధంగా ఖర్చు తగ్గించుకోవాలి, ఏ విధంగా యాంత్రీకరణ చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రైతులకి ఎన్నవేళ్ళ కూడా అండగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ కార్యక్రమాన్ని వారిని ఘనంగా ఆహ్వానించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలకు సాగు తాగునీటిని వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ద్వారా ఈ నెల 31న అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టుకు నాడు శ్రీకారం చుట్టింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది కూడా తమ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఇప్పటి వరకు 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. గత రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు కోసం 2,250 కోట్లు ఖర్చు చేసి పనులను వేగంగా పూర్తి చేశామన్నారు. నీటి కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రాంతాలకు సాగు తాగునీరు అందించడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి లేదని పేర్కొన్నారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. శ్రీలంకలోని కొలంబో సింహళీ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మేజర్ సర్జరీలు కూడా చేయగలిగే పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు అభివృద్ధి చెందాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆసుపత్రుల పనితీరుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. బోధనాసుపత్రులతో సమానంగా స్థానికంగానే ప్రజలకు వైద్య సేవలు అందించే అవకాశం జిల్లా, ఏరియా హాస్పిటళ్లకు ఉంటుందని పేర్కొన్నారు. బోధనాసుపత్రుల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తే జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. వైద్యులు, సిబ్బందితో పాటుగా అవసరమైన అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పాలకొల్లు శాసనసభ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న ఆయన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టిట్కో భవనాల వద్ద కాలువపై నిర్మించిన వంతెన, ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన డ్రైనేజ్, ప్రహరీ గోడ తదితర అభివృద్ది పనులను ప్రారంభించారు. మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్ సాధ్యమని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. భాషా, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్ దేశాలను క్రీడలు యువతరం ఒకతాటిపైకి తీసుకొస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ స్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది.

ఏం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక రచా ఝా. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః నవదిల్ల్యాం స్థితే భాజపా ముఖ్యాలయే భాజపా దళస్య నవనియుక్తై రాష్ట్రీయ పదాధికారిభిః సహ ఉపవేశనం అకరోత్. భాజపాధ్యక్షం నితిన నవీనం విహాయ దళస్య రాష్ట్రీయోపాధ్యక్షాః మహాసచివాః అన్యే పదాధికారిణః చ అపి ఉపవేశనే ఉపస్థితాః ఆసన్. ప్రధానమంత్రిణా సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ సంఘటనాత్మకోపవేశనాని నూతన విచారై నవదృష్టిభిః చ సంబద్ధాని భవంతి. ఏషాం ఉద్దేశ్యం దళస్య సుదృఢీకరణం జనసంపర్కస్య చ విస్తార అస్తి. సహ ఉక్తవాన్ యత్ దళస్య సహకర్మిభిః నూతన సంఘటనాత్మక దళస్య సదస్యైః చ సహ అత్యుత్తమః సంవాదః జాతః. ఇతః ప్రాక్ భాజపా దళస్య రాష్ట్రీయాధ్యక్షః నితిన నవీనః నవనియుక్తైః రాష్ట్రీయ పదాధికారిభిః సహ ఉపవేశనం అకరోత్. నితిన నవీనః సనసూచితవాన్ యత్ ఉపవేశనావధౌ భాజపా దళేన వందే మాతరం ఇత్యస్య ఐతిహాసిక పరంపరాయాః సమ్మాననస్య సంరక్షణస్య చ సంబంధే ఏకః ప్రస్తావః అపి పారితః. దళేన సంపూర్ణస్య వందే మాతరం ఇత్యస్య సమ్మాననం గౌరవం ఐతిహాసిక పరంపరాం రాష్ట్రీయ స్థానం చ సంరక్షితుం సంకల్పః అపి కృతః. భారతస్య రాష్ట్రీయగీతస్య రూపేణ తస్య స్థానం యథావత్ స్థాపయితుం దళం ప్రతిబద్ధమస్తి. రక్షామంత్రి రాజనాథ్ సింహః అద్య కోలకాతాయాం గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీయర్స్ లిమిటెడ్ అథ యంత్ర ఇండియా లిమిటెడ్ చేత్యనయోః గార్డెన్ రీచ్ ఇత్యత్ర స్థితేభ్యః పంచ సౌవిధ్య కేంద్రేభ్యః ఆయోజ్యమానే భూమిపూజన సమారోహే భాగం గ్రహీష్యతి. పశ్చిమబంగాళస్య ముఖ్యమంత్రి సువేందు అధికారీ అపి కార్యక్రమే ఉపస్థితః భవిష్యతి. భూమిపూజన సమారోహానంతరం జీఆర్ఎస్ఈ ఇత్యస్మిన్ భవనే సూక్ష్మ లఘు మధ్యమోద్యమైః సహ సంవాద సత్రం ఆయోజయిష్యతే. రక్షామంత్రి దివసస్య ఉత్తరార్ధి యువభారతీ క్రీడాంగణే ఈస్ట్ బంగాల్ ఎఫ్సి తథా మోహన్ బాగాన్ సూపర్ జాయింట్ ఇత్యనయోః మధ్యే ఆయోజ్యమానాయాః డ్యూరన్ కప్ ఇత్యస్య స్పర్ధాయాః నిర్ణాయక చక్రమపి ద్రక్ష్యతి. భారతీయ వాయుసేనయా ఆస్ట్రేలియా మలేషియా దేశయోః ద్వయోః అంతారాష్ట్రీయ విమానాభ్యాసయోః స్వీయ సహభాగితా సఫలతయా సంపన్నా. ఏతయోః ఆస్ట్రేలియాయాం పిచ్ బ్లాక్ 20-26 ఇత్యభ్యాసః అథ మలేషియాయాం ఉదార శక్తి 20-26 ఇత్యభ్యాసః చ సమ్మిళితౌ స్తః. రక్షామంత్రాలయేన ఉక్తం యత్ ద్వయోః దేశయోః భారతీయ వాయుసేనాయాః సహభాగితయా హింద ప్రశాంత క్షేత్రే తస్యాః పరిచాలన క్షమతా ఉన్నత సామరిక సమన్వయం అథ రణనీతిక రక్షా సహయోగం చ సుదృఢీకర్తుం ప్రతిబద్ధత ప్రకాశితా. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య ప్రభృతి రూస్ దేశస్య ద్విదివసీయ అధికారిక యాత్రాయాం భవిష్యతి. తత్ర జయశంకరః భారత రూస్ అంతాప్రశాసనికాయోగస్య వాణిజ్యార్థిక ప్రవిధి సాంస్కృతిక సహయోగానాం 27వ అధివేశనస్య సహాధ్యక్షతాం విధాస్యతి. యాత్రావధౌ డాక్టర్ జయశంకరః రూస్ దేశస్య విదేశమంత్రిణా సర్గేయ్ లావరోవ్ ఇత్యనేన సహ మేళనం కరిష్యతి అథ క్షేత్రీయ వైశ్విక విషయేషు అపి చర్చా కరిష్యతి. క్రీడా మంత్రాలయేన హ్యః జాపానే ఆగామి మాసె ప్రారప్స్యమాణానాం ఏషియాయాః క్రీడానాం కృతే 290-400 భారతీయ దళస్య అనుమోదనం కృతమ్. అస్మిన్ దళే 65-200 పురుషాః అథ 27-200 మహిళాః చ క్రీడకాః సంతి. భారతస్య 20-సదస్యయుతం బ్యాడ్మింటన్ దళం పీవీ సింధుః లక్ష్య సేనః ఆయుష శెట్టి ఇత్యాదిభిః ప్రసిద్ధైః క్రీడకైః యుక్తమస్తి. అస్మిన్ దళె మహిళాయుగ్లం గాయత్రీ గోపీచందః అథ త్రిసా జోలీ అపి సమ్మిళితాః సంతి. ఇతి వార్తాః.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు.

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 హలాభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఫోనిన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 వార్తావాహిని. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు. 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం కెరీర్ గైడెన్స్ గురించి తెలుసుకుంటూ తెలుగు సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలోను, 6:10 తెలుగులోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో భాగంగా కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో వెలసిన గురువాయూరు శ్రీకృష్ణ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ మంజులా పాలేటి. 7:45 చిత్రసీమ. 8:00 హలాభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 సమాచార్ సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్ ట్రిసా జోడీ కాంస్య పతకం సాధించింది. భారత్ తన సొంత పారిశ్రామిక ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలను కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం 2026లో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాలు స్థిరత్వాన్ని గుడ్డిగా నమ్ముకోకుండా తమ బలహీనతలు తగ్గించుకోవాలని, ఆర్థిక ప్రత్యామ్నాయాలు విస్తరించుకోవాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆర్థిక ఉద్రిక్తతలు దేశాలకు వ్యాపారాలకు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ ఒత్తిళ్లు తట్టుకుని ముందుకు సాగడానికి ఆయన 4 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారు. అహింస శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింసా భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశ భద్రత సార్వభౌమాధికారం గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: अहिंसा का अर्थ केवल इतना ही नहीं है कि किसी को की हत्या मत करो, किसी को मारा नहीं जाना चाहिए. अहिंसा का अर्थ है मन वचन और कर्म से किसी भी रूप से किसी को पीड़ा न पहुंचाई. अहिंसा के मूल्य को हमारी कमजोरी किसी भी सूरत में नहीं समझी जानी चाहिए. हमारे अहिंसा को गलत मत समझो, अहिंसा और शांति हमारी संस्कृति है.
0: जैन मतम देश नागरिकता संस्कृति की गर्व कारणमनि, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను రక్షిస్తాయని ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వస్త్ర వ్యర్థాల సమస్యను పరిష్కరించడంతో పాటు నూతన ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు నవీ ముంబై వస్త్ర వ్యర్థాల పునర్వినియోగ విధానాన్ని మహారాష్ట వ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో ప్రతి నెల దాదాపు 78 టన్నుల వస్త్ర వ్యర్థాలు సేకరిస్తున్నారని, వ్యర్థాలను స్థిరమైన వనరులుగా మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం మాదిరిగానే ఇతర మున్సిపల్ కార్పొరేషన్లతో కూడా ఒప్పందాలు చేసుకునేలా కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆరోగ్య రంగాన్ని అనుసంధానించడం చాలా అవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక ల్యాబ్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, దేశంలో నగరాల సంఖ్య పెరుగుతున్నందున దానికి తగినట్టుగా ఆరోగ్య మౌలిక సదుపాయాలు కూడా విస్తరించాలన్నారు. గత 12 సంవత్సరాల్లో దేశంలో వైద్య సౌకర్యాలు గణనీయంగా విస్తరించాయని తెలిపారు. ఆరోగ్యకరమైన సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడం ద్వారా అభివృద్ది చెందిన భారత్ లక్ష్యం మరింత బలపడుతుందని అన్నారు. కేవలం వ్యాధులకు చికిత్స అందించడంతోనే ఆగిపోకుండా భవిష్యత్ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించాలన్నారు. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు

ఎరువులు నిరంతరంగా అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి ఉన్నత

0: సమస్యలను తీర్చిదిద్దడంలో యువత భాగస్వాములుగా ఉండాలని ఉద్ఘాటించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాకారం చేయడంలో సహాయపడ్డానికి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని 100,000 మంది యువ నాయకులను సిద్దం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. దేశ తూర్పు సరిహద్దులోని భద్రతా ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న అధికారులతో సమీక్షించారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా సిలిగురి శివార్లలోని సుక్నా వద్ద పశ్చిమ బెంగాల్ కేంద్ర భద్రతా బలగాల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. చికెన్ స్నెక్ అని పిలిచే సిలిగురి కారిడార్లో భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. సరిహద్దు నిఘాను వేగవంతం చేయడం, కేంద్ర భద్రతా దళాలు, నిఘా వర్గాలు, పరిపాలనా యంత్రాంగం మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు త్రిభుజ భద్రతా గ్రిడ్ కోసం కార్యాచరణ సిద్దం చేయడంపై ఈ చర్చలు సాగాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. నిన్న జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన లియో షెంగ్డు, టామ్ నింగ్ జోడీ చేతిలో 21-18, 13-21, 8-21 తేడాతో పరాజయం పాలయ్యారు. తొలి గేమ్లో ఆరంభంలో ఆధిక్యం సాధించి ఆ తర్వాత 16-18 వెనుకబడినప్పటికీ పుంజుకుని గేమ్ను గెలుచుకున్నారు. అయితే రెండవ గేమ్లో 11-10 స్కోర్తో నిలిచిన చైనా ద్వయం వేగం పెంచడంతో చేజార్చుకున్నారు. భారతదేశపు అత్యంత శక్తివంతమైన సాఫ్ట్ పవర్ రూపాల్లో సంగీతం ఒకటని, ఇది భాషలు, సరిహద్దులను దాటి మైత్రిని, అవగాహనను, సద్భావనను పెంపొందిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలో యువతనుద్దేశించి నిర్వహించిన ఒక సంగీత కార్యక్రమం మల్హార్ను ప్రారంభించిన సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి ప్రాంతానికి సంగీత సాంప్రదాయాలు, శైలి ఉన్నప్పటికీ దేశాన్ని ఐక్యం చేసే బలమైన సూత్రాల్లో సంగీతం ముఖ్యమైందని అన్నారు. సాంప్రదాయకంగా మల్హార్ రాగాలు వర్షాకాలంతో ముడిపడి ఉంటాయని, మానసిక ఉల్లాసానికి ఇది సంకేతమని, మన సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాల వద్దకు తీసుకెళ్లాలని యువతను ప్రోత్సహిస్తూ అన్నారు. ఉక్రెయిన్లో రష్యా జరిపిన డ్రోన్ క్షిపణి దాడుల్లో 2 వ్యక్తులు మరణించారు. ఉక్రెయిన్లోని షాపింగ్ సెంటర్పై రష్యా జరిపిన దాడిలో 16 మంది మరణించారని, 130 మంది గాయపడిన మరుసటి రోజే ఈ దాడులు జరిగాయని అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ తన సొంత పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటూనే ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలు కొనసాగించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం సంయుక్త ప్రకటన ఆమోదంతో ముగిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పుల్లెల గాయత్రి గోపిచంద్, ట్రిసా జాలీ జోడీ కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సమయం 7:15. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగ

0: మీరింతవరకు చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గాయకులు శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో శనివారం పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళవాద్యాల మధ్య అంకురార్పణ పూజలు నిర్వహించారు. హోమాలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

స్వల్పకాలిక పంటలతో మేలు జరుగుతుంది. ఎల్నినో నేపథ్యంలో రబీలో సాగునీరు అందించే చోట వరిలో తక్కువ రోజుల్లో పంట పూర్తయ్యే స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి సత్యవాణి తెలియజేశారు. ఎల్నినో ప్రభావ పరిస్థితులు, రాబోయే రబీ సీజన్కు పంటల ప్రణాళిక తదితర అంశాలపై నగరంలోని ముత్తుకూరు రోడ్ వ్యవసాయ పరిశోధనా సంస్థలో శిక్షణా తరగతులు శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సమావేశంలో ఏడీఏ సుజాత, ఏఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్త వినీత, కేవీకే కోఆర్డినేటర్ లలిత శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు నగరపాలక

సంస్థ కమిషనర్ నగర నియోజకవర్గం 117 ఈఆర్ఓ వైవో నందన్ సూచించారు. శనివారం పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓటర్ల నమోదు ప్రత్యేక శిబిరాన్ని అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా నాకాబందీ, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు నాకాబందీ నిర్వహించారు. వాహన తనిఖీలు నిర్వహించి మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారిపై 17 కేసులు, నిబంధన ఉల్లంఘనలపై ఎంవీ యాక్ట్ కింద 205 కేసులు నమోదు చేసి 1,02,80 రూపాయల అపరాధ రుసుమును విధించారు.

0: ఏఎస్పేట మండలంలోని దొరసానమ్మ అమ్మవారి గంధ మహోత్సవం శుక్రవారం అర్ధరాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయం, పోలీస్ శిక్షణా కేంద్రం, అన్ని పోలీస్ స్టేషన్లలో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ సిహెచ్ సౌజన్య ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయడంతో పాటు కార్యాలయ పరిసరాల్లో చెత్తను తొలగించి శుభ్రం చేశారు. సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. నెల్లూరు నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని, హెల్మెట్ ధరించని వాహనదారులను నగరంలోకి అనుమతించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. గత మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీలోని అధికారులకు సూచించారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ఎంపిక చేసిన ప్రాంతాల్లో జాతీయ రహదారుల అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రీడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. జాతీయ రహదారులపై రాంగ్ రూట్లో వచ్చే వాహనాలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ వివరాలను పోలీసులకు అందించాలని జాతీయ రహదారుల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించి ఒక గంట గోల్డెన్ అవర్లో వైద్య చికిత్స అందించేందుకు సహాయం చేసిన వారికి గుడ్ మారిటన్ ప్రోత్సాహకాన్ని 5,000 రూపాయల నుంచి 25,000కు పెంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇటీవల పల్నాడు జిల్లా నరసరావుపేటలో విజయవంతంగా నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం తరహాలో నెల్లూరు జిల్లాలోనూ కార్యక్రమాన్ని నిర్వహించి ఎక్కువ మంది ప్రజలకు రుణాలు అందించేలా బ్యాంకర్లు ప్రణాళికబద్దంగా సన్నద్దం కావాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. గత మంగళవారం నెల్లూరులోని కలెక్టరేట్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి, జిల్లా స్థాయి రివ్యూ కమిటీ సమావేశాలను కలెక్టర్ హిమాంశు శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నరసరావుపేటలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం

చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 3,000 కోట్ల రూపాయల రుణాలను ప్రజల అవసరాలకు అందించి విద్య, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్దికి తోడ్పాటును అందించినట్లు గుర్తు చేశారు. ఇదే తరహాలో నెల్లూరు జిల్లాలోనూ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు బ్యాంకర్లు, అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. బ్యాంకులు కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా ప్రజల ప్రమాణాలకు మెరుగుపరిచేందుకు సమాజంలో మంచి పాత్ర పోషించాలని ఎంపీ పిలుపునిచ్చారు. కాగా నెల్లూరు జిల్లాలో 4,000 కోట్ల రూపాయల రుణాలను ప్రజల అవసరాలకు అందించేలా క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ హేమంత్ శుక్లా ప్రకటించారు. రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సప్తాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ వెల్లడించారు. కావలిలో గత శుక్రవారం ఆయన పర్యటించి మాట్లాడుతూ ఢిల్లీ కేంద్ర విశ్వవిద్యాలయం సంస్కృత విభాగం ఆర్థిక సౌజన్యంతో తొలిసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సప్తాహాలు 25న శ్రీకాకుళం, విజయనగరం, 26న విశాఖ, కొవ్వూరు, 27న తణుకు, గుంటూరు, 28న జల్లెలమూడి, నెల్లూరు, 29న తిరుపతి, కడప, 30న అనంతపురం, కర్నూలు, 31న గుడివాడ, విజయవాడలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటు ఆయా ప్రాంతాల మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా సప్తాహాలకు ఆహ్వానిస్తామని ఆర్డీ విల్సన్ చెప్పారు. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తామని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ ప్రకటించారు. ఆకలి గొన్న వారికి అన్నం పెట్టండయ్యా, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవయ్యా అన్న సూక్తితో భక్తుల హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన శ్రీ భగవాన్ గొలగమూడి వెంకటేశ్వరస్వామి 44వ ఆరాధనోత్సవాలు గత మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా తరలివస్తుంటారు. ఈ ఏడాది జరిగే ఆరాధనోత్సవాలకు సుమారు 3 లక్షల మంది వరకు భక్తులు హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వారి కోసం నిరంతరం తాగునీటి సరఫరాతో పాటు వసతి గృహాలు, కళ్యాణ మండపాలు, ధ్యాన మందిరాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించినట్టు ఆశ్రమ కార్యనిర్వహణాధికారి బాలసుబ్రహ్మణ్యం తెలియజేశారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ సాగు విధానాలను క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సూచించారు. అగ్రి ఎక్స్పోలో ప్రదర్శించిన సాంకేతికత కేవలం ప్రదర్శనలకే కాకుండా రైతుల పొలాల్లో ఆచరణలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో గత బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని వివిధ స్టాల్స్ ను సందర్శించారు. రైతుల అవసరాలు, క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతుల అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలపై కలెక్టర్ రైతులు, ఛాంపియన్ ఫార్మర్స్, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు. రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే ఇటువంటి ఎక్స్పోల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. కాగా అగ్రి ఎక్స్పోలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 1,000 మంది రైతులు పాల్గొన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల సాగు, పంటల ఆరోగ్యం, నీటి యాజమాన్యం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ప్రభుత్వ పథకాలపై అధికారులు ఒకే వేదికగా అవగాహన కల్పించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్ 2026 కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిములు, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నెల 22-23 శని ఆదివారంలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ ప్రత్యేక తేదీల్లో జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలచే నియమించబడిన బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్డిడి జాబితాలు, అలాగే అవసరమైన ఫారం 6, ఫారం 7, ఫారం 8లను అందుబాటులో ఉంచి ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ ప్రత్యేక శిబిరంలో ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన వారు, అర్హత గల యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు, అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు, పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు, అలాగే అభ్యంతరాలు లేదా తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. కావున ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల యంత్రాంగం ఒక ప్రకటనలో కోరింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో గత మంగళవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్సీఓఆర్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపడుతున్న చర్యలు, నమోదైన ఎన్డీపీఎస్ కేసులు, అరెస్టులు, స్వాధీనం చేసుకున్న గంజాయి, సీజ్ చేసిన వాహనాల వివరాలను ఎస్పీ డాక్టర్ అజిత వేజెంట్ల వివరించారు.
2026లో

0: ఆగస్టు 17 తేదీ వరకు 9 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 33 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసుల్లో 333.407 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకుని 5 వాహనాలను సీజ్ చేసినట్లు ప్రకటించారు. అనంతరం కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, తనిఖీలు ముమ్మరం చేయడం, హెల్ప్ లైన్ సేవలపై ప్రచారం కల్పించడం, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. నెల్లూరు పట్టణాభివృద్ది సంస్థ నోడా పరిధిలో పలు మార్పులు చేస్తూ రాష్ట ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని మొత్తం 20 గ్రామాలను దీని పరిధిలోకి తీసుకొస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కందుకూరు నియోజకవర్గం మొత్తం నోడా పరిధిలో ఉండగా ఇప్పుడు నోడా నుంచి ఆ నియోజకవర్గాన్ని తొలగించారు. అలానే కొత్తగా నెల్లూరు జిల్లాలోకి చేరిన గూడూరు మున్సిపాలిటీతో పాటు గూడూరు, కోట, చిలకూరు మండలాలను నోడా పరిధిలోకి తీసుకొచ్చారు. దీంతో కొత్తగా ఏర్పడిన నోడాలో 36 మండలాలు, వాటి పరిధిలోని 700 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలానే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కావలి, కూడూరు, అల్లూరు నగర పంచాయతీ, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలతో కలిపి మొత్తం 6 పట్టణాలు నోడా కిందకు చేరాయి. ప్రస్తుతం నోడా పరిధి 9616.117 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యులో నూతనంగా మంజూరైన ఇంజనీరింగ్ కళాశాలను గత మంగళవారం వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు, పరీక్షా విధానం, ప్లేస్మెంట్ సెల్, వృత్తి నైపుణ్య కేంద్రం తదితర వివరాలను కళాశాల డైరెక్టర్ ఆచార్య విజయ తల్లిదండ్రులు విద్యార్థులకు వివరించారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901044415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతమివ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ పై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 870-001-4242 870-001-4242.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: similar weather conditions have also been forecast for Madhya Pradesh, Uttarakhand, Kerala, Mahi and northeastern parts of India during the next 2 to 3 days. Meanwhile, Andaman Nicobar Islands, Andhra Pradesh, Bihar, Tamil Nadu, Puducherry and Karaikal are likely to witness thunderstorms accompanied with lightning and gusty winds till the 25th of this month. The weather department has also predicted squally weather with wind speeds gusting up to 60 kilometers per hour, likely to prevail off West Bengal, Odisha and North Andhra Pradesh coasts, adjoining some parts of West Central and Northwest Bay of Bengal today. In wrestling, Indian women wrestlers added 3 more medals to the country's tally at the Under-20 World Championships in Slovakia, with Mansi Latha winning silver and Tanvi Gundesh Madgum and Komal securing bronze medals. In the 68-kilogram final, Mansi was edged 1-2 by China's Chen Ling Song in a closely contested bout, settling for the silver medal. India added 2 medals in the bronze medal playoffs. Tanvi defeated Canada's Agnia Kraskova 10-4 in the 57-kilogram category, while Komal overcame Hungary's Eda Balaz 5-2 in the 59-kilogram division to claim bronze. In cricket, second and final test match of the series between India and host Sri Lanka will begin today in Colombo. The match will start at 10 a.m. Indian Standard Time. India won the first test by 165 runs and currently lead the series 1-0. And now for a look at today's newspapers, it's over to Saira Mujtaba.
1: Thank you, Pramod. BJP backs Vande Mataram's legacy, headlines the Pioneer, while Hindustan Times headlines, BJP plans drive targets Congress in Vande Mataram resolution. The Asian Age headlines, BJP will weaponize Vande Mataram to blunt opposition attack, woo Gen Z. Almost all leading newspapers carry on the front page the story of the first meeting of the newly appointed office bearers of the BJP. The Tribune headlines, BJP forms special team for Gen Z outreach, Nabeen Smriti key faces. While the Hindu says, it's about ideas, perspectives, says Modi after team Nabeen meet. And finally, a story in the Sunday Tribune says, a Kangra girl and her father aced the LLB exam, securing first and third ranks respectively. Anjika Rana topped while her father Praveen Rana secured third rank. And with that, it's back to you, Pramod.
0: Thank you, Saira. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi meets BJP's newly formed team at the party headquarters in Delhi. Party passes resolution regarding honour and protection of historic legacy of Vande Mataram. Centre notifies removal of 12-minute advertisement duration cap for television channels. India to host BRICS sports ministers meeting in Vishakhapatnam in Andhra Pradesh today. British parliamentarians seek UN intervention to end bloodshed in POJK by Pakistani forces. Cargo ship with 24 crew members sinks in Bay of Bengal off Odisha coast. Indian Coast Guard and Navy launch rescue operation. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Nellore Jilla Samachara Lekh Vintaru.
3: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని నెల్లూరు లోక్సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పేదలకు టిట్కో ఇళ్లను నిర్మించిస్తున్నామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణాభివృద్ధికి 45 కోట్ల రూపాయల మేర నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని సోమశిల కండలేరు జలాశయాల్లో నీటిని సద్వినియోగం చేసుకునేలా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, నీటి లభ్యతపై నెల్లూరులో జలవనరుల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన శాసనసభ్యులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందనే హెచ్చరికలు రావడంతో అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అజిత వేజండ్లా పిలుపునిచ్చారు. హరిత ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె నెల్లూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా అజిత మాట్లాడుతూ

0: పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం 100 మొక్కలను పెంచాలని, అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో కూడా పచ్చతనాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కల పెంపకాన్ని తరచూ పర్యవేక్షించి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హట్కో ఆర్థిక సహాయంతో నెల్లూరు నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే పూర్తవుతాయని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని బంగ్లాతోటలో 39 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే 47 పార్కులను అభివృద్ది చేశామని, మిగిలిన వాటిని కూడా త్వరలోనే ఆధునీకరించి సదుపాయాలు కల్పిస్తామన్నారు. 1,000 రూపాయలలోపు ఇంటి పన్ను చెల్లించే వారికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ను ఉచితంగా ఇస్తామన్నారు. అందరూ డ్రైనేజ్ కనెక్షన్ తీసుకుని దోమల రహిత నగరంగా మార్చేందుకు సహకరించాలన్నారు. నెల్లూరుకు సమీపంలోని దగదర్తి విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తర్వాత దగదర్తి విమానాశ్రయానికి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందన్నారు. దగదర్తి ఎయిర్పోర్టు పనులను వెంటనే వేగవంతం చేసేలా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అదనపు భూముల సేకరణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని కూలీల ఉపాధి కొరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీబీ జీరాంజీ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి వెంకటాచలం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వడ్డిపాలెం గ్రామంలో జరుగుతున్న బీబీ జీరాంజీ పథకం పనులను ఆయన పరిశీలించారు. పథకం అమలు తీరుపై కూలీలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన మార్గదర్శకాల ప్రకారం కూలీలకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రి స్టాక్లో రిజిస్టేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి సూచించారు. పీఎం కిసాన్ లబ్దిదారులందరూ తప్పనిసరిగా డిజిటల్ గుర్తింపు సంఖ్యను పొందాలన్నారు. తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. మీరు ఇంతవరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన అమరనారాయణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా చెప్పుకుందాం. మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి కేంద్రం, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. కార్యక్రమంలో ముందుగా మాకోసం అన్నయ్య చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ నిజామాబాద్ న్యూ ఎన్జీఓఎస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, ఇంకా శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్నారు. వీరు అన్నయ్య చిత్రం నుంచి గుసగుసలే గున్నా మామిళ్ళు అనే పాటను వినిపించగలరంటూ కోరుతున్నారు. వీరి కోసం ఉదిత్ నారాయణ్ సుజాత గానంలో ఈ పాట విందాం.

మనోరంజని కార్యక్రమం వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో మా కోసం సంక్రాంతి చిత్రం నుంచి చిలుక చందన పట్టు అనే పాటను వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజని, మాయ, సుప్రియ వీరంతా

మనోరంజన కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సీతారామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక, శారద, ఎంఎం కిరవాణి గానంలో ఈ పాట వింటారు.

0: కార్యక్రమంలో తర్వాతి పాట పల్లెటూరు మనగాడు చిత్రం కోసం నందమూరి రాజా.
1: ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
2: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
1: అమ్మా? టైం పదయింది. హా, పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
2: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ ఇచ్చెళ్ళిపోతున్నావు?
1: నాన్న, అది ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
2: అవునా?
1: ఆ, ప్రతిరోజు ఉదయం 10:00 నుండి 10:30 వరకు 0861233300 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చున్నానా? అలాగే 10:30 నుండి 11:00 వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చున్నానా?
2: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
1: హలో అభిరుచికి స్వాగతం.
0: కార్యక్రమంలో ఇప్పుడు పల్లెటూరి మునగాడు చిత్రం కోసం నందమూరి రాజా ఎస్పీ శైలజ గానంలో ఈ పాట వింటారు.

0: అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.

మనోరంజన కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: మీ పేరు చెప్పండి.
1: తుమ్మల చర్ల గోపీనాథ్, బుచ్చిరెడ్డిపాలెం మేడం.
0: గోపీనాథ్ గారు బాగున్నారైతే చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: మమతల కోవెల సినిమాలో, మమతల కోవెల సినిమాలో తెలియని రాగం పలికింది అనే పాట ఉంది మేడం.
0: అలాగేనండి, చెప్పండి.
1: ఆర్మగం, వండిపాలెం, బాలాజీ, వాసు, రేడియో మెకానిక్ చలపతి.
0: అలాగేనండి, మరి మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట విందామా?
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి.

0: శ్రోత కోరిన పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిరుచికి స్వాగతం. బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరెవరు మీరెవరు
1: మాట్లాడుతున్నారు?
0: బాగున్నారా?
1: చాలా బాగున్నాను మేడం. ముఖ్యంగా మన డైరెక్టర్ సమలం నాగేశ్వరరావు గారికి, శ్రీవత్సల మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి, చాలా సంతోషం. ఏ పాట కోరుకుంటున్నారు
1: మేడం? ఈ రోజు ఏమండి ఆవిడ వచ్చిన సినిమాలో కట్టుకోమన్నది కోక అందగాడ ఆ పాట వినిపించండి మేడం.
0: చెప్పండి.
1: అన్నాపురం చేపల వెంకటేశ్వర గారు, ఇస్మాయిల్ భాయ్ గారు, పోలయ్య గారు, ఇనమడుగు మొహమ్మద్ రఫీ, గోపీనాథు, అహోబల వెంకటేశ్వర్లు, తపలా మస్తానయ్య, జేసీపీ మస్తానయ్య, ఏఎస్పీ శంకరయ్య.
0: అలాగేనండి, మీరు కోరుకునే శ్రోతలందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ మేడం,
0: ధన్యవాదాలండి.

0: భాయ్. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: బాలాజీ.
0: కాదర్ భాష గారు ఎలా ఉన్నారు?

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ

0: బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై.
3: ఈ ఛానల్ పెట్టండి. అబ్బా, ఎందులోనూ మంచి పాటలే లేవండి.
4: అబ్బా, ఏంటి నీ గోళ? నువ్వు కోరిన పాటలు ఇందులో ఎలా వస్తాయి? పిచ్చిదానా
3: అమ్మా, టైం పదయింది. పదయిందా? ఏవండి, ఈ రిమోట్ మీరే తీసుకోండి, నాకు చాలా ముఖ్యమైన పనుంది.
4: అదేంటి? ఇప్పటిదాకా ఆ ఛానల్ ఈ ఛానల్ లో పాటలు పెట్టని బుర్ర తిని ఇప్పుడేంటి సడన్ గా రిమోట్ చల్లిపోతున్నావు?
3: నాన్న, అది ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం లో హలో అభిరుచి ప్రోగ్రామ్ మహిమ నాన్న.
4: అవునా?
3: ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 10:30 వరకు 0861233100 లేదా 102 కి ఫోన్ చేసి కొత్తవైనా లేక పాత మూవీస్ నుంచైనా మనకి నచ్చిన పాటల్ని వినొచ్చు నాన్న. అలాగే 10:30 నుండి 11 గంటల వరకు 7901084415 కి వాట్సాప్ లో మెసేజ్ పంపి కూడా సాంగ్స్ ని వినొచ్చు నాన్న.
4: అందుకేనా మీ అమ్మ అలా పరిగెత్తింది? పద పద, మనం కూడా వెళ్ళి హలో అభిరుచికి కాల్ చేద్దాం.
3: హలో అభిరుచికి స్వాగతం.
2: హలో అభిరుచి కార్యక్రమం వింటున్నారు 102.7 మెగా హెడ్స్ పై. హలో.
5: హలో, నమస్తే మేడం.
2: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
5: నెల్లూరు జిల్లా మనుబోల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: ఎలా ఉన్నారండి?
5: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా?
2: చాలా బాగున్నానండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
5: చిరంజీవి గారు నటించిన లంకేశ్వరుడు. అందులో నుంచి జీవోమణి కొండగలని సాంగ్ మేడం.
2: అలాగేనండి, తప్పకుండా. చెప్పండి.
5: మనబోల్ నుంచి బుద్ధ వెంకటరమణయ్య, కపిల్ సింగ్, తుపాకల రవీంద్ర, విజయ, సుదర్శనం, పరమేశ్వరు.
2: అలాగేనండి, మీరు కోరుకున్న శ్రోతలందరి కోసం ఈ పాట. ధన్యవాదాలండి.
5: ఓకే మేడం, థాంక్స్ మేడం.

0: హలో బ్రిడ్జ్ కార్యక్రమం వింటున్నారు. 102.7 మెగాహెర్ట్స్ పై. హలో,
1: హలో, నమస్తే అమ్మా. శ్రీమతరావు గారు అండి, శుభోదయం.
0: నమస్కారం అండి. హలో బ్రిడ్జ్ కి స్వాగతం, శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఇంటిగా నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తి గుప్త మాట్లాడుతున్నాను రా. బంగారు తల్లి
0: గుప్త గారు, బాగున్నారా?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారా?
0: చాలా బాగున్నామండి. చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు? చాలా చాలా ధన్యవాదాలు అండి. పాట పేరు చెప్తారా?
1: చెప్తానమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ పాట అడుగుతున్నాను. స్టాలిన్ ఈ చిత్రంలో శంకర మహాదేవన్ బృందం పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ. పాడారే పాడారే అనే పాట వినిపించండి శ్రీమతులు గారు.
0: అలాగేనండి, తప్పకుండా. మరి విందామా?
1: టైం అయిపోతుంది కదండి, వినిపించండి. బంగారు తల్లి ఉంటాడమ్మా. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: హలో అభిరుచి కార్యక్రమంలో ఇప్పటి వరకు ఫోన్ ద్వారా శ్రోతలు నచ్చిన పాటలు కోరి విన్నారు. కార్యక్రమంలో ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. శ్రోతలు కోరిన పాటలు వినే ముందుగా ప్రకటన వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
1: హలో రుచి కార్యక్రమంలో ముందుగా మా కోసం రాజకోట రహస్యం చిత్రం నుంచి నను మరువని త్వరవని అనే పాటను వినిపించగలరు అంటూ ఎద్దు మైలారం నుంచి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో అభిరుచి కార్యక్రమంలో మాకోసం గుండమ్మ కథ చిత్ర నుంచి ప్రేమయాత్రలకు బృందావనం అనే పాటను వినిపించగలరు అంటూ రేడియో అభిమానిని అంటూ సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కోరుతున్నారు. వీరు ఆకాశవాణికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. మరి వీరు కోరుకున్న గుండమ్మ కథ చిత్ర నుంచి ఈ పాట విందాం.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చవక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.
1: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా తరువాతి పాటతో కోరుతున్నారు. మా కోసం స్టూడెంట్ నెంబర్ 1 చిత్ర నుంచి ఒక మంచి పాటను ప్రసారం చేయగలరు అంటూ జయలక్ష్మి బెంగళూరు నుంచి కోరుతూ ఆకాశవాణికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్కారాలండి. మీరు కోరుకున్న ఈ పాట ఎంఎం కీరవాణి గానంలో, ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో చంద్రబోస్ రచన. ఇప్పుడు వీరి కోసం

హలో పరిచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా తర్వాత పాట కోరుతున్నారు. మాకోసం విచిత్ర సోదరులు చిత్ర నుంచి నిన్ను తలచి అనే పాటను వినిపించగలరు అంటూ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా తర్వాత పాట కోరుతున్నారు. మాకోసం డాకు మహారాజ్ చిత్రం నుంచి దబిడి దబిడి అనే సాంగ్ను వినిపించగలరు అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం ఈ పాట విందాము.

హలోభృచి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. ఆ కార్యక్రమాల్లో ముందుగా వార్తావాహిని వింటారు.

0: ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల రెండవ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశాభివృద్దిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్టపతి సూచించారు.
1: అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారతదేశం వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ, ఇతర సామాజిక అభివృద్ది రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
2: ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో బుధవారం పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. 4 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ 4 లైను, భద్రక్ హరిదాస్పూర్ 4 లైను,

0: గుమ్మిడిపూండి, గూడూరు 3-4 లైన్లు, కటక్, పారదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: పాంచ్ బహుత్ బడే ఫైసలే లియే హై, పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ పాంచ్వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ పాంచ్వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామడి హోతే హువే సోన్బర్సా ఏక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ కేబినెట్ నే అప్రూవ్ కియే.
2: తమిళనాడులోని మహాబలిపురంలో గురువారం జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్టాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డీకే శివకుమార్, విడి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డీకే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు. అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్దిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయని అన్నారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు.
0: ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సదస్సును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. కమిటీ తన సిఫార్సులను సమర్పించిన తర్వాత భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం, బ్యాంకింగ్ రంగం పరస్పరం సహకరించుకుంటాయని పేర్కొన్నారు. భారతీయ బ్యాంకులు ప్రస్తుతం బలమైన స్థితిలో ఉన్నాయని, మొండి బకాయిలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
2: ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని ప్రదర్శిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఐఎస్ఐ మద్దతు గల షెహజాబ్ పట్టి నెట్వర్క్ను నిర్మూలించడం దీనికి ఉదాహరణ అని సామాజిక మాధ్యమం వేదికగా సోమవారం తెలిపారు. 200 మందికి పైగా ఐఎస్ఐ కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడులకు పాల్పడాలన్న వారి ప్రణాళికలను కూడా కేంద్ర ప్రభుత్వం భగ్నం చేసిందని చెప్పారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలతో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను ప్రారంభించడం ద్వారా భద్రతా దళాలు ఈ నెట్వర్క్ను ఛేదించాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ సంస్థ నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, సజీవ తూటాలు, గూఢచర్యానికి ఉపయోగించే సీసీటీవీ కెమెరాలతో సహా గణనీయమైన పరిమాణంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అమిత్ షా వెల్లడించారు.
0: ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సోమవారం పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలోని కలికిరిలో ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్కు చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3 శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
3: హమారీ సురక్షా వ్యవస్థ కే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్ కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలీ అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశా మే కయీ మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనీ ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానోం కే కల్యాణ్, ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధతా కా జీవంత్ ప్రతీక్ హై.
2: సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీటి యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై బుధవారం చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను, నందన్ నీలేఖని కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది.

0: పత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం శనివారం జరగగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఆదివారం జరుగుతోంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించగా, ఆ శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే సమావేశాలలో పాల్గొంటున్నారు. శనివారం జరిగిన ప్రారంభ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యువత అభివృద్ది, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్య దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.
0: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయంలో దిగడంతో రాష్టంలో విమాన అనుసంధానానికి నూతన శకం ప్రారంభమైందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభం సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలన్నది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకుని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
1: కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలను మంగళవారం ప్రకటించింది. భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ లో అగ్రశ్రేణి జోడీగా నిలిచిన ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపిచంద్తో పాటు వివిధ క్రీడా విభాగాలకు చెందిన మరో 15 మంది క్రీడాకారులకు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు అర్జున అవార్డు ప్రకటించింది. అదేవిధంగా భారత ఫుట్బాల్లో సీనియర్ క్రీడాకారుడైన ఇసయ్య అరుమై నాయగంకు అర్జున అవార్డు, జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్లకు ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఇక పుణేలోని ఆర్మీ పారా ఒలింపిక్ నోడుకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం లభించనుంది. క్రీడారంగంలో ప్రతిభను గుర్తించి అత్యుత్తమ క్రీడాకారులు, కోచ్లను సత్కరించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తుంది.
0: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సోమవారం నుంచి పర్యటించారు. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన బీజేపీ రాష్ట కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఆ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, రాష్ట పదాధికారులు, జిల్లా అధ్యకులు హాజరయ్యారు. రాష్టంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత బలోపేతంపై సమావేశంలో చర్చించారు. మండల, జిల్లా, బూత్ స్థాయిలో క్రమబద్దంగా సమావేశాలు నిర్వహించడం, కార్యకర్తలతో నిరంతర అనుసంధానం కొనసాగించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
1: కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఢిల్లీలోని భారత మంటపంలో మంగళవారం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన పర్యావరణ మంత్రులు, ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన భూపేంద్ర యాదవ్, సుస్థిరమైన భూముల నిర్మాణానికి విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యాన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 2005 నుంచి 2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల తీవ్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: as nation pursue their development aspirations, they are navigating an increasingly complex environmental reality. The impact of climate change, biodiversity loss, and pollution. The triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often

0: often closely intertwined with broader development priorities, including poverty eradication, food security, and inclusive growth.
1: కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్

0: అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
1: ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణ, ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలో శుక్రవారం శాఖాపరమైన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని సూచించారు. H1N1తో సహా కాలానుగుణ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు, ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని తెలిపారు.
0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ రాజు వెళ్తుంది ఆ మనం హరివిల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్, నేను అడిగాను www. అని ఎప్పుడు టైప్ చేస్తాం కదా వెబ్సైట్స్, మరి దాని ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో ఎస్, చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి ఇప్పటికీ. సో 20+ మెసేజెస్, మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి ఆన్సర్స్ పంపించారో.

సరియస్ శిష్యుల వేణుగోపాల్ తాత గారు, క్వశ్చన్ అడగక ముందే ఆన్సర్ వచ్చేసింది కదా అంటున్నారు. నేను అడిగింది www. ఫుల్ ఫామ్ ఏంటి అనండి. మీరు www అని పంపిస్తే ఎలా, దాని ఫుల్ ఫామ్ నాకు ఎలా అర్థమవుద్ది చెప్పండి. సో ఎస్, ఇదే అండి ఆ చిన్న జనరేషన్ గ్యాప్ అండ్ ఎస్ మురళి గారు హాయ్ అల్కనంద గారు అంటున్నారు. హాయ్ అండి, బట్ ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. రాజు వేలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అప్పల రాజు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఎలా ఉన్నారు అంటున్నారు. థ్యాంక్ యూ అండి, నేను సూపర్ గా ఉన్నాను. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే, జగిత్యాల జిల్లా బుగ్గారం నుండి తిరునగరి ప్రకాష్, సుజాత, చోటు కార్తికేయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెల్లూరు జిల్లా నుంచి ఎవరు అంటే సౌషీర్ అండ్ ఇంకా శ్రవణ్ కుమార్. సౌషీర్ అండ్ శ్రావణ్ కుమార్ సో రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇప్పుడు నేను చదువుతున్న వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో ఎస్ చూద్దాం ఇంకా ఎవరెవరు పంపించారు. హై జాబ్లవ్వ, గుడ్ మార్నింగ్, నాకు ఆన్సర్ తెలియదు కానీ ఒక రాయి వేసి చూస్తాను అంటున్నారు. గట్టిగా తగిలిందండి రాయి అంటే రైట్ ఆన్సర్. సో ఎవరు అంటే ఇంతకీ టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు దొడ్డదేవరపాడు నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎం చంద్రశేఖర్ కడప నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ మార్నింగ్ అంటున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినే పాల్యం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు అంటూ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. అయ్యయ్యో మీరు ఆర్డబ్ల్యూడబ్ల్యూలోకి వెళ్ళిపోయారా.

సో www. అంటే మన ఇంటర్నెట్ కి సంబంధించింది. అండ్ ఇంకా పోరంకి నుంచి వీర్ రాఘవమ్మ, రేఖసాయి అండ్ మోనిక, మాకు చాలా రోజులు ఎఫ్ఎం రాలేదు, ఓకే, చాలా దిగులుగా ఉంది వినకపోతే, ఇప్పుడు వచ్చేసింది అనుకుంటున్నాను కదా, సో పాస్ట్ ను వదిలేసి ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా విజయవాడ నుంచి నందు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే నందు, సో రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా విఆర్ బాబు, అంబాపురం బెజవాడానా, ఓకే, బీజడి అంటే యాక్చువల్ గా బెజవాడ కదా, మరి అంబాపురం ఎక్కడుందో నాకు తెలియదు బెజవాడలో. ఇంతకీ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ లిజనర్స్ అందరికీ కూడా అట గుడ్ మార్నింగ్ అంటున్నారు. ఎంఎస్ దుర్గారావు గారు, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా అలానే మేము ప్రేమికుల రోజు ఫిల్మ్ చూసినప్పుడే మాకు తెలుసు మేడం ఆన్సర్ అంటున్నారు. మీరు స్మార్ట్ అండి, గుర్తుపెట్టుకున్నారు అప్పటి నుంచి. అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే ఆశ శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట డిస్ట్రిక్ట్, రైట్ ఆన్సర్. అసలు ఇది మాకు తెలీదా అంటూ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సో రైట్ ఆన్సర్ నేను చెప్పట్లేదు, ఎవరెవరైతే ఆన్సర్ పంపించారో వాళ్ళ నేమ్స్ అన్ని చదివేస్తాను. కమటం వెంకట లక్ష్మిరెడ్డి, భీమునిపాడు, రైట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ ఎవరు అంటే పి వెంకటరత్నం గారు, వింజామూర్ నెల్లూరు నుంచి. హాయ్ అండి ఆర్జాలకృంద గారు, నిన్నటి నుంచి నెల్లూరు సింహపురి ఎఫ్ఎం 102.7 నుంచి 10 to 5 వివిధ భారతి ఇస్తున్నారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. ఓకే సూపర్ అండి, సో ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉండండి. వెంకటరత్నం గారు అండ్ వెల్కమ్ టు బీబీ ఫ్యామిలీ. అండ్ ఇంకా ఓకే ఎం నరేష్, నరేష్ గారు నేను బాగున్నాను కానీ ఆన్సరే బాగాలేదు అంటే అర్థమైపోయింది కదా, సో కొంచెం డీవియేట్ అయిపోయింది అనమాట ఆన్సర్. అండ్ ఇంకా నిరుపమ గారు హైదరాబాద్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే ఎలమరు నుంచి వీరబాబు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ విజయ్ పరమేష్ గుంటకల్ నుంచి, రైట్ ఆన్సర్. నేను ఇంకా అనుకున్నాను ఇప్పుడు ఓన్లీ లైక్ మనకి యాప్స్ వచ్చేసాయి కదా, సో పెద్దగా వాడట్లేదు అని చెప్పి, సో తెలిసి చెప్పారో తెలుసుకుని చెప్పారో మొత్తానికి అయితే నాకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చేసాయి. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, నందుజీ వరుణ్ వచ్చేళ్ళారు, ఇంకా సూర్య కూడా ఇప్పుడే వచ్చారు అంటున్నారు. ఓకే అండి, సో ఇద్దరిని ఒకేసారి రమ్మని చెప్పండి, ఎందుకంటే నాకు హరివిల్లును కూడా చూడాలని ఉంది, ఆయన మాత్రం రావట్లేదు. అండ్ ఇందుకు రైట్ ఆన్సర్ పంపించేశారు వేదంతం జానకి శ్రీనివాస్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే ఇందులో www అంటే అని ఆయన నన్నే అడుగుతున్నారు, సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. నా క్వశ్చన్ అదే అండి, www అంటే ఫుల్ ఫామ్ ఉంటుంది కదా, సో అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో ఆ ఆన్సర్ తెలిస్తే కనుక నాకు పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వీళ్ళు పాపం ఎంతో సిన్సియర్ గా ఆన్సర్ పంపించారు, మరి ఏమైందో తెలీదు, మళ్ళీ డిలీట్ చేశారు. సో అసలు యుద్ధంలో గెలిచామా ఓడామా అని కాదు, అసలు యుద్ధం చేశామా లేదా అన్నది ముఖ్యం. మరి అందుకే మీరు మళ్ళీ మీ ఆన్సర్ పంపించేసేయండి, అబ్బా ఏమన్నా కంపేర్ చేశారా. నెక్స్ట్ ఎవరు అంటే మస్తాన్ అండ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ అంటున్నారు. నేనండి మీ ఆర్జీ అల్కనంద, సో ఆర్జీ గారు అని పెట్టారు అలా బ్లాంక్ వదిలేసి. సో మీరు ఆన్సర్ పంపించేసేయండి, పేరు దేముంది కానీ. నెక్స్ట్ ఎవరు అంటే అల్కనంద బంగారు తల్లి, ఆన్సర్ ఈజ్ అంటూ ఓకే ఎంత ప్రేమగా పిలిచారండి. బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ కాలనీ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. అండ్ అక్షయ కార్తీక్ సాయి రమేష్ కామారెడ్డి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేసింది. అండ్ నెక్స్ట్ ఎల్ లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి, ఓకే. సో ఇక్కడ నెల్లూరు వైబ్స్ అయితే మామూలుగా లేవు, బికాస్ ఇందాక మనకు లిజనర్ చెప్తున్నారు కాబట్టి భలే ఉన్నాయండి కార్యక్రమాలన్నీ నిన్నటి నుంచి వింటున్నాము నెల్లూరు ద్వారా అంటున్నారు. ఓకే సో నెల్లూరు ఫ్యామిలీ అందరికీ కూడా వెల్కమ్ టు మన వివిధ భారతి. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. ఓకే ఆన్సర్ మరి క్వశ్చన్ వినలేదు అనుకుంటున్నాను, నేను ఈ మెసేజెస్ అన్ని ఫినిష్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే సో లెట్ సీ వీర్ రాఘవమ్మ అండ్ ఫ్యామిలీ పొరంకి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ కానూరు నుంచి తాతారావు గారు పట్టుకున్నారు, ఆన్సర్ పట్టుకుని రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు, సో ఎస్ టైలర్ రమేష్ అని పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, ఎస్ ఫ్రెండ్స్.

ఎవరికి ఇప్పుడైతే ఎవరు ఆన్సర్స్ పంపించకండి, బికాస్ ఇట్స్ ఆల్రెడీ 10:23, నేను నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోవాలి కాబట్టి. అండ్ ఎస్, WWW ఫుల్ ఫామ్ ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్. అండ్ ఎస్, మరి వరల్డ్ వైడ్ వెబ్ తొలిసారిగా స్టార్ట్ అయింది August 23rd, 1991, అండ్ అందుకే ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంటర్నెట్ డే. అండ్ అందుకే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే చంద్రయాన్ 3. సో చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయిన రోజు August 23rd, అదైతే మనకు తెలిసిందే, అంటే మళ్ళీ లైక్ ల్యాండింగ్ అయిన రోజు. అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు? సో ఎస్, దీని గురించి ఇంకా మీకు క్లూస్ అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, బట్ రైట్ నో అయితే డైరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు ముందుగా నాకు ఆన్సర్ పంపించేసేయండి. సో చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే మాకు పంపించాల్సిన వాట్సాప్ నెంబర్ 8662488141 86624888814. సో ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అన్ని పంపించేసేయండి. అండ్ ఎస్, సూపర్, ఆల్రెడీ ఆన్సర్స్ ఆన్ ద వే ఇక్కడ వచ్చేసాయి, బట్ మీకోసం అయితే ఒక లవ్లీ ట్రాక్ వినిపించి చేస్తున్నాను ఫ్రమ్ ద ఫిల్మ్ ఛాంపియన్ స్టూడియో టు వివిధ్ భారతి FM 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ RJ అల్క్నందా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరు విన్నారు వివిధ భారతీయ 101.3 అండ్ మనమున్నాము హరివేలు కార్యక్రమంలో. అండ్ ఎస్, పదేనైతే అడిగేశాను చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు అని చెప్పి. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటో అందరికి తెలిసిందే. ఎస్ చెప్పేసాను ఈ రోజు స్పెషల్ ఏంటి అని ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అని చెప్పి. బట్ అంతకన్నా ముందు ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకు అంటారా? బికాస్ ఇక్కడ ఆల్రెడీ 35+ మెసేజెస్ ఉన్నాయి. ఏదన్నా మన ఇండియాకి సంబంధించి అండ్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఇలాంటి ఒక హిస్టారికల్ ఈవెంట్స్ గురించి అడిగినప్పుడు ఇన్ని ఆన్సర్స్ వచ్చినప్పుడు ఐ రియలీ ఫీల్ సో హ్యాపీ. అంటే సినిమా హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇవి కాకుండా ఇలా మన దేశం గురించి అడిగినప్పుడు రైట్ ఆన్సర్స్ పంపిస్తే అబ్బా ఆ కిక్కే వేరబ్బా అనిపిస్తుంది నాకు. అండ్ ఎస్ చూద్దాం ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. సో జ్యోతి ఫ్రమ్ కొర్నేపాడు, ఇది కూడా అంతే. ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతున్నానో లేదో ఆన్సర్ పంపించేసింది జ్యోతి. సో సూపర్ జ్యోతి. అండ్ ఇక నెక్స్ట్ ఎవరు అంటే ఎల్ లక్ష్మీనారాయణ అండ్ ఫ్యామిలీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పి వెంకటరత్నం గారు, ఓకే వెంకటరత్నం వింజమూరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ అప్పలరాజు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. మువల్ కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. సో అసలు నేను రైట్ ఆన్సర్ అని చదవక్కర్లేదు బికాస్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ విజయ పరమేశ్ గుంటకల్ నుంచి. సో ఎగ్జాక్ట్ డేట్ అండ్ ఇంకా టైమ్ తో సహా పంపించారు. దట్ సో స్వీట్ అండి. సో 2:35 అంటే మధ్యాహ్నం 2:35 న్యూషాల్కి అని చెప్పి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు జిల్లా లేగుంటపాడు గ్రామం నుంచి సౌరీష్ అండ్ శ్రావణ్ కుమార్. అనంతపురం నుండి టైలర్ రమేష్ అండ్ ఇంకా మెకానిక్ వెంకటాచలపతి గారు పంపించేశారండి. అండ్ ఇంకా వీర్ రాఘవమ్మ అండ్ ఫ్యామిలీ ఈపోరంకి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా శుభోదయం అండి అంటున్నారు కోడుమూరు నాగేళ్ల విశ్వేశ్వరయ్య శరణ్ తేజ్ అండ్ రఘుపతి ఈశ్వరమ్మ. సో ఎస్ ఆల్మోస్ట్ అండి అందరూ రైట్ ఆన్సర్స్. మధుసూదన్ రెడ్డి గారు పాపినపాల్యం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నందు విజయవాడ నుంచి. అనంతపురం నుండి అనురాధ గారు కూడా టైంతో సహా పంపించేశారండి. అండ్ ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్

మచిలీపట్నం. ఎస్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బండారు త్రిమూర్తుల గుప్తా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు అంటే సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అండ్ ఇంకా కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడి. ఎస్ అండి అందరూ రైట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం సూర్యాపేట. ఓకే సో ఎస్ ఇంకా చాలా ఆన్సర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మస్తాన్ అండ్ ఫ్యామిలీ, సో వీళ్ళు కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. సో ఎస్ ఎవరైతే ఇప్పుడే ట్యూన్ చేశారో మీకోసం క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసేస్తున్నాను. సో చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు? యాక్చువల్ గా చంద్రయాన్ 3 నేను అడిగిన క్వశ్చన్, సో ఆ డేట్ ఉంది కదా, ఆ రోజు లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఆగస్ట్ 23న సౌత్ పోల్ అంటే చంద్రుడి మేరీ సౌత్ పోల్ మీద ల్యాండ్ అవడం జరిగింది. అండ్ ఎస్ ఇండియా ఇస్ ది ఫస్ట్ కంట్రీ, సో ఇట్లా సౌత్ పోల్ మీద ఇట్లా చంద్రయాన్ 3ని పంపించి లాంచ్ ల్యాండ్ అయ్యేలాగా చేయడం. అండ్ అందుకే ఇది ఒక హిస్టారిక్ డే. అండ్ 2003 ఆగస్ట్ 23న ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అనేది జరిగింది. అండ్ అందుకే మనం అప్పటి నుంచి కూడా నేషనల్ స్పేస్ డేగా ఆగస్ట్ 23ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎస్ ఫ్రెండ్స్ మీకు కనుక ఆన్సర్ తెలిస్తే ఇంకా పంపించండి. అండ్ అయ్యో మా ఆన్సర్ ఎక్కడ, ఇంకా చదవలేదు అనుకుంటున్నారా? ఎస్ ఇంకా మీతో పాటు చాలా మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళ కోసం మరొకసారి మా వాట్సాప్ నెంబర్ 8662488144 866284. సో ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అయితే పంపించేసేయండి. అండ్ ఎస్ ఇప్పుడైతే ఆకాశమే నీ హద్దుర ఈ ఫిలం నుంచి టైటిల్ ట్రాక్ మీ అందరి కోసం, స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఈ పాటలో నిజంగా లైక్ ఎవరైతే ఆ టీమ్ లో వర్క్ చేశారో ఐ థింక్ ఇట్ విల్ హిట్ హార్డ్ అని చెప్పి, బికాస్ చంద్రయాన్ 3 కోసం వాళ్ళు అంటే మనం చూసేది ఆ లాంచ్ లైవ్ లో ఎలా వెళ్తుంది ఆర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయిందా లేదా అని చెప్పి, బట్ దీని వెనకాల ఎంత మంది కృషి ఉంటుందో అండ్ అది లాంచ్ అయ్యి ల్యాండ్ అయ్యే వరకు వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడతారో, జస్ట్ లైక్ మనకి థియరీ చదువుకోవడం వేరు ప్రాక్టికల్ వేరు కదా. సో వాళ్ళు అంతా అరేంజ్ చేసి అది లాంచ్ చేశాక మళ్ళీ ల్యాండింగ్ అయ్యే వరకు కూడా, అది ఎలా అయితే మన పిల్లలు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తారో, అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అంత డెడికేటెడ్ గా వర్క్ చేశారు. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అన్నమాట ఆ టీమ్ అందరికీ కూడా. సో ఇస్రోలో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కి వర్క్ చేశారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. అండ్ దీనిలో నాట్ ఓన్లీ జెన్స్ ఆడవాళ్ళు కూడా ఉండడం ఈ టీమ్ లో, సో దట్స్ అమేజింగ్. అండ్ ఆ టీమ్ అందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ ఇప్పుడైతే ఆకాశమే నీ హద్దుర ఫిల్మ్ నుంచి ఈ టైటిల్ ట్రాక్ మీకోసం, స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ నేను మీ ఆర్జే అల్క్నంద

విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనమనం హర్విల్లు ప్రోగ్రామ్ లో. అండ్ ఎస్ ఇంకా ఇక్కడ 20+ మెసేజెస్ ఎస్ ఫినిష్ చేసేస్తానండి, బికాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ కి ఇన్ని వండర్ఫుల్ ఆన్సర్స్ రావడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే మస్తాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సతీష్ ధవన్ అని కూడా పంపించారు. ఓకే దట్ సో స్వీట్ అండి. అండ్ ఇంకా నరేష్ మెర్సి విజయ గారు ముసాపేట నుంచి సూపర్ సాంగ్స్ అంటారు. సాంగ్స్ ఓకే అండి, ఆన్సర్ కూడా పంపించేసేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రంగాచార్యులు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కృష్ణా డిస్ట్రిక్ట్ పెద్దపారిపూడి నుండి ఎలమర్ నుండి వీరబాబు గారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే విఆర్ బాబు అజిత్ సింగ్ నగర్ అంబాపురం విజయవాడ నుంచి. ఓకే ఇందాక అంబాపురం ఎక్కడుంది అన్నాను కదా బెజవాడలో, అందుకని చెప్పి ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అండ్ ఇంకా అశోక్ గన్నవరం నుంచి టైంతో సహా పంపించేశారండి. అండ్ ఇంకా ఓకే చందు మెసేజ్ పంపించారు, క్వశ్చన్ వినలేదంట. సో నేను అడిగాను చంద్రయాన్ 3 లాంచ్ అయిన డేట్ ఎప్పుడు అని చెప్పి. సో చాలా క్విక్ గా మీరు ఆన్సర్ పంపించేసేయండి, బికాస్ ఇక్కడ ఇంకొక 12 మెసేజెస్ ఉన్నాయి, ఆ చదివేలోపు మీ ఆన్సర్ వచ్చేసేయాలి. అండ్ క్యాదరి వీరేష్ రాజౌలి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కొన్ని కొండల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించేశారు. చిన్నమ్మాయి మిరియాలు కూడా నుంచి హలో మంగా తల్లి అంటూ పెద్ద కూతురు వచ్చింది అంటున్నారు. పెద్ద కూతురు వచ్చింది కానీ ఆన్సర్ కూడా పంపించేసేయండి చిన్నమ్మాయి గారు. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను, నెక్స్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎవరో కానీ ఫన్నీ క్వశ్చన్స్ అయ్యండి అంటున్నారు. ఫన్నీ క్వశ్చన్స్ అయ్యడానికి మనకి ఆఫ్టర్నూన్ 2:30 నుంచి సండే

సందడి ఉంది. సో సందడి సందడికి మీరు ట్యూన్ అయితే ఫన్నీ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ సందడి చేయొచ్చు. బట్ ఇదైతే హరివిల్లు, అందరికి ఉపయోగపడే క్వశ్చన్స్ అండ్ మీరు దానికి రైట్ ఆన్సర్స్ పంపిస్తారు అండ్ పంపిస్తూనే ఉన్నారు అండ్ ఐ నో దాట్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే పి జానకీరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్ అండి. సో దట్ సో స్వీట్, అందరూ కూడా లైక్ టైంతో సహా పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు అంటే నెల్లూరు హర్నాథపురం నుంచి ప్రసాద్ గారు. సో నెల్లూరు వాళ్ళందరికీ ఈరోజు ఆ హార్టీ వెల్కమ్. సో ఐ ఫీల్ రియల్లీ సో హ్యాపీ. వాళ్ళు కూడా అదే మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు అనమాట. అండ్ హై నెలక్వీన్ గారు అంటూ మన టాపర్ ఆఫ్ ది బ్యాచ్, అంటే ఎప్పుడు లైక్ ఏ క్వశ్చన్ అడిగినా సరే లైక్ అన్ని యాంగిల్స్ లో మనకి ఆన్సర్స్ పంపిస్తారు. ఇప్పుడు కూడా అలానే పంపించారు. నేను వన్ వర్డ్ ఆన్సర్ అడిగితే ఎస్ఏ ఆన్సర్, అంటే లైక్ అసలు చంద్రయాన్ 1 ఏమైంది, 2 ఏమైంది, 3 ఏమైంది, ఇట్లా అన్ని కూడా. సో ఈ చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యి రోవర్ బయటకు రాగానే ఆనందంతో ఎగిరి గంతులు వేశాను, ఇది నిజమండి అంటున్నారు. ఎస్, దట్ సో స్వీట్. ఇంతకే అర్థమైపోయింది కదా ఎవరు, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మోమ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ఇదంతా జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. ఓకే, ఇంటర్నాట్ డే, హ్యాష్టాగ్ డే, ఆంధ్రకేసరి గురించి అడుగుతారేమో ప్రశ్నలు అనుకున్నాను. వాటి అన్నిటి గురించి ఆల్రెడీ చెప్పేశాను కదా, అందుకని చెప్పి ట్విస్ట్ అనమాట దీని గురించి అడిగాను. అండ్ ఇంకా నెల్లూరు సింహపురిలో కూడా వివిధ భారతి వేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు సౌషీర్ అండ్ శ్రావణ్ కుమార్. ఓకే, సో ఇలానే మెసేజెస్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి తాతారావు గారు. ఓకే, ఒక గంటలో రెండు ప్రశ్నలు మాత్రమే అడిగి ప్రోగ్రామ్ ని పూర్తి చేయడం మీకు మీరే సాటి. అంటే మరి మీరు ఇన్ని మెసేజెస్ పంపించేస్తే ఎలా అండి, నాకే పని తగ్గుతుంది. జస్ట్ ఒక 3-4 మెసేజెస్ చదివేస్తే మీ మంచి కోసం కోరుకున్న మీరు అర్థం చేసుకోవట్లేదు. అంతే తాతారావు గారు, అంతే, మంచికి రోజులు లేవు. సో జోక్స్ అపార్ట్, నెక్స్ట్ రైట్ ఆన్సర్ లతా సుహాస్ హొసకోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎం నరేష్ మర్సీ, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే వీళ్ళ పేరు, ఓకే నాకు అన్ని గుర్తున్నాయి. సో చందు పంపించారనమాట, నేను ఒక ఏరోస్పేస్ స్టూడెంట్ అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎవరబ్బా ఈ మెసేజ్ పంపిస్తుంది, త్రిమూర్తులు గుప్తా గారు. ఓకే, ప్రతి మెసేజ్ లో కూడా అలినంద బంగారు తల్లి అట్లా అంటూ పంపిస్తూ ఉంటాము కదా అంటూ ఉన్నారు. ఓకే, ఇంకా టైప్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే. మీరు ఎలా పిలిచినా మీ ప్రేమాభిమానం అయితే మాకు అర్థమవుతుందండి. అండ్ ఇంకా ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ నుంచి, ఈరోజు షో బాగుంది అన్నారు నరేష్ మెర్సి గారు. ఈ మెసేజ్ ఎందుకు చదవని తెలుసా, మీరు రైట్ ఆన్సర్ పంపించారు కాబట్టి. అండ్ ఇంకా అలినంద గారు స్వాగతం అండి. సో ఈ రోజంతా సందడే సందడ అనమాట అంటూ సత్తపట్టి రాము పుష్ప రాజర్షి ఖమ్మం జయనగర్ కాలనీ నుంచి పంపించేశారు. అండ్ హాయ్ గలగల పారే, ఐ మీన్ మాట్లాడే అల్కనంద అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. హైదరాబాద్ నుంచి నిరుపమ గారు, థ్యాంక్ యూ నిరుపమ గారు. అండ్ యస్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 10:46:33. సో ఏ మాత్రం లేచకుండా థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారికి తెలుగులో ఏ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. సో జాగ్రత్తగా వినండి, ఆయనకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో చాలా ఫిల్మ్స్ కి వచ్చింది. బట్ నేను అడుగుతుంది తెలుగులో ఏ చిత్రానికి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేసినందుకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్ కి అంటే నేను అడిగాను చంద్రయాన్ 3 ఎప్పుడు మనకి లాంచ్ అయింది అని, ఇంతకీ నువ్వు రైట్ ఆన్సర్ అన్నో ఆన్సర్ రివీల్ చేయవా అని అనుకుంటున్నారు పాపన్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. ఎస్, ఆ హిస్టారిక్ డే అయితే మనం అందరం మర్చిపోం కదా. ఎగ్జాక్ట్లీ మనకి ఈ లాంచింగ్ చంద్రయాన్ 3 అనేది ఎప్పుడు జరిగింది అంటే ఈ July 14th, సో మధ్యాహ్నం 2:35 కి, అండ్ అది సేఫ్ గా ల్యాండ్ అయింది August 23rd, 2023. సో ఈ మధ్యలో మనమైతే న్యూస్ లో అప్డేట్స్ చూస్తున్నాం కానీ, బట్ ఇందాక చెప్పినట్టుగా ఆ టీమ్ అందరూ కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అదే ఒక టెన్షన్ లో ఉండుంటుంది, ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అని చెప్పి. బికాజ్ కొంచెం చేంజెస్ ఏది జరిగినా సరే మొత్తం మిషన్ అంతా కూడా అటు ఇటు అవ్వచ్చు. సో అందుకని చెప్పి ఇది వాళ్ళ సొంత ప్రోగ్రామ్ లా భావించి డెడికేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళందరికీ మరొక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ. అండ్ ఎస్, ఈ రోజు సింగర్ కేకే

గారిని కూడా గుర్తు చేసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం నుంచి మరి కేకే పాడిన ఈ లవ్లీ ట్రాక్ అయితే వినిపిస్తున్నాను. అండ్ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి అంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఏ రాజ్ కుమార్ గారికి, ఏ చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డ్ తెలుగులో లభించింది, అంటే తెలుగులో ఆయనకి ఫిలింఫేర్ అవార్డ్ లభించింది ఏ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ అందించినందుకు. సో క్లూ కూడా ఇచ్చేస్తాను, ఆల్రెడీ 10:48 అయినందుకు, బికాజ్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. క్లూ ఏంటి అంటే అది వెంకటేష్ ఫిలిం అండ్ క్లైమాక్స్ లో ఆ అనే మ్యూజిక్ వస్తుంది కదా, సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీమ్స్ గా కూడా వాడుతున్నారు, సో ఆ సినిమాకి అనమాట. అండ్ జస్ట్ ఫ్రెండ్స్ ఆన్సర్స్ తెలిస్తే మెసేజ్ పంపించేసేయండి. అండ్ నెల్లూరు వాసుల కోసం ఒక్కసారి మా వాట్సాప్ నెంబర్ రిపీట్ చేస్తాను, బికాజ్ కొత్తగా వింటున్నారు అని చెప్పారు కాబట్టి. సో హలో నెల్లూరు పీపుల్, మా వాట్సాప్ నెంబర్ 8664-4888-14. ఈ నెంబర్ కి మీ ఆన్సర్స్ అని కూడా పంపించేసేయండి. అండ్ ఇప్పుడైతే మరి కేకేని గుర్తు చేసుకుంటూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిలిం నుంచి లవ్ ఇట్ రాక్ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జే అల్క్నందా.

సో యెస్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటాం. సో బ్యూటిఫుల్ ట్రాక్ వింటున్నారు కదా. సో రియల్లీ మిస్ కేకే గారు ఎన్ని వండర్ఫుల్ సాంగ్స్ మనకి అందించారో, ఎస్పెషల్లీ తెలుగులో. అండ్ యెస్ ఫ్రెండ్స్, నేను అడిగాను ఏంటి అంటే ఎస్ఏ రాజ్ కుమార్ గారు

మ్యూజిక్ డైరెక్షన్ లో ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నారు ఒక తెలుగు ఫిలిం కి. సో అది ఏ చిత్రం అని చెప్పి. సో ఎస్ రైట్ ఆన్సర్స్ పంపించిన నేమ్స్ అన్ని కూడా స్పీడ్ గా చదివేయాలి బికాస్ ఆల్రెడీ 10:53 అయిపోయింది కాబట్టి. సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి పాటలు అన్ని కూడా బాగుంటాయి, ఏదో ఒక రాగం ఫీమేల్ వర్షన్ అయితే ఇంకా బాగుంటుంది అని. ఎస్ ఎస్పెషల్లీ ఆ లైన్ మీరు పంపించింది, అమ్మా అని పిలిచే ఆ తొలి పలుకుల జ్ఞాపకమే, అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకం. సో సో స్వీట్ అండి. అండ్ ఈ పాటకి ఆన్సర్ అందరికి అర్థమైపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఎవరు ఆన్సర్స్ ఇంకా పంపించకండి బికాస్ ఆన్సర్ ఆల్మోస్ట్ రివీల్ చేసేసాను కాబట్టి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్ గారు సింహరాశి అంటున్నారు. సో సింహరాశి ఆన్సర్ అయితే కాదండి, ఎందుకంటే బయటికి ఇంత గట్టిగా చెప్పేశాను కాబట్టి. అనంతపురం నుండి రమేష్ అండ్ ఇంకా వెంకటాచలపతి గారు రైట్ ఆన్సర్. ఇంకా మురళీ గారు సో నా వాయిస్ బాగుండడం పాటలు పాడడం ఇదంతా కాదండి, ఆన్సర్ పంపించండి నెక్స్ట్ టైం. అంటే ఇప్పుడు ఇంకా టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం కనుక మీరు ఆన్సర్ పంపిస్తే అప్పుడు నేను పాట పాడతాను. అండ్ నెక్స్ట్ జ్యోతి కొన్నేపాడ నుంచి. సో ఇవాళ హ్యాట్రిక్ కొట్టిందనమాట, అంటే అన్ని ఆన్సర్స్ చెక్క పంపించేసి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రంగాచార్యులు. హిందూపూర్ నుంచి శ్రీకాళహస్తి మహత్యం అంటూ పంపించారు, బట్ కాదండి, ఆన్సర్ చెప్పేస్తారు మరికొద్దిసేపట్లో. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే నిజామాబాద్ ఉమ్మడ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ జనార్దన్ కందూరు నుండి ఓకే రైట్ ఆన్సర్. లతా సుహాస్ హొసకోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎలమర్ నుంచి వీరబాబు గారు. అయ్యో మీ పేరు చదివానండి, పెద్ద పార్పూడి అని కూడా చదివాను. మీరు మధ్యలో రేడియో నుంచి అలా వెళ్ళొస్తే నేను ఏం చేయగలను చెప్పండి. అండ్ ఇప్పుడు కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు, ఎవరు అంటే పెద్దపార్పూడి మండలం ఎలమర్ నుంచి వీరబాబు గారు. అండ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి వసంతం అంటూ పంపించారు. ఓకే, సో వెంకటేష్ గారిది అన్నాను కాబట్టి మేబీ వసంతం అనుకున్నారేమో, బట్ కాదండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. మంచి పాటలు వినిపించినందుకు థ్యాంక్ యూ అంటున్నారు, వెల్కమ్ తాతారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. అండ్ నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఇయర్ తో సహా అంటే ఏ ఇయర్ లో రిలీజ్ అయింది ఆర్ అవార్డ్ వచ్చింది అని కూడా పంపించేశారు. సాయి పవన్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ చెన్నై రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ క్లూ వల్ల అరే ఆ క్లూ పట్టుకుని నేను ఆన్సర్ పంపించారు అంటున్నారు ఎంఎం నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే అయ్యో కొనుగొండల రమణారావు గారు. కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి. ఎంత కష్టం వచ్చిందండి, పెళ్లి సినిమానా లేదా శుభాకాంక్షలు సినిమానా మీరే ఏదో ఒకటి చూస్ చేసుకోండి అంటున్నారు, బట్ యాక్చువల్లీ ఇట్స్ నన్ ఆఫ్ ది అబో. ఆన్సర్ రివీల్ చేసేస్తాను మరి కొద్దిసేపట్లో, ఆల్రెడీ 10:56 అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ సాయి గణేష్ రైట్ ఆన్సర్. శ్రీనాథ్ ఫ్రమ్ రామాపురం. అయ్యయ్యో అసలు శ్రీనాథ్ గారు ఏం చేశారో తెలుసా, చంటి సంక్రాంతి డి మల్లేశ్వరి మొత్తం గుర్తున్నాయన్ని పంపించేశారు వెంకటేష్ గారిది, బట్ యాక్చువల్లీ నో. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ నో రెస్పాన్స్ ఫ్రమ్ యూ అంటున్నారు, ఎవరండి ఇది. హర్నాథ్పురం నుంచి ప్రసాద్ గారు మీరు ఆన్సర్స్ పంపించాలండి, నేనేం రెస్పాన్స్ ఇస్తారు మీరు ఆన్సర్ పంపించకుండా. సో థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేసేయండి. నెక్స్ట్ ఎవరు అంటే సీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు రైట్ ఆన్సర్ పంపించేశారండి. నెక్స్ట్ పెళ్లి హడావిడిలో వినలేకపోయాను అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు, బట్ థర్డ్ క్వశ్చన్ కి క్యాచ్ చేసి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి సంధ్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే సింహపురి ఆకాశవాణి కేంద్రంలో కూడా వస్తున్నాయి, సో చాలా సంతోషంగా ఉంది అల్కనంద గారు అంటూ మెసేజ్ పంపించేశారు. అండ్ ఇంకా వినీత్ పుట్టినరోజు కూడా అంటున్నారు. ఎస్ వినీత్ అండ్ ప్రేమదేశంలో పాట పాడింది కూడా కేకే గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సాంగ్ ఎస్ ప్లే చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్రెడీ 10:57. అండ్ ఇంకా ఇక్కడైతే చాలా మెసేజెస్ ఉన్నాయి, చూద్దాం ఇంకా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారో. నరేష్ మెర్సీ విజయ ముసపేట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మీనా విజయవాడ నుంచి రైట్ ఆన్సర్.

0: పంపించేశారండి. జాన్సన్ గారు విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్ జాన్సన్ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అండ్ ఇంకా నేను చాలా తక్కువగా ఫిల్మ్స్ చూస్తానండి అంటూ మెసేజ్ పంపించారు చందు. అవునా అండి? సో మూవీస్ చూడక్కర్లేదండి, అవార్డ్స్ వచ్చినప్పుడు అది గుర్తు పెట్టుకోవాలి, బికాజ్ వాళ్ళకి కష్టపడి అవార్డు వచ్చింది కదా. అండ్ ఇంకా విజయ్ పర్మేష్ గుంటకల్ నుంచి రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇంకా ఎన్ని మెసేజెస్ వచ్చినా విసుక్కోకుండా నవ్వుతూ ఎంతో వర్క్ అందరు మెసేజ్ చదువుతున్న మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అంటున్నారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ గుర్తించినందుకు. అండ్ ఇంకా మధుసూదన్ రెడ్డి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ జ్యోతి కొర్నేపాడు నుంచి బై బై అక్క అంటుంది, థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్ యూ టూ. ప్రసాద్ గారు నెల్లూరు నుంచి, నేను కూడా న్యూ జాయినర్ అంటారు. ఎస్, నెల్లూరు వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండి. ఇలానే మెసేజెస్ పంపిస్తూ ఉండండి ప్రసాద్ గారు. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటున్నారు ఎం నరేష్ మెర్సీ. ఎస్ ఎస్ వస్తా వస్తా, ఎప్పట్లానే వచ్చేస్తాను. అండ్ చాలా హ్యాపీ నెల్లూరులో కూడా మై ప్రోగ్రామ్స్ వస్తున్నందుకు అంటున్నారు లక్ష్మీనారాయణ గారు. ఎస్ ఫ్రెండ్స్, ఇన్ని మెసేజెస్ వచ్చాయి అండ్ అలానే మనకి నెల్లూరు వాసులు కూడా జాయిన్ అయ్యారు. దట్స్ రియలీ హ్యాపీ న్యూస్ ఫర్ ఎవ్రీబడి. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే వెంకటేష్ అండ్ సౌందర్య గారు నటించిన రాజా ఫిలిం. సో రాజా ఫిలిం గాను ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు ఎస్ఐ రాజ్ కుమార్ గారు. అండ్ ఎస్, ఈ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మార్నింగ్ నుంచి మెసేజెస్ పంపించిన లిజనర్స్ అందరికీ కూడా మరొకసారి హార్టీ కంగ్రాట్స్. అండ్ ఈ రోజు ఐ మీన్ లైక్ ఇప్పటికో అయితే ఈ షోకి నేను ఒకటే బాబాయ్ చెప్పేస్తాను, బికాస్ నెక్స్ట్ ఆర్జే సిద్ధంగా ఉన్నారు కాబట్టి. అండ్ స్టూడియోలో టైం అయితే 11 o'clock. మీకోసం అయితే ఇప్పుడు వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, స్టే ట్యూన్.
1: వింటున్నారు విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. ఈరోజు తెల్లవారుజామున టోక్యో సహా తూర్పు జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడినట్లు అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తొలుత సునామీ హెచ్చరిక కూడా జారీ అయినప్పటికీ కొంతసేపటి తర్వాత అధికారులు దానిని ఉపసంహరించుకున్నారు. ప్రకంపనల వల్ల పలు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 50% సుంకాలు విధించడంపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పంద చర్చల్లో ట్రంప్ ప్రతిపాదించిన షరతులు ఆమోదయోగ్యం కావని, తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కానీ కీలక పరిశ్రమలను బలహీనపరచడానికి కానీ సిద్దంగా లేమని చెప్పారు. ప్రస్తుతం తాము అమెరికాతో యుద్దంలో ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. ఈరోజు అలాగే ఈ నెల 29-30 తేదీలలో అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ప్రచార దినాలు, స్పెషల్ క్యాంపెయిన్ డేస్ నిర్వహిస్తున్నట్లు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని, వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అర్హత కలిగిన పౌరులంతా ఈ ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన సందర్భంలో సంబంధిత దరఖాస్తులను సమర్పించవచ్చని చెప్పారు. కొత్త సిమ్ల జారీ విషయంలో ఆపరేటర్లు కఠిన వైఖరి అవలంబించాలని టెలికాం విభాగం సూచించింది. ఒక వినియోగదారుని పేరు మీద ఇప్పటికే 9 సిమ్లు ఉన్నట్లయితే సదరు వ్యక్తికి కొత్త సిమ్ జారీ చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి అందుకు తగ్గట్టుగా సాంకేతిక సంస్థాగత చర్యలు చేపట్టాలని టెలికాం ఆపరేటర్లకు ఒక అధికారిక సర్క్యులర్లో ఆదేశించింది. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ 10 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 37 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండు టెస్టుల ఈ సిరీస్లో మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. తొలి టెస్టులో సంచలన విజయం నమోదు చేసిన బంగ్లాదేశ్ను రెండవ మ్యాచ్లో ఏకంగా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓడించింది.

తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 64 పరుగులకే ఆలౌట్ కాగా రెండవ ఇన్నింగ్స్ లోనూ 95 పరుగులకే కొప్పుకొలింది. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 210 పరుగులు చేయడంతో బంగ్లాపై ఇన్నింగ్స్ 51 పరుగులతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్ను 1-1 సమం చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
3: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3
2: సినిమా కబుర్లు.

హాయ్ హలో, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్, అండ్ స్టూడియోలో టైం 11:05:57. అండ్ నేనైతే వచ్చేసాను ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అప్ టు 5 o'clock వరకు. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో సినిమా కవులతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఒక లవ్లీ సాంగ్ తో ఈ రోజు మన షోని స్టార్ట్ చేద్దాం. ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

సూపర్ సాంగ్ విన్నారు అండ్ సాంగ్ ని పాడింది అలప్రాజు ఫ్రమ్ ద మూవీ నిన్ను చూస్తే లవ్ వస్తుంది నుంచి ప్లే చేశాను అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారి జయరాజ్. మనమున్నాం సినిమా కబుర్లలో. ఓడి దేవుడ అండ్ డ్రాగన్ లాంటి ఎంటర్టైనర్స్ తర్వాత అశ్వథ్ మారిముద్దు డైరెక్షన్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మూవీ చేయబోతున్నారు అనమాట. యాక్చువల్ గా ఈ కాంబినేషన్ విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే ఇది మొత్తం ఫుల్ లెంత్ ఎంటర్టైనర్స్ తీస్తారు ఈ డైరెక్టర్ అయితే, అండ్ సూపర్ స్టార్ రజనీ ఇన్ ఈ డైరెక్టర్ కాంబినేషన్ అనగానే నాకు కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. అండ్ టైటిల్ కూడా రివీల్ చేశారు ధర్మన్ అనమాట, మరి తెలుగులో ఏం పెడతారో తెలియదు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే

ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం మన తెలుగు హీరో యాక్ట్ చేయబోతున్నారు అనమాట, రామ్ పోతినేని. మరి చూద్దాం ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది కమల్ హాసన్ గారు.

మికి జమీర్ అండ్ సాయి శివాణి పాడిన లవ్లీ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ముకుందా నుంచి ప్లే చేస్తున్నా. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది మికి జమీర్ అండ్ పాటకు లిరిక్స్ అందించింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. అండ్ మన్మనామ్ సినిమా కబుర్లలో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ ఏంటి అని అంటే పటాస్, F2, F3 అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఎస్, అనిల్ రావిపూడి గారు ఈసారి ఆ ఇద్దరిని కలిపారనమాట. ఎవరా ఇద్దరు అంటే విక్టరీ వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్. హీరోయిన్స్ ఎవరో తెలుసు కదా, కీర్తి సురేష్ అండ్ కృతి శెట్టి. అండ్ టైటిల్ కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు, జనవరి 12 విడుదల. దానికి సంబంధించి ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు మన అనిల్ రావిపూడి స్టైల్లో. అంటే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. జనవరి 12 విడుదల అనేది డేట్ కాదు, ఐ మీన్ డేట్ కూడా అండ్ దట్ టు టైటిల్ కూడా. జనవరి 12 విడుదల అనేది టైటిల్, అది మరి బావబామ్మది సౌజన్యంతో అంట క్యాప్షన్ అయితే. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ సంక్రాంతికి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం చాలా విశేషాలు సినిమాలకు సంబంధించి సినిమా కబుర్లలో. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టేడియం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ఉన్నాం సినిమా కబుర్లలో. నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్, కొరియన్ కనకరాజ్ తో కంబ్యాక్ ఇచ్చిన హీరో వరుణ్ తేజ్. మరి నెక్స్ట్ మూవీ ఏంటి, ఎవరితో తెలుసా, తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ తో. అండ్ దట్ టు ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అంట. యాక్చువల్ గా చెప్పాలంటే కార్తిక్ సుబ్బరాజ్ ది ఒక డిఫరెంట్ ఒక యూనిక్ స్టైల్ ఆయన ఫిల్మ్ మేకింగ్ అంతా కూడా. బట్ ఈసారి లవ్ స్టోరీని ఎంచుకున్నారు. చూద్దాం మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉండబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది. ఇంకా మాట్లాడుకుందాం సినిమా కబుర్లు. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టెరియో.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: తీసేయ్.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమునాం సినిమా కబుర్లలో నెక్స్ట్ ఫిల్మ్ అప్డేట్ నీ స్నేహం. ఎంతమంది ఫేవరెట్? చాలా మంది ఫేవరెట్ అయి ఉంటుంది నాలాగా. లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ అండ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన క్లాసికల్ మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. అంటే ఈ ఎంటర్టైనర్ ని మళ్లీ థియేటర్స్ లో వాచ్ చేసే ఛాన్స్ మళ్లీ వస్తుందన్నమాట. ఎస్, మీరు వింటుంది నిజమే. సెప్టెంబర్ 19 రీ రిలీజ్ చేయబోతున్నారంట ఈ మూవీని. మరి ఎమోషనల్ రొమాంటిక్ మూవీని మళ్లీ ఎంజాయ్ చేయొచ్చు సెప్టెంబర్ 19. అది సంగతి. అండ్ స్టూడియోలో టైం 11:46. ఇది ఈ రోజు సినిమా కబర్లు బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ గా 2:00 న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 155వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు ప్రకాశం భవన్లో ఆయన విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనొత్తులపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, విజయకుమార్ ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనాధికారిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడంలో ప్రకాశం పంతులు మనందరికీ ఆదర్శనీయమన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఈరోజు శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రముఖ క్రీడాకారిణి రజనీలు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 26 జిల్లాల నుంచి 14,000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిలు రేపు క్రీడా పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున టోక్యో సహా తూర్పు జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయపడినట్లు అగ్నిమాపక విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. తొలుత సునామీ హెచ్చరిక కూడా జారీ అయినప్పటికీ కొంతసేపటి తర్వాత అధికారులు దాన్ని ఉపసంహరించుకున్నారు. ప్రకంపనల వల్ల పలు ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యాయి. వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 50% సుంకాలు విధించడంపై ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పంద చర్చల్లో ట్రంప్ ప్రతిపాదించిన షరతులు ఆమోదయోగ్యం కావని, తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడానికి కానీ, కీలక పరిశ్రమలను బలహీనపరచడానికి కానీ సిద్ధంగా లేవని చెప్పారు. ప్రస్తుతం తాము అమెరికాతో యుద్దంలో ఉన్నామంటూ వ్యాఖ్యానించారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు, యశస్వి జైస్వాల్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రెండు టెస్టుల ఈ సిరీస్లో మొదటి మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి ఒంటి గంటకు వినవచ్చు.

0: తిందు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:52. అండ్ ఈ టైం మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చెప్తానని చెప్పాను. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన తల వెంట్రుకలు ఉంటాయి కదా, సో అది ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క వెంట్రుక అనేది దాదాపు 100 grams వరకు బరువును మోయగలవంట. అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. మరి అదేంటో, చాలా మందికి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, ఇప్పటికీ నాకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్, మీకు రెయిన్బో తెలుసు కదా, అంటే మన రెయిన్బో ఛానల్ కాదు, మీ రెయిన్బో మన ఇంద్రధనస్ తెలుసు కదా, అలాగే మూన్బో తెలుసా, ఎప్పుడైనా విన్నారా? యాక్చువల్గా పగలే కాదు, నైట్ టైమ్స్ కూడా రెయిన్బో అనేది ఏర్పడుతుంది, వాటినే మూన్బో అని కూడా పిలుస్తారనమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఊపిరి నుండి ప్లే చేస్తున్నాను. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతీ ఎఫ్ఎం 101.3. నేను మీ క్రిష్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి
2: అలాగా. ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం అని చెప్పాను. మన చైల్డ్హుడ్ లో అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్టూన్స్ అని చెప్పొచ్చు, ఆ కపుల్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అవి మిక్కీ మౌస్ అండ్ మిన్నీ మౌస్. ఎంతమందికి గుర్తున్నాయి? ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ క్యారెక్టర్స్ కి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారండ. మిక్కీ మౌస్ తెలుసు కదా, సో తన పార్ట్నర్ అయిన మిన్నీ మౌస్ ఈ 2 క్యారెక్టర్స్ కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో అప్పుడు వాళ్ళిద్దరూ రియల్ లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్నారండి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, సన్ సర్ఫేస్ ఉంటుంది కదా ఉపరితలం, దాని మీద కంటే మెరుపులోని టెంపరేచర్ అనేది 5 times ఎక్కువ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, హాట్ అండ్ కోల్డ్ వాటర్ ను ఏదైనా ఒక బౌల్ అంటే ఒక పాత్రలో పోసేటప్పుడు ఆ సౌండ్ లో డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఈసారి మరి ట్రై చేయండి, అంటే హాట్ వాటర్ పోసేటప్పుడు ఒక డిఫరెంట్ సౌండ్ వస్తుందంట, అలాగే కోల్డ్ వాటర్ పోసేటప్పుడు ఇంకొక డిఫరెంట్ సౌండ్ వస్తుందంట. ఈసారి అబ్జర్వ్ చేయండి ఆ డిఫరెన్స్ ఏంటో. ఈసారి వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డెఫినెట్ గా నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ టైమ్ స్టూడియోలో 12:22:44 మనమున్నాం మీకు తెలుసా. ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం. ఫ్రమ్ ద మూవీ జాను నుంచి ప్లే చేస్తాను వింటూ స్టేడియం 2 విత్ భారతీ FM 101.3. నేను మీ క్రిష్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ జాను నుంచి ప్లే చేశాను. అండ్ మనమున్న మీకు తెలిసాలో అమేజింగ్ ఫ్యాక్ట్స్ వింటూ అండ్ స్టూడియోలో టైం 12:29:40 మరికొద్ది సేపట్లో అంటే 12:30

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్టు మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ సీఈఓలతో సమావేశమైన సందర్భంగా ప్రపంచం నలుమూలల నుండి ప్రతిభను ఆకర్షించగలిగే బలమైన అంతరిక్ష రంగ పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి స్థిరంగా ఉండాలని సీఈఓలను కోరారు. అంతరిక్ష రంగంలో తమ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఇష్టపడే గమ్యస్థానంగా భారత్ లో అనుకూలమైన వాతావరణం సృష్టించాలని ఆయన కోరారు.
1: భారత్ కా యువా ఆజ్ ఉన్ క్షేత్రో మే కామ్ కర్ రహా హై జిన్కీ కుచ్ సాల్ పెహలే కల్పనా భీ సంభవ్ నహీ. భారత్ కా ప్రైవేట్ స్పేస్ టాలెంట్ పూరి దునియా మే అప్నీ అలగ్ పహచాన్ బనా రహా హై. ఆజ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కే లియే భారత్ కా స్పేస్ సెక్టర్ ఏక్ అట్రాక్టివ్ డెస్టినేషన్ బన్ రహా హై.
0: ఖర్చుల పరంగా భారత్ అత్యంత పోటీతత్వాన్ని ప్రతిభను కలిగి ఉందని మోదీ అన్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష రంగంలో ప్రముఖ దేశంగా భారత్ వేగంగా స్థిరపడేందుకు దోహదపడుతుందని ప్రధానమంత్రి తెలిపారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. ఈరోజు విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ఈవెంట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో సైక్లింగ్ అంతర్భాగమన్నారు. ప్రజలు సైక్లింగ్ ను అలవర్చుకోవడానికి ఫిట్నెస్ సంస్కృతిని ప్రోత్సహించడానికి సండే ఆన్ సైకిల్ దోహదపడుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1800 నగరాల్లో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారని దాదాపు 5 మిలియన్ల యువత ఇందులో పాల్గొన్నారని డాక్టర్ మాండవీయ వెల్లడించారు. శారీరక దారుఢ్యాన్ని మెరుగుపరచడంలో కాలుష్యాన్ని తగ్గించడంలో సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామమని ఆయన అభివర్ణించారు. ప్రతి ఆదివారం సైక్లింగ్ చేసి ఫిట్నెస్ ను ఒక సాధారణ అలవాటుగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. భారతదేశాన్ని కేవలం ప్రపంచ ఫార్మసీ అనే గుర్తింపుకే పరిమితం చేయకుండా పరిశోధన ఆవిష్కరణలు అత్యాధునిక సాంకేతికతల ద్వారా ప్రపంచ ప్రయోగశాలగా తీర్చిదిద్దాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సును ముందుకు తీసుకెళ్లడం అనే అంశంపై జరిగిన 3వ ఎడిషన్ ఐఐఎంఏ హెల్త్ కేర్ సదస్సు 2026ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు గురించి చెబుతూ ఏఐ అనేది మందుల అన్వేషణను వేగవంతం చేస్తుందని, మెరుగైన స్క్రీనింగ్, క్లినికల్ నిర్ణయాలు వ్యాధిపై నిఘా ద్వారా ఆరోగ్య సంరక్షణను బలపరుస్తుందని చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు రష్యాకు వెళతారు. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారానికి సంబంధించి భారత్ రష్యా అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సదస్సుకు ఆయన సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ ప్రపంచ

0: అంశాలపై పరస్పర అభిప్రాయాలు పంచుకుంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. చంద్రయాన్ 3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయిన సందర్భంగా దేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 23న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. 2023లో ఈ రోజున ఈ అంతరిక్ష నౌక చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించడంతో పాటు ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధక దేశాల సరసన నిలిచింది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష అన్వేషణలో భారత్ సాధించిన అద్భుతమైన విజయాలు దేశ శాస్త్రీయ నైపుణ్యానికి, నూతన ఆవిష్కరణల స్ఫూర్తికి, విజ్ఞాన సరిహద్దులను మరింత ముందుకు తీసుకెళ్లాలనే పట్టుదలకు నిదర్శనమని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక వీడియోను షేర్ చేస్తూ, కొత్త ప్రపంచ వ్యవస్థలో భారతదేశం తన అంతరిక్ష రంగాన్ని నిరంతరం విస్తరిస్తోందని అన్నారు. నేడు జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలను సృష్టిస్తున్నారని మోదీ అన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా అవతరించాలని భారత్ సంకల్పించిందని, ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. భారత్ చంద్రయాన్ 3 చారిత్రక విజయాన్ని గుర్తు చేసుకుంటోందని అణుశక్తి అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రగతిశీల దృక్పథంతో ముందుకు సాగుతున్న భారతీయ శాస్త్రవేత్తల విజయాలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. అహింస, శాంతి భారతదేశ సంస్కృతులని, ఈ అహింస భావనను ఎవరూ కూడా తమ బలహీనతగా భావించే పొరపాటు చేయకూడదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి,
1: అహింసా కా అర్థ కేవల్ ఇతనా హి నహీ హై కి కిసీ కో కి హత్యా మత్ కరో, కిసీ కో మారా నహీ ఆనా చాహియే. అహింసా కా అర్థ హై మన్, వచన్ ఔర్ కర్మ సే కిసీ భీ రూప్ సే కిసీ కో పీడా న పహుంచాయి. అహింసా కే మూల్య కో హమారీ కమజోరీ కిసీ భీ సూరత్ మే నహీ సమ్జీ జానీ చాహియే. హమారే అహింసా కో గలత్ మత్ సమ్జో, అహింసా ఔర్ శాంతి హమారీ సంస్కృతి హై.
0: జైన మతం దేశ నాగరికత సంస్కృతికి గర్వకారణమని, జైన సాంప్రదాయాలు వారసత్వ సంపదను సంరక్షిస్తాయని, ప్రోత్సహిస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల్లో విదేశాల నుండి ఒకప్పుడు చోరీకి గురైన 20కి పైగా పూజ్యనీయమైన తీర్థంకరుల విగ్రహాలను తిరిగి భారత్కు తీసుకొచ్చామని ఆయన తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టు మ్యాచ్లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. భారత్ తొలి టెస్టును 165 పరుగుల తేడాతో గెలుచుకుని ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ 2వ టెస్టును కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, శ్రీలంక సిరీస్ ను సమన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, విదర్భ ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, మాహే, ఈశాన్య భారత ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈ నెల 25వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్ల కోసం ఎరువుల శాఖ సన్నాహాలను కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా న్యూఢిల్లీలో సమీక్షించారు. రైతులకు ఎరువులు నిరంతరాయంగా, అవాంతరాలు లేని సరఫరాను సమయానికి అందేలా చూడటమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని నడ్డా పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎరువుల శాఖ కార్యదర్శి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతరిక్ష రంగ స్టార్టప్లు ప్రభుత్వాలపై

0: నమ్మకాన్ని ఉంచాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైక్లింగ్ ను ఆరోగ్యకరమైన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కోరారు. దేశం ఈరోజు జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
2: 101.3.

ఎంజాయ్ చేస్తున్నారు. యూత్ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 12:41:20. మనుషుల కనుబొమ్మల మధ్య ఉండే ఎంప్టీ స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ కి ఇంగ్లీష్ లో ఒక పేరుందనమాట, అది గ్లాబెల్లా. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత అందమైన నది ఏంటో తెలుసా? కొలంబియాలోని కెనో క్రిస్టల్స్ అనేది. జస్ట్ 100 కిలోమీటర్స్ మాత్రమే ప్రవహించే ఈ నదిని లిక్విడ్ రెయిన్బో అని కూడా పిలుస్తారు. మీరు ఒకసారి సర్చ్ చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం. మీకు తెలుసాలో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా మనమున్నా, మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు మాట్లాడుతున్నాం.

బనానా అంటే అరటి పండును హ్యాపీ ఫ్రూట్ అని పిలుస్తుంటారు. ఎందుకు అని అంటే అందులో ఉండే ట్రిప్టాఫాన్ వల్ల. అంటే ఇది మన బాడీలోకి వెళ్ళిన తర్వాత హ్యాపీ హార్మోన్ గా పిలిచే సెరటోనిన్ గా చేంజ్ అవుతుంది. దీని వల్ల మనకు పాజిటివ్ ఫీల్ కలుగుతుంది అనమాట. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటే అరటి పండు తినడం వెంటనే, అండ్ దట్టు చక్కెరకేళ్ళి తింటే ఇంకా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోవడం మనం చాలా సార్లు వినే ఉంటాం, చూసే ఉంటాం, బట్ తమ పెట్ డాగ్స్ కి నచ్చలేదని చెప్పిన ఒకే ఒక రీజన్ వల్ల దాదాపు 54% అమెరికన్స్ వాళ్ళ పార్ట్నర్స్ తో విడిపోతున్నారని చెప్పి ఒక సర్వేలో తేలిందనమాట. అంటే వాటి పెట్ డాగ్స్ కి నచ్చలేదని చెప్పి, ఆ పార్ట్నర్ నచ్చలేదని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారంట. అండ్ దట్టు ఆ పర్సంటేజ్ అనేది 54% ఉందంట. అది మరి ఇలాంటి రీజన్స్ కూడా విడిపోతారంటే అది మామూలు విషయం కాదు. ఎనీవే స్టూడియోలో టైం 12:50:45, బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఇది ఈ రోజు మీకు తెలుసా, ఎగ్జాక్ట్ గా 1 o'clock ఈ న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం ధీరాలో, మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన ధీరల గురించి వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3, నేను మీ క్రిష్.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రగడ. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సదస్సు రెండవ రోజు విశాఖపట్నంలో ప్రారంభమైంది. బీచ్ రోడ్లోని ఓ హోటల్లో ప్రారంభమైన ఈ సదస్సులో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభ ఉపన్యాసం చేశారు. భారత్తో పాటు వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహ సంబంధాలని వివరించారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించామన్నారు. బ్రిక్స్ ప్రతినిధులంతా పాల్గొని సైక్లింగ్ ను ఆస్వాదించారని చెప్పారు. ప్రధాని మోదీ సండే ఆన్ సైకిల్ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దాదాపు 1800 నగరాల్లో ఈ కార్యక్రమం జరిగిందని, 50 లక్షల మంది యువత సండే ఆన్ సైక్లింగ్ లో భాగస్వాములయ్యారని తెలిపారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం 155వ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు ప్రకాశం భవనంలో ఆయన విగ్రహానికి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామితో పాటు కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు సంతనోత్తులపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, విజయ్ కుమార్ ఇతర ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. ఆంధ్రకేసరి జీవిత చరిత్రను తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఉన్నత విద్యావంతునిగా, స్వాతంత్ర పోరాట యోధునిగా, ధైర్యశాలిగా, గొప్ప పరిపాలనాధికారిగా ప్రకాశం పంతులు చూపిన మార్గం అనుసరణీయమన్నారు. కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ ప్రతికూల పరిస్థితులను అధిగమించి జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడంలో ప్రకాశం పంతులు అందరికీ ఆదర్శనీయమన్నారు. విద్యార్థి దశలోనూ, స్వాతంత్ర పోరాట సమయంలోనూ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంలోనూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని చెప్పారు. తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఈరోజు శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రముఖ క్రీడాకారిణి రజనీలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 26 జిల్లాల నుంచి 14,000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రేపు పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్లో భారత్ 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ 18 పరుగులు, ఎస్ఎస్వి జైస్వాల్ 45 పరుగులు చేసి అవుటయ్యారు. రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యతలో ఉంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:04:10 అండ్ ఈ టైం ధీరా టైం. సో వనిత అంటే ఫ్యామిలీ అండ్ సొసైటీకి వరలక్ష్మి లాంటిది, అందుకే ఆడపిల్లకు భారతీయ సంస్కృతి సమున్నత స్థానాన్ని ఇచ్చింది. అండ్ అంతేకాదు, శాంతి సౌభాగ్యాలు విరసిల్లే ప్రతి చోట లక్ష్మీ కళ ఉట్టి పడుతుందని చెప్పడంలోనే అతీవ ప్రాముఖ్యం డెఫినెట్ గా అర్థమవుతుంది. అసలు లక్ష్మి అంటే కేవలం సిరి సంపదలే కాదు, విద్య, ఆరోగ్యం, సంక్షేమం, విజయం ఇవన్నీ కూడా. అండ్ వీటన్నింటినీ

రూపాలుగా కురిపించే దేవతామూర్తే వరలక్ష్మి. మరి ఆ దేవత ఎక్కడో కాదు, ఇల్లాలి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటుంది. మరి ఆ వరాలేంటో చూద్దాం, ఆ దేవత ఇచ్చే వరాలేంటో. ఈ టాపిక్ పైన ఈరోజు ధీరాలో మాట్లాడుకుందాం, చాలా విశేషాలు. బట్ ఒక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3.

0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:15:29. మనము నా ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను. ఆ దేవత, ఆ వరలక్ష్మి ఎక్కడో కాదు, మన ఇల్లాలి రూపంలో ప్రతి ఇంట్లో ఉంటుంది అని చెప్పి, అంటే తొలి పొద్దు పడవగానే ఇంటిని క్లీన్ చేసే అమ్మాయి, పిల్లల్ని రెడీ చేసి భోజనం పెట్టి బడికి పంపే ఇల్లాలు, అండ్ ఇంటి పనులు కంప్లీట్ చేసుకుని టైంకి ఆఫీస్కి పరుగుపెట్టే ఎంప్లాయీ కూడా. అంతేనా కాదు, స్కూల్లో స్టూడెంట్కి పాఠాలతో పాటు బ్రతుకు పాఠాలు నేర్పే టీచర్ కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ వరలక్ష్మిలే కదా. పురాణాల ప్రకారం ఆనాడు మహాలక్ష్మి విష్ణుపత్నిగా చేసిన గొప్ప కార్యాలకు, ఇప్పుడు ఇంట్లో మగవాళ్ళు చేసే బాధ్యతాయుత కర్తవ్యాలకు ఏమాత్రం తేడా లేదు అని అనిపిస్తుంది. అంతేకాదు, ఇంటిని నందనవనంగా మార్చే గృహలక్ష్మి అట్ ఏ టైం విభిన్న పాత్రల్ని కూడా పోషిస్తుంది. భార్యగా, తల్లిగా, కోడలిగా ఇంటిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది. అంతేనా, తమ ఇంటిని పూజ గదిగా చేంజ్ చేసుకుంటుంది. ప్రేమతో తను నిర్వర్తించే ప్రతి పనిని పూజగానే భావిస్తుంది. సో అంటే మగువలు చేసే పనులన్నీ ఇటు కుటుంబానికి అటు సమాజానికి సుఖశాంతుల్ని డెఫినెట్ గా ప్రసాదిస్తాయని చెప్పొచ్చు. ఇంకా దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. మనకి రకరకాల లక్ష్ములు, అంటే జ్ఞానలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. అవతారాల గురించి, ఆ ఇల్లాలకి ఎలాగా ప్రతిబింబిస్తాయని చెప్పి మాట్లాడుకుందాం ఈ టాపిక్ పైన. ఇంకా ధీరాలు, బట్ ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. ఈ సాంగ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 1:20 ప్రాంతీయ వార్తలు కూడా ఉంటాయి. తర్వాత 1:30 కలుద్దాం మళ్ళీ మనం ధీరాలు, ఈ టాపిక్ పైన మాట్లాడదాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, నగర ప్రజలు పాల్గొని సైకిల్ తొక్కారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని తెలిపారు. విశాఖ నగరంలో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేందుకు వచ్చే కొన్ని నెలల్లో మరిన్ని ప్రత్యేక సైకిల్ ట్రాక్లను అభివృద్ది చేయనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 1800 నగరాల్లో సైక్లింగ్ డ్రైవ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వివరిస్తూ,
1: Sunday on cycling. Now 1800 city is organized today. 5 million you join today Sunday on cycling. Cycling is a best exercise. Cycling is a solution of pollution. Cycling is a fitness. So we all are join every Sunday on cycling and save our health.
0: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తొలి దశలో మే 15వ తేదీన 1523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. రెండో దశలో వచ్చే నెల 15వ తేదీన 3231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15వ తేదీన 2311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15వ తేదీన మరో 2995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలి దశ మినహా 8537 పోస్టులకు తదుపరి 3 దశల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, ముండంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ పద్దతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు, వర్షాభావాన్ని బట్టి పంటల ఎంపిక, సాగు ప్రణాళికలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు ఏదైనా సందేహం లేదా సమస్య ఉంటే సమీపంలోని వ్యవసాయ శాఖ అధికారి, గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా

0: ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్దిదారుడు పురందర్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: పురందర్ అనంతపురం జిల్లా గుంతకల్ నివాసిని. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ షాప్ ఉంది నాది. 9 సంవత్సరాల కిందట మిత్రుల ద్వారా తెలుసుకుని ముద్రా యోజన కింద బ్యాంకుకి వెళ్లి 50,000 రుణం తీసుకోవడం జరిగింది. దాని కంతుల వారుగా కట్టుకొని మళ్ళా 1,00,000 రూపాయల లోన్ తీసుకున్నాను. దాని తర్వాత రెగ్యులర్ గా కట్టుకొని ఇప్పుడు 2 లక్షల వరకు ముద్రా యోజన కింద లోన్ తీసుకొని నా వ్యాపారాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాను. ఈ రోజు ముద్రా యోజన మాలాంటి వ్యాపారస్తులకు ఎంతగానో దోహదపడుతోంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట రహదారులు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రానికి త్వరలో కొత్త పరిశ్రమలు రానున్నాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని చెప్పారు. ధైర్యానికి దేశభక్తికి ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయునపాలెంలో 1877 ఆగస్టు 23వ తేదీన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. 1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్ర కేసరిగా ప్రసిద్ది చెందారు. 1946లో మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1953 అక్టోబర్ 1వ తేదీన ఏర్పడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, విద్యారంగ అభివృద్ది వంటి పలు కార్యక్రమాలు చేపట్టారు. 1957 మే 20వ తేదీన హైదరాబాద్లో ఆయన కన్నుమూశారు. టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతుల వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే ధైర్యం ఆయన సొంతమని, ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రకాశం పంతుల చిత్రపటానికి శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామి మాట్లాడుతూ,
2: ప్రకాశం జిల్లాలో పుట్టి వారు లాయర్ గా ప్రాక్టీస్ చేయటం, తదనంతరం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ గోబ్యాక్ అనేటువంటి నినాదంతో ధైర్యంగా ఎదురొడ్డి నిలబడటం, ఇవన్నీ కూడా వారి ధైర్య సాహసాలకి, నిజాయితీకి, దేశభక్తికి నిదర్శనాలు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, మన రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రిగా చేయటం, వారి పేరు మీద ఈ ప్రకాశం జిల్లా ఏర్పడటం అనేది చాలా సంతోషదాయకం. వారి స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో క్రీడా పోటీలకు సంబంధించిన జెర్సీలను ఆయన ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం శాప్ చైర్మన్ మాట్లాడుతూ, 14,000 మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీలను రాష్ట హోంమంత్రి వి అనిత, ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు ప్రారంభిస్తారని వివరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటిస్తూ వేటకు వెళ్లకూడదని మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజల ప్రాణ ఆస్తుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని మంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవనశైలికి సైకిల్ ఉత్తమ మార్గమని

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాష్టంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:32. అండ్ మనమున్న ధీరాలో మాట్లాడుకుంటున్నాం ఆ వరలక్ష్మి, మన ఇంట్లో ఉన్న వరలక్ష్మి అని చెప్పి. మరి మన ఇంట్లో ఉన్న ఆ ఇల్లాలు ఎవరైతే ఉందో ఆవిడ ఏ రకంగా వరలక్ష్మి, ఏం వరాలు ఇస్తుంది అనేది మాట్లాడుకుంటున్నాం. మనం మాట్లాడుకుంటే అంటే జ్ఞానలక్ష్మి ధైర్యలక్ష్మి చెప్పే కదా. ఎస్, మగవలు తమ ధైర్యం జ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని చెప్పాలి. అండ్ ఇంటిని ఎంత ఎఫిషియెంట్ గా అంటే మేనేజ్ చేస్తున్నారో ఆఫీసులను కూడా అంతే ఎఫిషియన్సీతో నడుపుతున్నారని చెప్పాలి. నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి, ఆనంద లక్ష్మి, దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ, దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము ధీరాలు మాట్లాడుకుంటున్నాము ఒక టాపిక్ పైన, అంటే మన ఇంట్లో ఉన్న ఇల్లాలు ఎవరైతే ఉంటుందో, ఈ స్త్రీమూర్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు వరలక్ష్ములతో సమానం అని చెప్పి.

సో జ్ఞానలక్ష్మి ధైర్యలక్ష్మి గురించి మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ ఆరోగ్య లక్ష్మి ఆనందలక్ష్మి. చెప్పాలంటే మానసిక శారీరక ఆరోగ్యం ఆనందమే ముఖంలో లక్ష్మీ కళను ప్రసాదిస్తుంది, అవునా కదా? అసలు లక్ష్మీదేవిని ఆనందదాయిని ఆరోగ్యప్రదాయిని అని కీర్తించడంలోని అంతరార్థం కూడా ఇదే అన్నమాట. నిజానికి ఇది ఆ స్త్రీకి చాలా చాలా అవసరం. అసలు వరలక్ష్మి వ్రతాన్ని లోకానికి పరిచయం చేసిన చారుమతికి మానసిక దృఢత్వం చాలా ఎక్కువ. తన ఆశయాల్ని కోల్పోకుండానే కుటుంబం సమాజం కోసం శ్రమించే స్త్రీమూర్తే ఆదర్శమని నిరూపించింది చారుమతి. అండ్ ఇప్పటి తరం మగువలు చారుమతికి ఏమాత్రం తీసుకోవడం లేదని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అప్పటి తరం మహిళల్లా త్యాగమే జీవిత లక్ష్యంలా కాకుండా తమ కోసం తాము జీవించాలన్న స్పృహతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటున్నారు, అవునా కదా? ఇంకా మాట్లాడుకుందాం బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తర్వాత. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3. నేను మీ క్రిష్.

విండో ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:47:20. సో ఆరోగ్య లక్ష్మి, ఆనంద లక్ష్మి మాట్లాడుకున్నాం, అండ్ నెక్స్ట్ ఐశ్వర్య లక్ష్మి. అసలు లక్ష్మికి మరో పేరు సిరి అనమాట. అంటే ఈ తరం అమ్మాయిలు ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, సేవింగ్స్, బిజినెస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్, ఇలా అన్నిటి గురించి గ్లోబల్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి, ఇంకా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇది మన ధీర, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే వరలక్ష్మి అని అనగానే ఎక్కడో వైకుంఠంలో ఉన్న వరలక్ష్మిని పూజించండి, కానీ మన ఇంట్లో ఉన్న మన లక్ష్మీదేవుల్ని కూడా డెఫినెట్ గా గౌరవించాలి, మన సొసైటీలో ఉన్న అందరి లక్ష్మిని కూడా గౌరవించాలి. వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాం. ఎస్పెషలీ మన మగాళ్ళకి చెప్తున్నాను అందరికీ. సో వాళ్ళందరినీ గౌరవించండి, హ్యాపీగా ఉంచండి, మనం కూడా హ్యాపీగా ఉంటాం, సొసైటీ బాగుంటుంది, ప్రపంచం కూడా బాగుంటుంది. అండ్ 1:48:38 స్టూడియోలో టైం. ఇది ఈ రోజు ధీరా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్ గా 2:00 కి న్యూస్ ఉంటుంది ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ లో, అండ్ 2:30 మళ్ళీ కలుద్దాం మనం సందడే సందడిలో. సందడి చేయడానికి రెడీగా ఉండండి. వింటూ స్టెడీ ఉంటూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3, నేను మీ క్రిష్.

0: विविध भारती एफएम 101.3
1: బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేశారు కదా. అండ్ స్టూడియోలో టైం 2 గంటల 30 నిమిషాల 59 సెకండ్లు.

సో ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఇది ఫేవరెట్ సామెత, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ కాబట్టి ఇది అడుగుతున్నాను. చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ అని సామెత ఏంటది? తెలిస్తే 0866 2488 14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ, ఏంటి ఆ కాయ? తెలిస్తే 0866 2488 14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూన్.

ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేసిన సాంగ్ ని పాడింది అనిరుద్ రవిచందర్ ఫ్రమ్ ద మూవీ క్రాక్ నుండి ప్లే చేశాను. అండ్ మనము నా సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, చదవక ముందు ఈ కాయ, చదివిన తర్వాత ఆ కాయ ఏంటది తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హాయ్ కిషోర్, సూపర్ ఫెస్ట్.

ఓకే, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కిషోర్ శుభోదయం అని అంటూ నల్లపాడు నుంచి గుంటూరు నుంచి పంపించారు ఎంఎంఎస్ నివాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ క్రిష్ గారు, మీరు మాకు కొత్త పరిచయం, మాకు మీరు కొత్త పరిచయం. నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ద్వారా నిన్న నుంచి సూపర్ గా ఉన్నాయి ప్రోగ్రామ్స్ అన్ని అని అంటూ మీ జోష్ చూస్తుంటే ఈ రోజు మాకు 5 వరకు రిలేలో మంచి సండే స్పెషల్ ఇప్పిస్తున్నా. ఓకే, లక్ష్మణ్ నెల్లూరు నుంచి థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ కి. అండ్ ఆర్జే క్రిష్ సార్ చాలా చక్కగా మంచి మాట్లాడుతున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది నెల్లూరు సింహపురి ఎఫ్ఎం నుంచి అని అంటూ పి వెంకటరత్నం గారు వింజమూరు నెల్లూరు నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ కాంప్లిమెంట్ కి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ తెలుగు క్రిష్, విష్ జాయ్ఫుల్ జల్లీ. ఏదో చాలా పెద్ద మెసేజ్ పంపించారు. కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి థ్యాంక్ యూ సో మచ్. అలాగే సుబ్రహ్మణ్యం గారు పెద్దనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ అండ్ శుభ మధ్యాహ్నం అందరికీ అని అంటూ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ శుభ మధ్యాహ్నం, బట్ ఆన్సర్ ఏది. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మన నమస్కారాలు, మరి సందరి కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నా. రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు ఎవరు, ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చదవక ముందు అని అంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. అలాగే మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావన జైనుద్దీన్ రైట్ ఆన్సర్ కాదు, ఆన్సర్ లేదు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ మూసాపేట నుంచి మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్, ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ సార్ జీ, హౌ ఆర్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్ వాణి ఫ్రమ్ విజయవాడ నుంచి. అండ్ నెక్స్ట్ జీ రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించారు కడప నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చదవక ముందు అని అంటూ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే సిఎస్శ్రీ ఫణి సత్యశ్రీ పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా, బట్ ఆన్సర్ కూడా పంపించుంటే బాగుండేది. అండ్ నరమిలి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అంగర కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి పంపించారు ములుగురు విజయ్ కుమార్, ఏ విషయమైనా కానీ నేర్చుకునేదాకా బ్రహ్మ విద్య నేర్చుకున్నాక అని అంటారు అని అంట, బట్ అడిగిన సామెత ఇదైతే కాదు. అండ్ అనంతపురం నుంచి అనురాధే గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అని అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ కుసుమ. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు, క్రిష్ గారు రాబోయే సందర్శ అందరికి స్వాగతం పలుకుతూ అని అంటూ ఓకే ఇందాక పంపించినట్టున్నారు. పెట్ డాగ్స్ వల్ల విడిపోవడం బ్రేకప్, అందమైన నది, కనుబొమ్మల మధ్య ఉన్న ప్లేస్ ని గ్లాబెలా అంటారని ఒకటేమిటి, చాలా చక్కని విషయాలు చెప్పారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ జానకిజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్టిసిపేట్ చేయండి సందర్శ అందరిలో కూడా, ఆన్సర్ తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ సార్ ఎలా ఉన్నారు అని అంటే అమూల్య, నేను చాలా బాగున్నాను, నువ్వెలా ఉన్నావు అమూల్య. అండ్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీతో ఉంటే బాగుంటుంది, ఏదో మ్యాజిక్ ఉంటుంది అని అంటే థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ రైట్ ఆన్సర్ కూడా. అండ్ మూసాపేట నుంచి పంపించారు ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ అలాగే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పాతింటి నుంచి పంపించారు గోర్లఖాన్ నుంచి జయమ్మ, రమేష్ బాబు వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావని జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ శివరాజు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ సార్ ప్లీజ్ అండి సింహపురి ఎఫ్ఎం నుంచి వింటున్నాం, ఆన్సర్ ప్లీజ్ అండి. ఓకే, ఆన్సర్ డెఫినెట్ గా చెప్తాను నేను. అండ్ ఎవరు పంపించారు, పి వెంకటరత్నం గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మూసాపేట గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే శ్రీ దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్రిష్ గారు బాగున్నారా అంటూ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి రైట్ ఆన్సర్. అండ్ మీ వాయిస్ సూపర్ సార్ అని అంటూ శివరాజు గారు అనంతపురం నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ ఒడియంపేట నుంచి పంపించారు అనంతపూర్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. సో ఏంటా ఆన్సర్, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అని సామెత అనమాట. అండ్ మధుప్రసాద్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అలాగే సార్ క్వశ్చన్ అండి అని అంటూ నేను ఆన్సర్ కూడా రివీల్ చేశాను వెంకటరత్నం గారు, అది సంగతి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ, ఇది కూడా ఒక సామెతే, ఏంటంటే తలంత బలగమున్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీ మాటల్లో మర్చిపోయి ఆన్సర్ అనేసానంట. ఓకే క్వశ్చన్, ఓకే ఎనీవే క్వశ్చన్ రిపీట్ చేశాను, ఆన్సర్ చెప్పాను. అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా అడిగాను కాబట్టి సెకండ్ క్వశ్చన్ నుంచి పార్టిసిపేట్ చేసి ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి 0866-2488-14.

4 ఈ నెంబర్ కి ఇప్పుడు ట్యూన్ చేసిన ఎవరు వింటూ ఉంటే ఇప్పుడు ట్యూన్ చేసిన వాళ్ళు. సో సెకండ్ క్వశ్చన్, అంటే తలంత బలగం ఉన్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత ఏంటది? తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

పోదని వాడి సంగతి సింగిల్ గా ఉంటే అంత ఊపుతో పాడతారు ఏ పాట అయినా. అండ్ 2:45:15 స్టూడియోలో టైం మనమున్నాం సందడే సందడు. సో సందడి చేస్తూ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, తలంత బలగం ఉన్నా ఇది పెట్టేవాడు లేడు అని సామెత. అమూల్య రైట్ ఆన్సర్, మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ కదా అని కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆయిల్ అంట డిఫరెంట్ ఆన్సర్ అబ్బా. ఎవరు పంపించారు, ఎవరు ఎవరు, వీరశంకర్ రెడ్డా ఓకే. అండ్ నమస్తే అజయ్ గారు అని అంటే ఎర్మిల్ సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎనుగంటి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు నుంచి, బట్ ఆన్సర్ ఏది. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మూసాబేట్ నుంచి ఎమ్నరేషన్, ఫ్యామిలీ మెంబర్స్ సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ సార్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అందరూ ఉన్న అవసరానికి ఎవరు ఉపయోగంలో ఉపయోగపడరు అని అంటూ పెద్దమోదుగుపల్లి నుంచి కొత్త సామెత చెప్పారు, నేను అడిగిందని కాకుండా పి మాధవరావు గారు. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్

మైసూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ శివాజీ రాజు అనంతపురం నుంచి పంపించారు. శివరాజు గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నిఖిల్ ఎగ్జాక్ట్ కాదు కాదు కాదు రాంగ్ ఆన్సర్ కదా నిఖిల్ అండ్ తలుపు క్రిష్ గారు మీరు మాకు కొత్త పరిచయం మాకు మీరు కొత్త పరిచయం లక్ష్మణ్ నెల్లూరు నుంచి ఆల్రెడీ ఎస్ఎంఎస్ చదివాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మమ్మ జనిద్దిన్ స్నేహబాణ జనిద్దిన్ రైట్ ఆన్సర్ అలాగే తల మీద నూనె రాసేవాడు లేడంట మాధవి ఆంజనేయులు కాదు ఇంకొక ఆన్సర్ ఉంది అండ్ అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ పెన్ను లేదా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ అయితే అర్థం అవ్వలేదు నాకు బట్ ట్రై చేస్తాను అండ్ సూర్యకుమారి పాలకొల్లు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ గంగాద్రి ఫ్రమ్ పొంగనూరు నుంచి బట్ ఆన్సర్ లేదు అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆన్సర్ అని అంటూ నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ అండ్ గోలకాంత్ దోటి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తల మీద నూనె పోసేవాళ్ళు లేరు అని అంటూ బట్ అది కాదు సామెత అయితే అండ్ అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి క్రిష్జీ సెకండ్ ఆన్సర్ అని అంటూ కర్నూలు స్టేషన్ కూడా వీబీ తెలుగు రావడం లేదు సరిగా అంట చెక్ చేద్దాం అండ్ కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి తల వెంట్రుకలంత బలగమున్నా ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ తిండి జయరాం పది తిరుపతి జిల్లా నుంచి పంపించారు ఓకే తిండి అంటూ పంపించారు జయరాం గారు సో సారీ అండ్ రాంగ్ ఆన్సర్ అండ్ మాణికలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి ఆపదలో ఆదుకునే వాళ్ళు లేరంట బట్ అది కాదు ఆన్సర్ అయితే ఎగ్జాక్ట్ గా అండ్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ సార్ అని అంటూ పాపారావు గారు రైట్ ఆన్సర్ అండ్ అమూల్య ఏంటి సార్ సింగిల్ అని అంటూ సో సింగిల్ గా ఉంటే హ్యాపీ కదా అంటున్నాను అండ్ హరిలీల ఫ్రమ్ గాంధీ బొమ్మ సెంటర్ నెల్లూరు నుంచి పంపించారు హాయ్ అండి మాకు వివిధ భారతి కొత్త చాలా బాగున్నాయి మీరు మాట్లాడే మాటలు అండ్ సాంగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు సింహపురి రిలే క్రిష్ గారు నిజంగా మీరు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయినా మీ మాట మాత్రం చాలా స్పష్టంగా వింటున్నాం మీరు సింగిలా అంత ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరు హరిలీల గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మూసపాడి గ్రామం నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ అలాగే నాగేంద్ర పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి జిల్లా నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అలాగే శ్రీధర్రావు గారు కూడుపట్టేవారు లేరంట ఆదుని నుంచి కాదు అండ్ కడప జిల్లా ముదనూరు నుంచి పంపించారు అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ అలాగే సిఎస్శ్రీ ఫణిసత్యశ్రీ పంపించారు యూకే నుంచి రైట్ ఆన్సర్ అండ్ శ్రీనాథ్ రైట్ ఆన్సర్ అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి పంపించారు జయన్న అఖిల్ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ అండ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు ముల్లుగురు విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ఎంఎస్ డిలీట్ చేశారండి అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ గారు ద ఆన్సర్ ఈజ్ అని అంటూ రాంగ్ ఆన్సర్ గంగాద్రి ఫ్రమ్ పొంగనూరు నుంచి అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉట్కూరు నారాయణపేట నుంచి పంపించారు డి అరుణ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ సో తలంత బలగమున్నా తల కొరివి పెట్టేవాడు లేడు అని సామెత అన్నమాట ఎగ్జాక్ట్ గా నేను అడిగే క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ తెలిస్తే 08662488114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు అండ్ 2:49:39 స్టూడియోలో ఉంటాయి మరి మన క్వశ్చన్స్ మన యూనిక్ క్వశ్చన్స్ పెన్ పేపర్ క్వశ్చన్స్ లేకుండా అలా చెప్పండి సో పెన్ పేపర్ పెట్టుకుని రెడీగా ఉండండి 10 సెకండ్స్ టైం ఇస్తాను నేను సో ఈలోపు వెతుకుతూ ఉండండి క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి ఒక ఐ మీన్ 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది 10 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది ఇందులో 6, 1, 9 కలిపితే 10 అని అర్థం వస్తుంది అండ్ 4, 5, 6 కలిపితే పిల్లి అని అర్థం వస్తుంది అండ్ 4, 8, 7, 9 కలిపితే నాణ్యం అని అర్థం వస్తుంది ఏంటా వర్డ్ తెలిస్తే 08662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ముడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి అండ్ ఇప్పుడు అడిగిన థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది ఇందులో 619 కలిపితే 10, 4, 5, 6 కలిపితే పిల్లి అండ్ 4, 8, 7, 9 కలిపితే నాణ్యం అని అర్థం వస్తుంది ఏంటది తెలిస్తే 08662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం

0: సౌండ్
1: అదన్న మెడదాంగతి ఫ్రమ్ ద మూవీ పెళ్లి సందడి నుంచి ప్లే చేశాను. కొత్త పెళ్లి సందడి ఇది, పాత పెళ్లి సందడి కాదు. 2:54:45 స్టూడియోలో టైం. మనమున్నాం సందడి సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, పెన్ పేపర్ క్వశ్చన్. 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, అండ్ కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. మూసేపేట గ్రామం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ కేదర్ వీరేష్ రైట్ ఆన్సర్, అలాగే కావ్య శ్రీకాంత్ ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి. అనుకుంటూనే ఉన్నా క్రిష్, నా ఆన్సర్ రాంగ్ అని తలకొరివి పెట్టేవాళ్లు లేరని ప్రీవియస్ క్వశ్చన్ కి అని అంటూ, 10 లెటర్ వర్డ్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అని కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెన్ తీసుకునేలోగా క్వశ్చన్ అడిగేశారు సార్ అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమల్ నుంచి పంపించారు. సో అందుకే మళ్ళీ రిపీట్ చేయనా, ఒక ఐ మీన్ ఆల్రెడీ 2 టైమ్స్ రిపీట్ చేశాను. 10 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, అందులో 619 లెటర్స్ కలిపితే 10, అండ్ 456 కలిపితే పిల్లి, అండ్ 4879 కలిపితే నాణం అని అర్థం వస్తుంది. ఏంటా 10 అక్షరాల పదం. అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అలాగే మూసాపేట నుంచి నరేష్ రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి శివరాజు గారు టెక్నాలజీ అంట కాదు, అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రభాయ్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే బట్ ఆన్సర్ ఈజ్ 9 లెటర్ ఓన్లీ అంట. ఓకే, ఐఎమ్ సో సారీ, మేబీ ఐఎమ్ సారీ.

టెన్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ కాదు, అది 9 లెటర్ ఇంగ్లీష్ వర్డే. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. ఎవరు పంపించారు? కావ్య శ్రీకాంత్, ఐఎమ్ సో సారీ. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలాంటి మిస్టేక్ జరుగుతూ ఉంటే దయచేసి క్షమించండి. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. బట్ మొత్తానికి ఆన్సర్ పంపించారు చాలా మంది. అండ్ రంగారెడ్డి జిల్లా నుంచి, ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ గద్వాల జిల్లా ఎర్వల్ నుంచి పంపించారు కే పెద్ద నరసింహ పద్మభాయ్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్ రైట్ ఆన్సర్. చాలా మంది పంపించారు బట్ ఎవరు కనిపెట్టారో లేదో. యాక్చువల్ గా 9 లెటర్సే ఉన్నాయి, నేనే బై మిస్టేక్ 10 లెటర్స్ అని రాశాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నారా? బహుకాల దర్శనాలు, నేను ఇప్పుడే వచ్చాను. సందరికి స్వాగతం, సుస్వాగతం. మీ వాయిస్ ఆకాశవాణి శ్రోతల కోసమే పుట్టినట్లు ఉన్నది సార్, అసలు మీ వాయిస్ సూపర్ అన్నట్టు పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. రామలగౌడ్ నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ గణగలూరు రామకృష్ణారెడ్డి గారు. ఇది నేను ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత పంపించారు చాలా మంది. పంపించొద్దు ఇంకా, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. మొహమ్మద్ ఎం మురహరేశ్వర జానకిరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా రైట్ ఆన్సర్. యా, నేను అదే అనుకున్నా, 9 లెటర్ ఏగా అని. ఇంకా లాస్ట్ ఎస్ఏ యాడ్ చేసా, 10 అవుతాయి అని అంట. అందుకే నాకు కొంతమంది ఎడ్యుకేషన్స్ అంటూ పంపించారు. ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్స్ అసలు? అండ్ సురే కుమారి పాలకొల్లు నుంచి దీపం అంట, రాంగ్ ఆన్సర్. అండ్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని అనుకోలేదంట శివరాజు గారు, అందుకే అడిగాను నేను. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అండ్ మన క్వశ్చన్స్, ఐ మీన్ ఇవి నేను డెఫినెట్ గా అడుగుతాను పెన్ పేపర్ క్వశ్చన్స్, ఇవి అడగకండి ఎలా ఉంటుంది చెప్పండి సందడే సందడి. అండ్ ఎడ్యుకేషన్ అని అంటూ సియాశ్రీ ఫణిసత్యశ్రీ యూకే నుంచి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్ అది సంగతి. అండ్ ఇంకెవరు పంపించొద్దు ఈ క్వశ్చన్ కి, ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ.

సో ఈసారి కూడా పెన్ పేపర్ క్వశ్చన్, కాకపోతే చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఐ మీన్ చిన్న వర్డ్ ఇది, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే నక్షత్రం, అండ్ 3, 4, 5 కలిపితే కళ, అండ్ 4, 3, 2 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 1, 2, 3, 4 కలిపితే నక్షత్రం, అండ్ 3, 4, 5 కలిపితే కళ, కళ కాదు కళ, అండ్ 4, 3, 2 కలిపితే ఎలుక. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. కాలుష్య నివారణకు ఆరోగ్యకరమైన జీవన శైలికి సైకిల్ ఉత్తమ మార్గమని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల సమాపేశాల్లో భాగంగా రెండో రోజు ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ సెలబ్రేటింగ్ బ్రిక్స్ ఫ్రెండ్షిప్ పేరుతో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ధైర్యానికి దేశభక్తికి ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన మహానేత టంగుటూరి ప్రకాశం పంతుల జయంతి ఈరోజు. ప్రకాశం జిల్లాలోని వినోదరాయనపాలెంలో 1872 ఆగస్టు 23 తేదీన జన్మించిన ఆయన 1928 మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో బ్రిటిష్ పోలీసుల తుపాకులకు ఎదురుగా నిలిచి తన గుండెను చూపించిన ధైర్య సాహసంతో ఆంధ్రకేసరిగా ప్రసిద్ది చెందారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ ప్రకాశం పంతులు వ్యక్తిత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం

ఉందని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురం, మున్నంగి తదితర గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. రాష్టంలో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాబ్ క్యాలెండర్లో భాగంగా ఈ ఏడాది 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులను నిన్న జారీ చేశారు. తొలి దశలో మే 15వ తేదీన 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. రెండో దశలో వచ్చే నెల 15వ తేదీన 3,231 పోస్టులకు, మూడో దశలో అక్టోబర్ 15వ తేదీన 2,311 పోస్టులకు, నాలుగో దశకు కూడా అక్టోబర్ 15వ తేదీన మరో 2,995 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయం పొంది తమ వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటున్నారు. గతంలో రుణం పొందేందుకు ఇబ్బందులు పడేవారమని, ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా రుణం పొందుతున్నామని ఆ పథకం లబ్దిదారుడు పురంధర్ ఆకాశవాణికి తెలియజేశారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆయన ఈరోజు దర్శించుకున్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట స్థాయి క్రీడా పోటీలు రేపు ప్రారంభమవుతాయని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు తెలిపారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:04:29. మనమున్నాం సందడి సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇది కూడా 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, చాలా క్లూజ్ ఇచ్చాను. చాలా ఈజీ క్వశ్చన్ ఇది, చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్. అయితే దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. ఆర్జే గారికి నమస్కారములు. గత కొన్ని రోజుల నుండి యాప్ లో వివిధ భారతి రావడం లేదు, మీ దగ్గర అంతా కరెక్ట్ గానే ఉంది అని చెప్తున్నారు, కారణం ఏంటో తెలియదు. సో ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ యాప్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పని చేయకపోతే, వర్క్ అవ్వకపోతే వన్స్ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూడండి, డెఫినెట్ గా వర్క్ చేస్తుంది. లేదు అని అంటే మన ఇంకో యాప్ ఉంది, వేవ్స్ అని చెప్పి, WAVES ప్లేస్టోర్కి వెళ్తే అఫీషియల్ యాప్ ఇది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా మీరు చెక్ చేస్తే అందులో కూడా మనం లైవ్ వినొచ్చు. లేదు అని అంటే గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి, ఆ బ్రౌజర్ లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఆన్లైన్ VB విజయవాడ అని టైప్ చేస్తే సెర్చ్ కొట్టండి. ఫస్ట్ ఏదైతే వస్తుందో వెబ్సైట్ అది ఓపెన్ చేస్తే మీకు లైవ్ ప్లే అవుతుంది. ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, ఇన్ని వేస్ ఉన్నాయి మనకు వినడానికి. జేరుపుతులు వచ్చే గారు అండ్ సందరేజ్ అందరి వెల్కమ్ అని అంటూ, గట్టుబండ్ల నుంచి త్యాగరాజు గారు వెల్కమ్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్ అండ్ మూసాబాద్ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అండ్ మూసాబాద్ నుంచి పంపించారు ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ అలాగే నిఖిల్ రైట్ ఆన్సర్, గ్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, మాధవి ఆంజనేయులు రైట్ ఆన్సర్ అండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ హాయ్ అంటూ, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సిఎస్శ్రీ ఫణి సత్యశ్రీ యూకే నుండి రైట్ ఆన్సర్ అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ నర్మిలి సీతామహాలక్ష్మి గారు, ఐ ఆల్సో డౌటెడ్ ఇట్ వెరీ మచ్ యాజ్ ఐ డిడెంట్ ఫైండ్ ద 10th letter అని అంటూ, ఓకే ప్రీవియస్ క్వశ్చన్ కి థ్యాంక్ యూ సో మచ్.

అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు పంపించారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ కిషోర్ గారు అని అంటూ నాగేంద్ర గారు గుంటూరు నుంచి పంపించారు, హాయ్, రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఎస్ఎం భాష మైదుకూర ఊరు పేరు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హేమచంద్ర చిత్తూరు నుంచి, రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కృషి, ఈ ప్రశ్న థర్డ్ ఏనా అంటూ కాదు, ఫోర్త్ క్వశ్చన్ ఇది. అండ్ రైట్ ఆన్సర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు, రైట్ ఆన్సర్. అండ్ దీపిక హైదరాబాద్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. అండ్ 2:56 ఓకే, 2:56 కరెక్ట్ సమాధానం పంపించాను, మీరు సమాధానం చెప్పకముందే పంపించాను కానీ మా పేర్లు చదవలేదంట. మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఏం డిసప్పాయింట్ అవ్వద్దు, నేను ప్రతి ఎస్ఎంఎస్ చదువుతాను, ఇన్ కేస్ మిస్ చేసి ఉంటే ఐఎమ్ సో సారీ, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. అండ్ నమస్తే కిషోర్ గారు అని అంటూ ఇమానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరిపట్నం వేటపాలెం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, రైట్ ఆన్సర్. అండ్ అశ్విన్ అండ్ ఫ్యామిలీ కర్నూలు నుంచి, రైట్ కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ కనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, ఆన్సర్ ఏది, ఓకే ఓకే, అది కాదు ఆన్సర్ అయితే. అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి, రైట్ ఆన్సర్. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు, రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ, రైట్ ఆన్సర్. అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు నల్గొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ శివరాజు అనంతపురం నుంచి, రైట్ ఆన్సర్. అండ్ నాయుడుపేట నుంచి నాగమణి గారు, రైట్ ఆన్సర్. అండ్ అమూల్య, రైట్ ఆన్సర్. అలాగే మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, రైట్ ఆన్సర్. అండ్ పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, నేను ఈ రేడియో డౌన్లోడ్ చేసి వింటున్నాను కర్నూలు నుంచి అని అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. సో ఓకే, దీనిలో కూడా వస్తుందా, మంచిదే కదా. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. సో నేను అడిగిన ఫోర్త్ క్వశ్చన్, 5-లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అండ్ కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, ఆన్సర్ స్టార్ట్ అన్నమాట. స్టార్ట్ చాలా మంది పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు మాత్రం ఇది దాటవు అని సామెత, ఏంటది తెలిస్తే 0-8-6-2-4-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వనపర్తి జిల్లా నుంచి డి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సామెత ఇది, మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు మాత్రం ఇది దాటవు అని సామెత, ఏంటది తెలిస్తే 0-8-6-2-4-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: Bharti FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:15:45 అని మనం నామ సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు మాత్రం ఇది దాటదు అని సామెత అని చెప్పి హాయ్ సార్ అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. పేరు పాపారావు గారు అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ అండ్ ఫణిసత్యశ్రీ యూకే నుండి రైట్.

సార్. అలాగే అమూల్య రైట్ ఆన్సర్ అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు అండ్ నరేష్ రాంగ్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కుస్మా అంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ కాదు రాంగ్ ఆన్సర్ అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవనగర్ నుంచి పంపించారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్. అలాగే ఎరమిలి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ మురళీకృష్ణ ఫ్రం మైసూర్ నుంచి

అంటూ, ఓకే నమస్కారం కిషోర్ గారు అని అంటూ, శివరాజు గారు అనంతపురం నుంచి సూపర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ కి ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ మొహమ్మద్ నైతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ పెడన నుంచి పంపించారు రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ, వీళ్ళందరూ రైట్ కాదు రాంగ్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్ మాటలు కోటలు దాటుతాయి కానీ అని అంటూ షకీర్ ఎల్లనూరు అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ చేతులు ఓకే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ కాదు రాంగ్ ఆన్సర్, అండ్ హంపాపురం నుంచి పంపించారు చిరంజీవి నాగభూషణ, వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ గనంగలూరు రామకృష్ణారెడ్డి గారు రైట్ ఆన్సర్, అండ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ బాబు అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల, వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భూలక్ష్మి వెల్లుల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ ఏరు అనుకుంటున్నా అంటూ దీప్తి ఫ్రమ్ పెన్మూల్ నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు అని అంటూ ఉమ్మేడ నుంచి మమోజ నిధిన్ స్నేహభాను జనిద్దిన్ రైట్ ఆన్సర్, అండ్ కలవ నాగేంద్ర ఘంటసాల నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ అమూల్య ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ ఏ మూవీ సార్ అని అంటూ బాగుంది అని అంటూ, సో ఓరిదేవుడా అనమాట, ఓరిదేవుడ మూవీలో నుంచి ప్లే చేశాను, అండ్ చేతలు అని అంటూ నిఖిల్ రాంగ్ ఆన్సర్, అండ్ మూసాపేట నుంచి రాంగ్ ఆన్సర్, ఎం నరేష్ రైట్ ఆన్సర్ ఈసారి, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి శివరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ సాయి కుమారి ఫ్రమ్ రామానగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కడప జిల్లా నుంచి ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ నాసికా మేణి దేశాపేట నుంచి రాంగ్ ఆన్సర్, మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు మాత్రం గడప దాటవు అని సామెత, గడప రైట్ ఆన్సర్ అనమాట, డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయ్ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:25:27 అని మనం సండే సందర్భంలో నేను అడిగిన క్వశ్చన్, ఒక సాంగ్ ప్లే చేశాను, ఆ సాంగ్ ఏ సినిమాలోది అని క్వశ్చన్ అడిగాను అనమాట. చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్స్ పంపించారో. లక్ష్మీ నాగార్జున గారు ఒడియంపేట నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అండ్ వెల్కమ్ టు సందడే సందడే అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఆన్సర్ ఇది. అండ్ కేదరి వీరేష్ రాజోల మండలం నుంచి రైట్ ఆన్సర్. అలాగే కిషోర్ గారు, కిషోర్ మాకు మిస్ అయ్యింది అని అంటూ నల్గొండ జిల్లా నుంచి దమ్మోజి వెంకటేశ్వరి గారు ఆన్సరా, నాకైతే అర్థం అవ్వలేదు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి పంపించారు. ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్ సార్, కొందరివి అన్ని పేర్లు చదువుతున్నారు, కొందరివి రెండు పేర్లు చదువుతున్నారు, మావి ఒక పేరే చదువుతున్నారు ఎందుకంట. సో అలా ఏం లేదు, ఆ ఫ్లోలో ఎన్ని వస్తే అని చదువుతాను, డెఫినెట్ గా ఒక నేమ్ అనేది చదువుతాను, ఆ ఫ్లోలో ఎన్ని వస్తే అని చదువుతాను. అండ్ దట్టు మీరు ఒకే ఆన్సర్ ని ఒక 10 times పెడుతున్నారు, అది కూడా ఉందన్నమాట. అన్నిసార్లు అవసరం లేదు, ఒక్క మెసేజ్ ఒక్కసారి పెట్టినా చాలు, నేను డెఫినెట్ గా చదువుతాను. మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ తో రకరకాల మెసేజ్లు పెడుతున్నారు అండ్ థ్యాంక్ యూ. ఓకే, దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేర్పోతుల బుచ్చి గారు అండ్ గనగలూరి.

రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ గట్టుమాట్ కడప జిల్లా ముద్దునూరు నుంచి పంపించారు. అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ మీరు జవాబు చెప్పక ముందే పంపినాను, నా పేరు చదవలేదు ఏంటి అని అంటూ సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు. సో నేను డెఫినెట్ గా చదువుతాను, అదే చెప్తున్నాను మీకు. ఎవరికైనా సరే నేను ఏ ఎస్ఎంఎస్ అయినా డెఫినెట్ గా మిస్ చేయకుండా చదువుతాను, కొంచెం ఓపిక బట్టి వెయిట్ చేయండి. ఒక్కసారి ఎస్ఎంఎస్ చేసిన తర్వాత మళ్ళీ వాట్సాపే కదా అని చెప్పి దానిలోనే ఇంకొక మెసేజ్ టైప్ చేసి పంపిస్తే అది ఎక్కడికో కింద గెలిపోతుంది, అప్పుడు నేను చదవడానికి అవ్వదు. ఒకసారి కావాలంటే పంపించిన తర్వాత దాన్ని ఎడిట్ చేయండి, కానీ కంటిన్యూస్ గా మెసేజెస్ దానిలో పెడితే అది నాకు కనిపించదు అనమాట. సో దాన్ని బట్టి అర్థం చేసుకుని మీరు ఒకసారి మెసేజ్ పెట్టిన తర్వాత వదిలేండి. డెఫినెట్ గా నేను చదువుతాను, ఏ ఎస్ఎంఎస్ మిస్ చేయను. ఇన్ కేసు ఈ ఇప్పుడు చదవకపోతే నెక్స్ట్ సాంగ్ అయిన తర్వాతైనా నేను ఆ మెసేజ్ చదువుతాను, కాబట్టి కంగారు పడద్దు. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, కృషి తెలియడం లేదు కానీ రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ వివాహ భోజనం అనుకుంటున్నారంట. ఇంత వెస్టర్న్ మ్యూజిక్ మీకు అంత పాత పాటలు అనిపించిందా? అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కాదు, దీనికి ముందు నేను ఒక సాంగ్ ప్లే చేశాను, అది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. అలాగే కానూరు నుంచి తాతారావు గారు, ఇప్పుడు ప్లే చేసిన సాంగ్ కాదు, అది ప్రేమ ఇష్క కాదల్. అలాగే కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు అని అంటూ మొహమ్మద్ జనిదిన్, స్నేహబాణ జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట గ్రామం నుంచి అండ్ నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సో 3:28 దాటి 48 సెకండ్స్ స్టూడియోలో టైం. నేను అడిగిన క్వశ్చన్, ఒక సాంగ్ ప్లే చేశాను, సాంగ్ చేసిన వాళ్ళు అదేం చెప్పి క్వశ్చన్ అడిగాను. థ్యాంక్ యూ రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ పెన్ పేపర్ క్వశ్చన్, గెట్ రెడీ. 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 6, 7 కలిపితే విల్లు అని అర్థం వస్తుంది. అండ్ 1, 6, 7 కలిపితే వరుస అని అర్థం వస్తుంది. అండ్ 1, 2, 3, 4 కలిపితే వర్షం అని అర్థం వస్తుంది. 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 5, 6, 7 కలిపితే విల్లు, 1, 6, 7 కలిపితే వరుస, అండ్ 1, 2, 3, 4 కలిపితే వర్షం. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ పంపిస్తూ ఉండొచ్చు ఈ సాంగ్ మీ అందరి కోసం.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నామ్ సందడే సందడిలో స్టూడియోలో టైం 3:33:40. నేను అడిగిన క్వశ్చన్ 7-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. చూద్దాం మరి ఎంతమంది డీకోడ్ చేశారు. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపిస్తున్నారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ ఈజ్ అని అంటూ, దేవీనగర్ నుంచి సత్యనారాయణ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఏదో పంపించారు మొత్తానికి నాకు ఆన్సర్ అర్థం అవ్వలేదు. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుండి రైట్ ఆన్సర్ అండ్ కేదర్ వీరేష్ రాజూర్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ అలాగే యారో అంట ఎలాగా. సో నేను ఇచ్చింది క్లూజ్ గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి, అలాగే ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూటాన్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్ అండ్ ఎల్ మొహమ్మద్ షకీర్ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ అంబిక ప్రేమసాయి పంపించారు మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని అంటూ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కడప జిల్లా ముద్దనూరు నుండి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ చందంపేట మండలం నుంచి నల్గొండ జిల్లా దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి రైట్ ఆన్సర్ అండ్ వడియంపేట నుంచి లక్ష్మీ నాగార్జున గారు రైట్ ఆన్సర్ అండ్ శివరాజు ఇంద్రావతి గ్రామం నుంచి ఇంద్రావతి ఉరవకొండ గ్రామం నుంచి పంపించారనమాట రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ సమీరా బేగం ఫ్రమ్ కొలిపార్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అలాగే అమూల్య క్వశ్చన్ వినలేదు సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ ఏంటో ఏంటంటో సాంగ్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు సగమే రైట్ ఆన్సర్ అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి పంపించారు నరసన్న శివగంగ రైట్ ఆన్సర్ అండ్ గన్నవరం ఇంటి పేరు అని అంటూ శ్రీనివాస్, ఓకే శ్రీనివాస్ గన్నవరమా, ఓకే రైట్ ఆన్సర్ అండ్ కృష్ణ గారు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని అంటూ కర్నూలు నుంచి నజరేన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 7th క్వశ్చన్ అని అంటూ రైట్ ఆన్సర్. సో మొత్తానికి 7th క్వశ్చన్ ఇదైందనమాట, 7 ఐ మీన్ ఈ ఆన్సర్ లో కూడా 7 కలర్స్ ఉంటాయి. అండ్ మూసాపేట మహబూబ్ నగర్, ఓకే మహబూబ్ నగర్ నుంచి ఎం నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్, అసలు క్వశ్చన్ వినలేదండి అని అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి పంపించారు క్వశ్చన్. ఇప్పటికి 3 times రిపీట్ చేశాను నేను. అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ సిఎస్శ్రీ ఫణిసత్యశ్రీ యూకే నుంచి రైట్ ఆన్సర్ అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు శకుంతల రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ జనిద్దీన్ స్నేహబాను జనిద్దీన్ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్, అలాగే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి పంపించారు డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి రైట్ ఆన్సర్. ఆ 7-letter ఇంగ్లీష్ వర్డ్ ఏంటి అని అంటే రెయిన్బో అనమాట, రెయిన్బో రైట్ ఆన్సర్. అండ్ 7th క్వశ్చన్ ఆన్సర్ రెయిన్బో అంటూ పంపించారు నాగమణి గారు, సూపర్ రైట్ ఆన్సర్. అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగ

పద్మరాణ పద్మరాణి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, త్రివిక్రమ్ గారి ఫస్ట్ సినిమా ఏంటి? డైలాగ్ రైటర్ గా కాదు, డైరెక్టర్ గా. డైరెక్టర్ గా తన ఫస్ట్ మూవీ ఏంటి? వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అది. ఆ మూవీ ఏంటో తెలిస్తే 0866243814 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండదు. అండ్ ఇప్పుడైతే ఒక లవ్లీ సాంగ్, ఏ తోడు లేక నలిగింది సమయం, నీ నీడ తగిలాక వెలిగింది హృదయం. పోవేకాంతం సాంగ్ ఫ్రమ్ ద మూవీ రఘువరన్ బీటెక్ నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ స్టెరియో

త్రివిక్రమ్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ ఏంటి అని చెప్పి చాలా ఈజీ క్వశ్చన్ కదా. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్ అండ్ ఏడు రంగులు అంటే రెయిన్బో అని అంటూ దమ్మోజ్ వెంకటాచారి గారు ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ అండ్ కేదర వీరేష్ రాజోల్ మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ మూసాపేట ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ జల్సా అంట కాదు అండ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఖలేజా అంట కాదు ఎవరు పంపించారు గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ బౌరపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్ అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి రైట్ ఆన్సర్ అలాగే నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ నమస్కారం కిషోర్ బాబు టీ తాగండి టైం 4:00 అవుతుంది మరి 20 మినిట్స్ ఓకే ఇంకో 20 మినిట్స్ ఉంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆ టీ కూడా మీరే పంపించండి డెఫినెట్ గా చదువుతాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ విజిలి వెంకటేష్ శ్యామల పంపించారు ఫుల్ నేమ్ చదవండి అని అంటూ చదివాను కదా అండ్ అలాగే లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్ అండ్ సుబ్బారెడ్డి శివాజీనగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాణి రైట్ ఆన్సర్ అలాగే ప్రియా శ్రీనివాసరెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండ్ మమూద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూలు నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి దండోరా కాలనీ నుంచి పంపించారు ఎవరు మీ పేరు మాత్రం లేదు శివరాజు ఇంద్రావతి ఓకే శివరాజు గారు అనుకుంటా అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ అండ్ మమ జనిద్దిన్ స్నేహ భవన జనిద్దిన్ రైట్ ఆన్సర్ అండ్ డైరెక్టర్ గా దస్తగిరి సంధ్య సూపర్ రైట్ ఆన్సర్ అలాగే రాఘవేంద్రారెడ్డి సురేష్ విజయ్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ సుహానిషన అండ్ గీతా మాధురికి హాయ్ చెప్పండి వాళ్ళ మామ కోరుకుంటున్నారు అని అంటూ మదనపల్లి నుంచి డెఫినెట్ గా హాయ్ వాళ్ళిద్దరికీ అండ్ రైట్ ఆన్సర్ అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ నుంచి పంపించారు హైదరాబాద్ నుండి సో రైట్ ఆన్సర్ అండ్ రాజేష్ అంబిక ప్రేమసాయి వీళ్ళందరూ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష రాంగ్ ఆన్సర్ అండ్ అమూల్య రైట్ ఆన్సర్ అండ్ ఉర్వకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ అండ్ జాప భూమేశ్వర భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప రైట్ ఆన్సర్ అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విడవలూరా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రాజుల నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్ అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి పంపించారు డి గోవర్ధన్ బాయ్ ఇంద్రాబాయి వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ జగడం అంట గౌస్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి బట్ రాంగ్ ఆన్సర్ జగడం డైరెక్ట్ చేసింది సుకుమార్ గారు అది సంగతి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గెట్ రెడీ

అదనమాట సంగతి, ఈ సాంగ్ ఏ సినిమాలోది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. సందరే సందర్లో చాలా మంది తెలుసు అనుకుంటే ఆన్సర్స్ పంపిస్తున్నారు. పడన జోగనందరావు కాలనీ చప్పల రాజు గారు రైట్ ఆన్సర్, అండ్ నెల్లూరు నుంచి హర్నాథపురం నుంచి పంపించారు ప్రసాద్ రైట్ ఆన్సర్, అండ్ కార్నూలు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ పి జానకిరామ్ నందిగామ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్, అండ్ అమూల్య రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ గట్టుమండలం నుంచి త్యాగరాజు గారు, అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప, అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు, అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, అండ్ హైదరాబాద్ భౌరంపేట నుంచి సంతోష సుప్రియ, అలాగే మై బ్రదర్ ఫేవరెట్ సాంగ్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, అండ్ విజయ పరమేష్ గుంతకాల నుంచి, అండ్ నెక్స్ట్ నరేంద్రారెడ్డి ఫ్రమ్ నందికొట్కూరు నుంచి పంపించారు, అండ్ విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం నుంచి, అండ్ ఎంఎస్ దుర్గారావు గారు పంపించారు, అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ పుదూరు నుంచి పంపించారు, మా ఊరు నేమ్స్ చదవడం లేదు అని అంటూ, అండ్ అలాగే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు మీ షో చాలా బాగుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగలి పద్మరాణి, అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల శివాన్వి, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, అండ్ అలాగే దీప్తి ఫ్రమ్ పెనుమూల్ నుంచి, అండ్ జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, అండ్ నెక్స్ట్ లతా ఫ్రమ్ ముయ్యూర్ నుంచి, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి పంపించారు, అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, అండ్ అలాగే సుబ్బారాబాయ్ గారు తిరుపతి నుంచి పంపించారు, అండ్ శ్రీకాంత్ భారతి ఫ్రమ్ వెనగలూరు నుంచి పంపించారు నెల్లూరు నుంచి, అండ్ అలాగే టీ కూడా పంపించారు నాకు దమ్మోజ్ వెంకటాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ గుడ్ ఈవినింగ్ కిషోర్ బాబు, మీరు అడిగిన చివరి ప్రశ్నకు అని అంటూ, ఇది లాస్ట్ క్వశ్చన్ కాదు ఇంకోటి కూడా ఉంది, ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు ఇప్పుడు చదివిన నేమ్స్ అందరూ కూడా, అండ్ చంద్రశేఖర్ వరుణ్ సందేశ్ కి హాయ్ చెప్పండి అంట, సో వరుణ్ సందేశ్ కి హాయ్ అండ్ రైట్ ఆన్సర్, అండ్ హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య రైట్ ఆన్సర్, అండ్ చాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ల నుంచి

సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగే ముందు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఓ పెట్ట కథ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ పెన్ పేపర్ క్వశ్చన్ రెడీగా ఉండండి. ఇది కూడా 7 లెటర్ ఇంగ్లీష్ వర్డే, 7 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2-3 కలిపితే మనము అని అర్థం వస్తుంది, 4-5-6-7 కలిపితే కొన్ని అని అర్థం వస్తుంది, అండ్ 4-1-2 కలిపితే చూశాను అని అర్థం వస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 7 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది. ఇందులో 2-3 కలిపితే మనము, అండ్ 4-5-6-7 కలిపితే కొన్ని, అండ్ 4-1-2 కలిపితే చూశాను అని అర్థం వస్తుంది. ఏంటది? అండ్ గ్యాదర్ విదేశ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఓ పెట్ట కథ అంటూ, అండ్ దేవర్ వనపర్తి జిల్లా నుంచి పంపించారు, దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ బాయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓ పెట్ట కథ అంటూ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి. నెక్స్ట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. ఇందాక అడిగిన క్వశ్చన్ రిలేటెడ్ మూవీలో నుంచి ఈ సాంగ్. కదిలించలేద కాస్త కూడని మనస్సుని, పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే, అందరినీ ఇలా వెంటపడి అడగాల. ఫ్రమ్ ద మూవీ నువ్వే నువ్వే నుంచి ప్లే చేస్తున్నాను. అండి సాంగ్ ని పాడింది శంకర్ మహాదేవన్, అండి పాటను కంపోజ్ చేసింది కోటి.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: విండో ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:58. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చాలా మంది పంపిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ భారతి ఫ్రమ్ విదబ్లూర్ నుంచి నెల్లూరు, రైట్ ఆన్సర్. అండ్ చాలా సూపర్ గా ఉంది సందడే సందడే అని అంటూ రాజుల నుంచి జయన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ కడప జిల్లా ముద్దనూరు నుంచి అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ మూసాపేట నుంచి అమ్నరేషన్ ఫ్యామిలీ మెంబర్స్, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అంటూ, మళ్ళీ నేను రేపు సాయంత్రం 5 వస్తాను, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, రేపు మనం మళ్ళీ మాట్లాడదాం చాలా విషయాలు. అండ్ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అమూల్య, సార్ మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా ప్లీజ్ అంటూ. సో ఇప్పుడే చెప్పాను, మళ్ళీ రేపు సాయంత్రం 5 కలుద్దాం మనం అందరం. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్. సో ఇంకా చాలా ఎస్ఎంఎస్లు ఉన్నాయి, అవన్నీ కూడా చదువుతాను, బట్ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. బ్రిక్స్ దేశాలు భౌగోళికంగా, భాష, సంస్కృతి పరంగా విభిన్నమైనప్పటికీ క్రీడలతో ఐక్యంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ దేశాల మధ్య క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖ కేంద్రంగా యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. యువత భాగస్వామ్యంతోనే మెరుగైన భవిష్యత్తు సాధ్యమని, బ్రిక్స్ దేశాల ఉమ్మడి కార్యాచరణలో వారికి తగిన ప్రాధాన్యం కల్పించి కూటమిని మరింత బలంగా నిర్మిద్దామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు. రాష్ట భౌగోళిక విస్తీర్ణంలో 50% మేర గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్య సాధనలో భాగంగా తలపెట్టిన విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. వికసిత రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామంతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాకారమవుతుందని గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 ప్రభుత్వ కార్యక్రమం కాదని, 147 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష అని స్పష్టం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు నుంచి 31 ఆగస్టున నీళ్లు విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. న్యాయస్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా మెరుగవుతోందని, కొత్త తరం ఇటుగా వచ్చేందుకు అమితాశక్తి చూపుతోందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ పేర్కొన్నారు. భారతీయ విమానాశ్రయాల నుంచి ప్రయాణించేవారు సెప్టెంబర్ 1 నుంచి భౌతికంగా బోర్డింగ్ పాస్ ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ఈ పత్రంపై స్టాంపింగ్ ను రద్దు చేయాలని నిర్ణయించారు. దీనికి బదులుగా విదేశాలకు ప్రయాణించేవారు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తమ స్మార్ట్ ఫోన్లలో ఈ బోర్డింగ్ పాస్ ను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు గాని మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ కు లేదా నరేంద్ర మోదీ యాప్ కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. భారత్ శ్రీలంక జట్ల మధ్య కొలంబోలో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 58 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:03:25 అండ్ మనం సందరే సందర్లో ఇందాక ఇంకా కొన్ని ఎస్ఎంఎస్లు ఉన్నాయి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అండ్ దీప్తి ఫ్రమ్ పెనుమూల్ నుండి, అండ్ విజయ పరమేష్ గొంతకాల నుంచి పంపించారు, అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, అలాగే నరేంద్ర రెడ్డి ఫ్రమ్ నందికొట్కూరు నుంచి, అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి విల్లుల నుంచి, అండ్ క్రిష్ గారు మీరు అడిగిన క్వశ్చన్ కి అని అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, క్రిష్జీ మరలా మీ ప్రశ్నలకు మా ఆన్సర్స్ పంపించే ఏ రోజు సార్ అని అంటూ. సో నేను రేపైతే 5 o'clock ఈవినింగ్ 5 o'clock వస్తాను, అండ్ మళ్ళీ ఎప్పుడు అనేది తర్వాత చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడిగినందుకు. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, అండ్ అలాగే ఇరుముడి మూవీ చూసారా అన్నయ్య అంటూ మంగళగిరి నుంచి యోగేష్, చూడలేదు వెళ్దాం అనుకున్నాను బట్ కుదరలేదు. అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ, అండ్ మంచిర్యాల నుంచి చంద్రమొగుళి పద్మరాణి, అలాగే కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని వీళ్ళందరూ, అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు, శకుంతల. అండ్ ఈ రోజు సందడే సందడిలో అత్యంత హుషారైన ప్రశ్నలు అడిగారు, సూపర్ సూపర్ పాటలు వినిపించారు, మొత్తానికి కార్యక్రమం సూపర్ గా కొనసాగింది, మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. మహమ్మద్ జనిదిన్, స్నేహబాను జనిదిన్ నిజామాబాద్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అమూల్య పంపించారు, ఓకే టుమారో నా, థ్యాంక్ యూ సార్, అండ్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, టుడే సందడే సందడి సూపర్ బన్ అంటూ, థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ కిషోర్ బాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఏకలవ్య నగర్ నుంచి, బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ నాయుడుపేట నుంచి నాగమణి గారు, అలాగే మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇప్పుడు చదివిన పేర్లు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ టైం స్టూడియోలో 4:05:05, అండ్ ఇది ఈరోజు సందడే సందడి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ టైం వివిధ టైం ఒకే ఫిలిం సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తాను, ఒకే ఫిలింలోని అన్ని సాంగ్స్ అండ్ ఆల్బమ్ సెలెక్ట్ చేశాను, సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియం

0: विविध भारती एफएम 101.3
1: పరిధి మరిది
2: అన్ని పడేనా
1: భరత పెట్టి
2: ఉడికినాడే
1: గాంధీ నగర్
2: నెక్కి
1: పలాంగ్ బాద్రా జవాబాది
2: వదిలినాడే
1: రేప పాటలు హాతి ఇప్పుడు
2: ఇక్కడేనా
1: దమ్మ చూపి పాటలు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
2: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
1: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
2: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
1: ట్యూన్ చేసావా?
2: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
1: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
2: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటున్నారు వివిధాలో ఒకే ఫిల్మ్ సాంగ్స్ ఫ్రమ్ ద మూవీ సూర్య సన్ ఆఫ్ కృష్ణ నుంచి బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఒక సాంగ్ ఉంది, విడిపోదు వలపు చెరిగి.

అండ్ ఈ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను. నేనైతే సైన్ ఆఫ్ చెప్పేస్తాను. మళ్ళీ మిమ్మల్ని చెప్పాను కదా, రేపు సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, టేక్ కేర్. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం రేపు వచ్చిన తర్వాత. అండ్ కేవీ రమణమూర్తి గారు, మీ మెసేజ్ మొత్తం చదివాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైమ్ స్టూడియోలో 4:30:41, అండ్ నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్ విత్ ది సాంగ్. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్. మగువల కోసం మగువలు మెచ్చే ధీర, ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నిరాశను అధిగమించడానికి మీరు నిరాశ లక్షణాలతో బాధపడుతున్నారు లేదో మొదట ఏం కావాలి అని తెలుసుకోవాలి. నిరాశ అనేది ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది మీరు నిరాశకు గురయ్యారని మీరు అనుకుంటే నేను చెప్పే కొన్ని సింప్టమ్స్ ఏమన్నా కనబడుతున్నాయా లేదా అనేది గమనించండి. ఎందుకు పనికి రాకుండా నిస్సహాయంగా లేదా అపరాధంగా అనిపించినప్పుడు, మీ జీవితంలోని చాలా అంశాల గురించి మీరు నిస్సహాయంగా భావిస్తున్నప్పుడు, లేదా అది ఎప్పటికీ మెరుగుపడుతుందని ఇమాజిన్ చేసుకోవడమే తప్ప నిజంగా బాగుపడుతుందా లేదా అని హోప్ కూడా ఉండదు ఒక్కోసారి మీకు, మీకు శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మీరు ఏమి చేసినా అలసిపోయినప్పుడు, మీకు రాత్రి విరామం అనిపిస్తే నిద్రపోవడం కష్టం, ఉదయాన్నే నిద్ర లేవడం కష్టం. అంటే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఏ పని చేయలేరు, రెస్ట్ చేయాలనిపిస్తుంది, రెస్ట్ చేయాలని పడుకుంటే నిద్ర రాదు, నిద్ర రాక సతమతం అవుతూ ఉంటారు. కొన్ని నిద్ర రావట్లేదు కదా, పొద్దునే లేచి ఫ్రెష్ గా చేసుకుందామంటే అప్పుడు ఒక అలసట ఉంటుంది. మీరు మంచి నిద్ర పోలేదు కాబట్టి ఇంకా ఏదో అలసటగా మీకు బర్డన్ గా ఫీల్ అవుతారు, లేవాలనిపించదు, లేజినెస్ విపరీతంగా పెరిగిపోవడం, స్నేహితులతో సమయం గడపడం, మీ అభిరుచులను కొనసాగించడం లేదా మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండటం వంటి సంతోషాన్ని కలిగించే పనులు మీరు ఇకపై ఆనందించనప్పుడు. జనరల్ గా అందరికీ ఏంటంటే, ఆఫీస్ లో ఉన్నా కానీ, స్కూల్లో ఉన్నా, కాలేజ్ లో ఉన్నా, వర్క్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు ఫ్రెండ్స్ తో గడిపితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అదిగా మీకు హ్యాపీ ఇవ్వదన్నట్టు. మీ పార్ట్నర్ తో కూడా మీకు హ్యాపీనెస్ ఉండదు. దెన్ రిమెంబర్ దట్ యుర్ గోయింగ్ టువర్డ్స్ యువర్ డిజిల్యూజన్. నిద్రలేమి, చాలా త్వరగా నిద్ర లేవడం లేదా అధికంగా నిద్రపోవడం వంటి మీ నిద్ర ప్రవర్తనలో, అంటే స్లీప్ ప్యాటర్న్స్ లో అనూహ్యమైన మార్పు ఉంటే, మీకు ఆకలి లేకపోతే, లేదా మీరు ఎక్కువగా తినడం ఆపలేకపోతే, ఈ రెండు కూడా ప్రాబ్లమే అండి. మీరు ఒంటరిగా ఉండటం చాలా సులభంగా అనిపిస్తే, ఇతరులతో కమ్యూనికేట్ చేయడం మీకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. మీరు ఇతరులతో కాకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా నిరంతరం చిరాకు పడినప్పుడు, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వచ్చినట్లయితే మీరు ఇమీడియట్ గా డాక్టర్ సహాయం తీసుకోవాలి. మీరు తీవ్రంగా నిరాశకు గురైనట్లే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఇవి ఏమి కనబడ్డా గాని నిరాశ నిస్పృహకు లోనైనట్టే మీరు. ఇలాంటప్పుడు మీరు ఒక ఎక్స్పర్ట్ ని

కౌన్సిలర్ ని, థెరపిస్ట్ ని, సైకయాట్రిస్ట్ ని, సైకాలజిస్ట్ లేదా మీ మెడికల్ డాక్టర్ ని సంప్రదించాలి. మీ వైద్యుడితో మాట్లాడిన తర్వాత మీరు ఇతర వ్యక్తిగత కారణాల కోసం చూడొచ్చు. మీ వైద్యుడు కనుగొనగలిగే మీ నిరాశకు ఇక్కడ కొన్ని కారణాలున్నాయి, లైక్ మద్యం లేదా మాదక ద్రవ్యాలకు బానిస కావడం. మీకు మద్యం లేదా మాదక ద్రవ్య వ్యసనం ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. మీరు బానిసలని, దాని గురించి ఏం చేయాలో అర్థం చేసుకోవడానికి డాక్టర్ మీకు సహాయపడతారు. జన్యుపరమైన కారణాలు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీలో నిరాశ నడుస్తూ ఉంటే అంటే హెరిడిటరీగా మీకు వస్తుంది అది. రోగ నిర్ధారణ అధికారంగా చేయకపోయినా వారు కూడా దాంతో బాధపడ్డారు అని మీరు కుటుంబ సభ్యులను అడగొచ్చు. మీకు తెలియకుండానే ఇతర కుటుంబ సభ్యులు ప్రభావితం అయ్యారా అని మీకు తెలుసా అని అడగడానికి మీరు మీ తల్లిదండ్రులతో లేదా ఇతర కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడొచ్చు. జనరల్ గా కొంతమందికి ఉంటుంది, కానీ ట్రేస్ కాదు, దాన్ని ఎటువంటి టెస్ట్లు లేవు కాబట్టి. ఇది ఫ్యామిలీలో చాలా మందికి ఉంటుంది. అదొక పర్సనాలిటీ, వాళ్ళ టైప్, వాళ్ళు ఈ వెరైటీగా ఉంటారు మనుషులు అని వాళ్ళని బ్లేమ్ చేసే కన్నా, ఓహో ఇదొక కండిషనా, ఇది ఫ్యామిలీలో నడుస్తుంటే నాకు కూడా రావచ్చు కదా లేదా ఉందా అని నిర్ధారించుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్స్. మీకు థైరాయిడ్ సమస్య లేదా ఇతర హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉంటే అది నిరాశకు కారణమవుతుంది. ఇతర అనారోగ్యం, OCD అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటి ఆందోళన రుగ్మత లేదా స్కిజోఫ్రెనియా వంటి మానసిక రుగ్మత వంటి నిరాశకు కారణమయ్యే లేదా ఉత్పత్తి చేసే మరొక అనారోగ్యం మీకుందా అని ఒక వైద్యుడు చూడొచ్చు. దే విల్ డూ సర్టన్ టెస్ట్ ఫర్ దాట్. మీరు తీసుకునే మందుల దుష్ప్రభావం, మీరు మరొక సమస్యకు మందులు తీసుకుంటుంటే అది దీనికి దారితీస్తుంది. అందుకే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, స్పెషల్లీ అలోపతి మెడికేషన్స్ కి. వ్యక్తిగత కారణాన్ని కనుక్కోండి. మీ దైనందిన జీవితంలో మీకు నొప్పి కలిగించే మాంద్యం యొక్క కారణం గురించి మీరు ఆలోచించడం ప్రారంభించాలి. మీ జీవితంలో పరిస్థితుల వల్ల నిరాశ సంభవించకపోవచ్చు. కొంతమంది వ్యక్తులు లేదా సంఘటనలు మిమ్మల్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసే అవకాశం ఉంది. నిరాశకు కారణమయ్యే లేదా తీవ్రతరం చేసే కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. విఫలమైన లేదా అసంతృప్తికరమైన సంబంధం అంటే ఫెయిల్డ్ రిలేషన్షిప్స్ ఆర్ డిస్సాటిస్ఫైడ్ రిలేషన్షిప్స్. మీరు ఇప్పుడే వినాశకరమైన విడాకుల ద్వారా వెళ్ళినట్లయితే లేదా మీరు బాధించే సంబంధంలో ఉంటే అది నిరాశకు దోహదం చేస్తుంది. నిరాశపరిచే కుటుంబం సంబంధం లేదా స్నేహం, మీరు మీ తల్లితో ఎప్పటికప్పుడు వాదిస్తూ ఉంటే లేదా మీరు స్నేహితుడిచే మానసికంగా వేధింపులకు గురవుతుంటే మీరు ఫలితంగా నిరాశకు గురవుతారు. ఆకర్షణీయం కాని వృత్తి, మీ ప్రస్తుత ఉద్యోగం నుండి లేదా మీ కెరియర్ మొత్తంలో మీరు తీవ్ర అసంతృప్తి చెందితే మీ ఉద్యోగం మీ నిరాశకు దోహదం చేస్తుంది. అవాంఛిత వాతావరణం, మీరిద్దరూ అరుస్తూ పెద్ద పెద్ద రూమ్మేట్స్ తో నివసిస్తూ ఉంటే లేదా మీ సొంతింట్లో లేదా పరిసరాల్లో మీకు సుఖంగా లేకపోతే అది కూడా నిరాశకు కారణం కావచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక కారణాలు, మీరు అద్దె చెల్లించగలరా లేదా మీరు డబ్బు ఎలా పొందాలి అనే దాని గురించి ఆందోళన చెందడం నిరాశకు తీవ్రమైన కారణం కావచ్చు. ప్రత్యేకించి ఇది పునరావృతమయ్యే సమస్య అయితే. ఇలాంటప్పుడు మరి ఏం చేయాలి? సింప్టమ్స్ చెప్పాను, సైన్స్ చెప్పాను, మీరు వాటిని ఎలా గమనించాలి, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ చెప్పాను. యూ స్టార్ట్ రైటింగ్ అండ్ జర్నలింగ్. జర్నలింగ్ మీకు నిరాశ మరియు మీ భావాలను ప్రతిబింబించడంలో సహాయపడుతుంది. పగటి పూట మీకు ఎలా అనిపిస్తుందో తెలుసుకోండి. రోజుకు కనీసం ఒకసారైనా రాయడానికి ప్రయత్నించండి, ప్రాధాన్యంగా సాయంత్రం, తద్వారా మీ రోజంతా సంగ్రహంగా చెప్పుకోవచ్చు. ఈ జర్నల్లో మీ ఆలోచనలపై మంచి పట్టు లభిస్తుంది, మీకు తక్కువ అనుభూతి కలుగుతుంది. మీకు సంతోషంగా లేక సంతోషంగా ఉండే విషయాల గురించి మీరు మరింత అవగాహన ఉంటుంది. మీ జర్నల్లో రాయడం మీ చుట్టూ ఉన్న ఒత్తిడితో కూడిన పనుల నుండి దృష్టి పెట్టడానికి, మిమ్మల్ని మీరు ఆపేయడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఈ జర్నలింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే యూ కెన్ ఆల్వేస్ యూజ్ ది ఇంటర్నెట్ అండ్ సర్చ్ ఫర్ జర్నలింగ్. బాగా తెలుసుకోండి, కరెక్ట్ గా రాయండి, మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ ని కనుక్కోండి అండ్ అడ్రస్ దెమ్. కొన్ని తీవ్రమైన వ్యక్తిగత కారణాలు మీ నిరాశకు దోహదం చేస్తున్నాయని మీరు నిర్ణయించుకున్న తర్వాత లోతైన శ్వాస తీసుకుని మీ జీవితం నుండి అవాంఛిత అంశాలను బహిష్కరించడం ప్రారంభించాల్సిన సమయం ఇదే. ఎస్, దిస్ ఈజ్ ద టైం. ఇంకెంతకాలం మీరు అవి మోస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు? లైఫ్ ఇస్ షార్ట్, ఎప్పుడైపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఎందుకు బాధను అనుభవించాలి? మీ జీవితాన్ని మెరుగుపరచడానికి మీరు చేయగలిగే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి, తద్వారా మీ నిరాశను అధిగమించవచ్చు. అనారోగ్యకరమైన లేదా హానికరమైన సంబంధాలను తెంచుకోండి. వారు మీకు చాలా బాధను కలిగిస్తుంటే అది ఆపే సమయం.

0: ఇదే. ఒక వ్యక్తిని అసలు చూడటం అసాధ్యమైతే వారు బంధువు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్, వారితో సాధ్యమైనంత తక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. డ్రాయింగ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వాలీబాల్ ఆడండి, ఒక బుక్ రీడింగ్ క్లబ్ జాయిన్ అండి. వాళ్ళు రేపు అన్నీ మీకు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి చూసుకోండి, జాయిన్ దెమ్. మీకు లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడో దొరుకుతారు, కనెక్ట్ విత్ దెమ్, గివ్ దెమ్ హ్యాపీనెస్ అండ్ దే విల్ గివ్ యూ హ్యాపీనెస్. ప్రతిదీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన కాంట్రిబ్యూషన్ కూడా సమాజంలో ఏముంది అని తెలుసుకుంటే అది ఇంకా మంచిది. యువర్ లైఫ్ విల్ డెఫినెట్లీ టేక్ అ పాజిటివ్ టర్న్ విత్ దిస్ పాజిటివ్ ఇన్ఫర్మేషన్. దిస్ ఇస్ చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522739. నంబర్ మరోసారి 09515227039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5 గంటలైంది. ఇప్పుడు ఈనాటి ప్రసార విశేషాలు వింటారు.

ప్రసార విశేషాల అనంతరం హలో పిరిచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు హలో పిరిచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు కోరి వింటారు. అనంతరం 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు కెరీర్ గైడెన్స్ గురించి వింటూ సినీ గీతాలు వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. అనంతరం బిహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో వలసిన గురువాయూర్ శ్రీకృష్ణ స్వామివారి ఆలయ విశేషాలను వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. కార్యక్రమం అనంతరం కొన్ని జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. అనంతరం 7:15 పాడుపంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మంజులా పాలేటి. అనంతరం పొలం కబుర్లు వింటారు. తర్వాత కొన్ని జానపద గేయాలు వింటారు. 7:45 చిత్రసీమ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటారు. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే

ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు వింటారు. అనగా ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం నాటి ప్రసార విశేషాలను ఇప్పుడు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 6:30 సూక్తి సుధ వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. అనంతరం 7:00 ప్రసార విశేషాలు. అనంతరం 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమం అనంతరం 8:30 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. అనంతరం వనితావాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:35 నుంచి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. మీరు ఇంతవరకు రేపటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఇప్పుడు వనితవాణి స్త్రీల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు ఇప్పుడు వింటారు.

నేను మీ మేరీ సుజిత. మీరు వింటున్నారు 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. కార్యక్రమానికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, అందరు బాగున్నారనే అనుకుంటున్నాము. మీరు కనుక కాల్ చేసి హలో అభిరుచిలో మీకు నచ్చిన పాటలు కనుక వినాలనుకుంటే వెంటనే లేట్ చేయకుండా నేను చెప్పిన నెంబర్ నోట్ చేసేసుకోండి. ఈ నెంబర్కి కాల్ చేసి ఏం చక్కనతో మాట్లాడుతూ మీరు కోరిన పాటను వింటూ ఉండొచ్చు. మీరు డైల్ చేయవలసినటువంటి మా ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నంబర్ 0861-233-1000. మరొక నంబర్ 0861-233-1002. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీకు నచ్చిన పాటను వినండి. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. అయితే ఈ పాట గురించి మనం చెప్పుకోవాలంటే ఈ పాటని రాసినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళు పాటకి ప్రాణం పెట్టేశారంటే నమ్మండి, రచయిత ఈ పాటకి ప్రాణం పెట్టారు. ఆ ప్రాణంకు పోసారు ఆ పాట రాసిన పాటకి ప్రాణం పెట్టారు రచయిత అయితే, ఆ పాటకు ప్రాణం పోసారు ఇంకెవరండి, సంగీతం అందించిన వాళ్ళు. అలా స్వాతిముత్యం చిత్రంలోని ఒక అద్భుతమైనటువంటి పాట రాశారు సి నారాయణ రెడ్డి గారు. ఇందులో బరువైనటువంటి ఇతివృత్తం కలిగినటువంటి పాట. ఈ పాటకు ఊపిరిపోశారు ఇళయరాజా గారు. ఇకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారు పాడినటువంటి యుగళ గీతం గురించి మనం వేరే చెప్పుకోవాలా? వారి గానాల్లో వింటుంటే అలా మైమరిచిపోవడమే కదా. స్వాతిముత్యం చిత్రం కోసం సి నారాయణ రెడ్డి గారి రచనలో అద్భుతమైనటువంటి ఆ యుగళ గీతం హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మొదటి పాటగా ఇప్పుడు విందాం. వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై సూపర్ హిట్ సాంగ్ విందాం ఇప్పుడు.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజు మందరం.
0: చూడండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి
1: వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. హలో అభిరుచి, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో శ్రోతలమిచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. మీరు చేయవలసినటువంటి మా మొబైల్ నంబర్ 0861233100, మరొక నంబర్ 0861233102. ఈ నంబర్స్కి లేట్ చేయకుండా మీకు నచ్చిన పాటను కోరి వినాలంటే కనుక ఈ నంబర్స్కి కాల్ చేసి మీ కోరిన నచ్చిన పాటను వింటూ ఉండండి. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. శ్రోతలు కోరిన పాటలు ఇప్పుడు వింటారు. ముందుగా వినండి.
0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో బిరుచి, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,

0: నమస్తే మేడం.
1: నమస్తే అండి, హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నా పేరు సుధాకర్ మేడం, భుజభుజి నుండి మేడం.
1: సుధాకర్ గారు నమస్కారం అండి, బాగున్నారా?
0: బాగున్నాను మేడం. మీతో మాట్లాడింది 15వ తేదీ

0: పోవడం అనేది ఎలా కుదురుతుందండి? మీ అభిమానానికి ధన్యవాదాలండి.
1: మీరు వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం మేడం.
0: తప్పకుండానండి. సరే సుధాకర్ గారు, మీరు కోరిన పాట అయితే సిద్ధంగా ఉంది, విందామా మరి.
1: మీరు అవకాశం ఇచ్చినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి. పాట విందాం.
1: ధన్యవాదాలు. ఓకే మేడం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెంటనే ఉండండి 102.7 MHz పై. హలో బిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. నేను మీ మేరీ సుజిత. ఇప్పుడు మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
2: వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం.
1: వెరీ గుడ్ ఈవినింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మేడం, ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకిర్ మేడం.
1: జాకిర్ గారు బాగున్నారా?
2: చాలా బాగున్నాను. మేరీ సుజిత మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ.
1: మేరీ సుజిత మేడం గారు మీకు ధన్యవాదాలు చెప్పేశానండి.
2: మీరు పునక కనకమ్మ గురించి గారి జీవిత చరిత్ర చేశారు, ఆ తర్వాత ఏం చేయలా.
1: ఓకే,
2: మీరు ఎప్పుడు

0: ఎప్పుడు ఏ ఏ కార్యక్రమం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాము. ఇది మహిళా కార్యక్రమం సోద, ఇది ఈ కార్యక్రమం కానీ మేము చేయడం తప్పు, కానీ మీరు వచ్చారు కాబట్టి చేయాల్సి వచ్చింది. మీ నింద ప్రేమ అభిమానం, మీ యాంకరింగ్ అంటే మాకు అంత ప్రేమ మేడం.
1: ధన్యవాదాలండి. మీకేం పాట కావాలి?
0: నెల్లూరు అంటే మేరీ సుహిత మేడం. మేరీ సుహిత మేడం అంటే నెల్లూరు.
1: బాబ్బా, ఏమన్నా చెప్పారా?
0: ఆ లాంగ్వేజ్, ఆ మాట తీరు ఏడ ఉండదు. ఇంకా ఒక మేఘనా మేడం గారు, ఒక మీరే చేయాలంటే.
1: ఓకే, ధన్యవాదాలు.
0: ఈరోజు మేఘనా మేడం గారు రాలేదు, ఏదో పని మీద పోయినట్టుకున్నారు. మిమ్మల్ని భవించినట్టుకున్నారు ఈరోజు.
1: ఓకే, మీ కోరిన పాట
0: మేఘనా మేడం గారించి నేను మీ కళ్ళతో ఎదురు చూస్తా ఉంటా.
1: ఓకే,
0: కానీ మీ మీ గురించి రెండు కళ్ళతో ఎదురు చూస్తా ఉంటా, కానీ కాలు తగలదు ఒకసారి.
1: ఓకే, ఈరోజు అయితే కాలు కలిసేసింది లక్కీగా.
0: కాలు కలిసింది మేడం.
1: అభిమాన శ్రోతలందరితో మాట్లాడుతూ ఉన్నాను. వన్ బై వన్
0: మహిళా శ్రోతలు నన్ను తిట్టుకోకూడదు, నేను వచ్చానని.
1: తిట్టుకోరలేండి.
0: రాబోయే రోజుల్లో మీరు ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను మేడం.
1: తప్పకుండానండి. జాకిర్ గారు, మీకేం పాట కావాలి చెప్పలేదు
0: మేడం. పాట ఇందాక చెప్పాను మేడం, మర్చిపోయాను నేను.
1: మీకేం పాట కావాలి
0: మేడం?
1: పాట పేరేంటి చెప్పండి
0: మేడం.
1: పాట పేరు చెప్పండి.
0: మాపల్లె గోపాల్లో రాణి రాణమ్మ.
1: ఓకే, పాట అంటే మీకు ఇష్టమా?
0: అంటే మహిళా శ్రోతల కోసం మేడం ఈ పాట.
1: ఓకే సార్,
0: అంటే నన్ను ఎవరు హర్ట్ చేసుకోకూడదు, పాట పాడకూడదు. మీరు వచ్చారు కాబట్టి నేను లైన్ లో వచ్చా అంతే. మీరు రాబోయే రోజుల్లో మంచి ఒక కార్యక్రమం, ఒక ఎవరో ఒక జీవిత చరిత్ర చేయాలని చెప్పి మనసు పూర్తిగా కోరుకుంటూ మాపల్లి గోపాలుల్లో రాణి రాణమ్మ పాట వినిపించండి.
1: సరే, పాడండి ఒక లైన్.
0: రాణి రాణమ్మ చాలు మేడం.
1: ఒక లైన్ అడిగితే సింగ్ హాఫ్ లైన్ పాడారండి. థ్యాంక్ యూ. సరే సరే,
0: మొత్తం కూడా పాడగలిగే టాలెంట్ ఉంది మేడం నాకు.
1: ఓకే మంచిది, ఈసారి కాలు కలిసినప్పుడు పాడదురు కానీ.
0: కానీ ఏంటంటే శ్రోతలు ఉన్నారు కదా పాపం, మళ్ళీ చేస్తున్నారు కదా.
1: పాట విందాం అయితే. జాకీ గారు, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
0: ముఖ్యంగా ఈ పాట మా కోవూర్ ఇస్మాయిల్ అన్నకి ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం మేడం.
1: సరే తప్పకుండానండి.
0: కోవూర్ ఇస్మాయిల్ అన్న గారి గురించి, అహోబలం వెంకటేశ్వర్లు గారి గురించి ఈ పాట వాళ్ళ ఇద్దరికి డెలికేట్ చేయండి మేడం.
1: సరే, అహోబలం వెంకటేశ్వర్లు గారు.
0: అవును మేడం, మా పెద్దన్న
1: కోవూర్ నుంచి
0: శ్రోత, మా సీనియర్ శ్రోత ఇస్మాయిల్ భాయ్.
1: ఇస్మాయిల్ భాయ్
0: వాళ్ళిద్దరు తప్ప నాకు ఎవరు లేదు. ఆర్లగడ్డ పోలయ్య గారు నాకు ఎప్పుడు గురువు. ఆయన గురించి ఏం చెప్పబడలే, ఆయన గురించి ఆయన పేరు ఎప్పుడు మొగతానే ఉంటది.
1: సరే, మనం అందరి గురించి ఇట్లా చెప్పుకుంటా పోదామా? పాట విన్నామా?
0: పాట విన్నాం మేడం.
1: అయితే ఇనండి. అయితే
0: ఇనే వేసేయండి మేడం.
1: సరే, వేసేస్తున్నా.
0: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ.

మాపల్లి గోపాలుడు చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మరి ఇంతవరకు శ్రోతలు కోరిన పసందైన సినీ గీతాలు విన్నారు హలో బిరుచి ఫోన్ అండ్ లైవ్ కార్యక్రమంలో.

ఇంతటితో ఈనాటి హలో అభిరుచి ఫోన్ లైవ్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమం ప్రసారమవుతుంది.

యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేనేమి మీరి సుచిత. యువతరంగం కార్యక్రమంలో ఇప్పుడు విద్య ఉద్యోగ సమాచారం వింటారు. కార్యక్రమాన్ని వినే ముందు ఒక మంచి పాట విందాం పెద్ద చిత్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటూనే ఉండండి 102.7 MHz పై యువత రంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారాన్ని వింటారు. ఇస్రోలో 410 అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్ఏ బెంగళూరు 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ శిక్షణ కోసంగా మొత్తం 410 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లకు నెలకు 12,300 రూపాయలు, టెక్నీషియన్ అప్రెంటిస్లకు 10,900 రూపాయల వరకు స్టైఫండ్ లభిస్తుంది. ఎంపిక విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా జరుగుతుంది. అభ్యర్థులు ముందుగా నాట్స్ పోర్టల్లో నమోదు చేసుకుని అనంతరం అమోఘ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇందులో తెలుగు వస్తే చాలు. బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబి దేశవ్యాప్తంగా 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులో ఆఫీసర్గా 7 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి 21 నుంచి 30 ఏళ్లు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 850 రూపాయల ఫీజు, ఇతరులకు ఫీజు లేదు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయటం జరుగుతుంది. మీరు ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. మరొక ఉద్యోగ సమాచారం ఇప్పుడు విందాం. డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 9766 బ్యాంక్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎస్బీఐ దేశవ్యాప్తంగా జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9766 ఖాళీలున్నాయి. ఇందులో తెలంగాణలో 260 రెగ్యులర్ పోస్టులున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు 2026 డిసెంబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేయగలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 1 ఏప్రిల్ 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులకు 31 ఆగస్టు వరకు దరఖాస్తు గడువు ఉంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై యువతరంగం కార్యక్రమంలో మీరు విద్యా ఉద్యోగ సమాచారం వింటూ ఉన్నారు. ఇప్పుడు రాజసాబ్ చిత్రం నుంచి ఒక మంచి పాట ఇప్పుడు విందాం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

వింటూనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఉద్యోగ సమాచారాన్ని వింటారు ఇప్పుడు. ఎస్బీఐలో 9124 క్లరికల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నాం. ఆగస్టు 31 వరకు లాస్ట్ డేట్ గా ప్రకటించారు. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ క్లరికల్ క్యాడర్లో జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 9124 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వయోపరిమితి 20 నుంచి 28 ఏళ్ల వరకు నిర్ణయించారు. దరఖాస్తులకు చివరి తేదీ 31 ఆగస్టు. ప్రిలిమినరీ మెయిన్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష 7 సెప్టెంబర్లో, మెయిన్ పరీక్ష 9 నవంబర్లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. యువత రంగం కార్యక్రమంలో మీరు ఉద్యోగ సమాచారాన్ని వింటూ ఉన్నారు. వైజాగ్లో 3 సెప్టెంబర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. విశాఖపట్నం నగరంలో 3 సెప్టెంబర్ నుంచి 20 తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. భారత సైన్యంలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణావకాశం. గతంలో నిర్వహించిన రాత పరీక్షలో అర్హత సాధించిన సుమారు 1355 అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే మరొక ఉద్యోగ సమాచారాన్ని ఇప్పుడు వింటారు. రైల్వేలో 3993 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ దేశవ్యాప్తంగా 3993 జూనియర్ ఇంజనీర్ జేఈ అలాగే డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ డిఎంఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సికింద్రాబాద్ జోన్లో 110 పోస్టులున్నాయి. అర్హులైన అభ్యర్థులు 13 సెప్టెంబర్ 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ లేదా బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు అర్హులు. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, CBT 1, CBT 2, ధృవపత్రాల పరిశీలన, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేయడం జరుగుతుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. వెంటనే ఉండండి 102.7 మెగాహెచ్ పై. యువత రంగం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఉద్యోగ సమాచారాన్ని విన్నారు. ఇప్పుడు ఒక మంచి పాట విందాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం నుంచి

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: already enforced in New Delhi district. The BRICS sports ministers meeting concluded at Visakhapatnam in Andhra Pradesh with unanimous adoption of the sports joint declaration. The declaration reaffirms the commitment of the member countries to strengthen cooperation in sport through dialogue, mutual respect and inclusiveness. Addressing the gathering, Union Youth Affairs and Sports Minister Dr. Mansukh Mandavia called for building a BRICS sporting partnership with practical and sustained cooperation. In men's cricket, India with 300 for 5 in the first innings against host Sri Lanka at stumps on day one of the second and final test in Colombo. Devdutt Padikkal continued his impressive form, scoring his second consecutive test century. He made 117 of 193 balls. Earlier, India won the toss and opted to bat. India won the first test by 165 runs and currently lead the two-match series 1-0. In FIH Hockey World Cup, the Indian women's team will take on Australia tonight. India must win this match to stay in contention for a semi-final berth. The pool E match will begin at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఇది నీ కార్డు పిన్, నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి, పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖపట్టణంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడామంత్రుల సమావేశాలు 2026 విజయవంతంగా ఈరోజు ముగిశాయి. సభ్యదేశాల మధ్య చర్చలు, పరస్పర గౌరవం, సమానత్వాన్ని పెంపొందించడం ద్వారా క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్దతను తెలియజేస్తూ ఈ సదస్సులో బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. భారతదేశం చేపట్టిన 2026 బ్రిక్స్ చైర్మన్షిప్ కింద ఈ సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్యదేశాల క్రీడామంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరై క్రీడాభివృద్ది, పరస్పర సహకార ప్రాధాన్యతలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సభ్యదేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అథ్లెట్లు, కోచ్ల మార్పిడి, సంయుక్త పోటీలు, స్పోర్ట్స్ సైన్స్ విజ్ఞానాన్ని పంచుకునేందుకు నిజమైన వేదికలను ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేసేందుకు త్వరలో ప్రారంభం కానున్న స్పోర్ట్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం ద్వారా ప్రపంచ మార్కెట్లకు అవసరమైన దేశీయ ఉత్పత్తికి పెట్టుబడులకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా, గ్రో విత్ ఇండియా నినాదంతో గ్లోబల్ తయారీదారులు, టెక్ కంపెనీలు, ఇన్వెస్టర్లను భారత్కు ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ నుండి రోడ్డు మార్గాన ఏలూరు జిల్లా ముసునూరులోని గార్మెట్ పాప్కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్ట్రపతి చేరుకుంటారు. ఉపరాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈరోజు పరిశీలించారు. స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను ఆయన స్మరించుకున్నారు. నిరాడంబరత, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన

0: సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదిరించే గుణం టంగుటూరి ప్రకాశం పంతులు నైజం అని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించిన ఆంధ్రకేసరి తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి కొనియాడారు. బ్రిక్స్ సదస్సులో భాగంగా విశాఖపట్నం సాగర తీరంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో పాటు బ్రిక్స్ దేశాలకు చెందిన క్రీడాశాఖ మంత్రులు అధికారులు సైక్లింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అదే సమయంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు ఈ నెల 31న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేస్తారని తెలిపారు. నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అసత్యాలను నమ్మవద్దని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నెల 31వ తేదీ వెలుగొండకి నీళ్లని విడుదల చేయడం జరుగుతా ఉంది. చెప్పిన మాట ప్రకారం ఈ నెలాఖరులోపు నీళ్లు ఇస్తామని చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇస్తున్నారండి. 900 కోట్ల నష్టపరిహారంలో ఈ రోజుకి 768 కోట్ల రూపాయల్ని నిన్ననే చెక్కుల రూపాయలు పూర్తి 3 విడతలు ఇవ్వడం జరిగింది. నిర్వాసితుల విషయంలో ఆ అవార్డు ప్రకారం అర్హులందరికీ ఇస్తున్నాం. ఎవరైనా గానీ రాలేదు, ఇందులో మేము మిస్ అయ్యామంటే ఆఖరి లబ్దిదారుడి వరకు, నిర్వాసిత వరకు కూడా అందించడం మేము సిద్ధంగా ఉన్నాం.
0: రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట రోడ్లు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు రాష్ట్రానికి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రాలో రేపు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన విశాఖపట్నంలో 2 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి సాహసానికి పౌరుషానికి ప్రతీక అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రాలో రేపు ఎల్లుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ముద్దు కొత్త కర్నెల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
3: ఆగు మొద్దు.
2: ఏంటి
3: ఇలాంటి పాపాస్ పట్ల అప్రమ

జాగ్రత్తగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా, రిలాక్స్. కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు. ఆర్బిఐ అంటుంది

0: క్రీడా వికాసం, యువ సహభాగిత్వం, అంతారాష్ట్రీయ సహయోగం చ ప్రోత్సాహనాయ ఉపాయాన్ చర్చితవంతః. కేంద్రీయ యువ కార్య క్రీడా మంత్రి డాక్టర్ మనసుఖ్ మాండవీయ స్వస్య ప్రారంభిక భాషణే వ్యావహారిక నిరంతర సహకార్యేణ సుదృఢ బ్రిక్స్ క్రీడా సహభాగిత్యస్యః నిర్మాణాయ ఆహ్వానం అకరోత్. సహక్రీడకానాం ప్రశిక్షకానాం చ ఆదాన ప్రదానం, సంయుక్త స్పర్ధాః, క్రీడా విజ్ఞానస్య అథ తంత్రజ్ఞానస్య చ ఆదాన ప్రదానం ప్రస్తావితవాన్. డాక్టర్ మాండవీయ అవదత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః నేతృత్వే భారతం స్వస్య క్రీడా పర్యావరణ వ్యవస్థాం పరివర్తయన్ అస్తి, ఏవంచ క్రీడాంగణాత్ మంచ పర్యంతం అవసరాన్ కల్పయతి. సహ పారా స్పోర్ట్స్ ఇత్యస్య ప్రోత్సాహనాయ క్రీడాసు మహిళానాం సహభాగిత్వం వర్ధయితుం చ భారతస్య ప్రయత్నాన్ అపి ప్రతిపాదితవాన్. రాష్ట్రీయాంతరిక్ష దివసావసరే కేంద్రీయ విజ్ఞాన ప్రౌద్యోగికీ రాజ్యమంత్రి డాక్టర్ జితేంద్ర సింహ చంద్రయాన తృతీయస్య ఐతిహాసిక సఫలతాయాః స్మరణం కృతవాన్. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే డాక్టర్ జితేంద్ర సింహ త్రయోవింశత్యధిక ద్విసహస్ర తమ వర్షస్య అగస్త మాసస్య త్రయోవింశతి దినాంకే ఘటితం తత్ ఐతిహాసికం క్షణం స్మృతవాన్, యదా చంద్రయాన తృతీయం సఫలతయా చంద్రస్య దక్షిణ ధ్రువీయ ప్రదేశే అవతరితం. సహ ఉక్తవాన్ యత్ అనయా ఉపలబ్ధినా భారతం విశ్వస్య ప్రముఖాంతరిక్ష దేశేషు స్థానం ప్రాప్తవాన్. సహ భారతీయ వైజ్ఞానికానాం యోగదానస్య ప్రశంసామపి అకరోత్. ప్రియాః శ్రోతారః, సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపట్లే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అథ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ రాష్ట్రీయాంతరిక్ష దివసావసరె దేశవాసిభ్యః శుభకామనాః ప్రదత్తవంతౌ. సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే శ్రీరాధాకృష్ణన్ ఉక్తవాన్ యత్ అంతరిక్షాన్వేషణ క్షేత్రే భారతస్య విశిష్టోపలబ్ధయః దేశస్య వైజ్ఞానిక శ్రేష్ఠతాయాః నవోన్మేష భావనాయాః ఏవం జ్ఞానస్య సీమాః చ అగ్రె నేతుం దృఢసంకల్పస్య ప్రమాణం సంతి. असौ देशस्य वैज्ञानिकान् अभियन्त्रीन् तथा नवोन्मेषकान् नत्वा उक्तवान् यत् तेषां समर्पणं राष्ट्रं निरन्तरं नूतनासु उन्नतिषु नयति. असौ देशस्य गगनयानं सदृशानां महत्वाकांक्षी अभियानानाम् अपि उल्लेखं कृतवान्. तदनन्तरं प्रधानमन्त्री नरेन्द्र मोदी सामाजिक सञ्चार पटले एकं दृश्य श्रव्य सन्देशं प्रकाश्य उक्तवान् यत् नूतन वैश्विक व्यवस्थायां भारतं स्वस्य अन्तरिक्ष क्षेत्रस्य निरन्तरं विस्तारं करोति. श्रीमोदी उक्तवान् यत् अद्य जेन्जी इति नव युव वर्ग सम्बद्धाः अभियन्तारः, रूपाङ्कनकाराः, सङ्गणक कार्यक्रम लेखकाः अथ वैज्ञानिकाः च नव प्रौद्योगिकीनां निर्माणं कुर्वन्ति.
1: भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं. भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है. आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक एट्रैक्टिव डेस्टिनेशन बन रहा है.
0: ఇరాన్ దేశస్య సర్వోచ్చ రాష్ట్రీయ సురక్షా పరిషదః సచివ మొహ్సేన్ రెజాయీ ఇత్యాఖ్య సీమవర్తి దేశాన్ తెహరాన్ నగరస్య విరుద్ధం అమెరికా దేశేన సంచాల్యమానే ఆర్థిక అభియానే భాగం న గ్రహీతుం సంచేతనాం అయచ్చత్. సహ అవదత్ యత్ ఏతాదృశే అభియానే సహభాగితా కుర్వన్ చేత్ ఇరాన్ దేశః తాన్ దేశాన్ శత్రురూపేణ మన్యేత్. IRIB संस्थायै दत्ते साक्षात्कारे रेजाई वर्यः अवदत् यत् ईरान देशः वृद्धिं नेच्छति, किन्तु यदि समीपवर्ति देशाः वाशिंगटनस्य आर्थिक भारोपायानां समर्थनं कुर्वन्ति तर्हि तेहरानः प्रतिकारात्मकं कार्यं करिष्यति. रक्षामन्त्री राजनाथ सिंहः अद्य युद्धपोतानां समुद्रीय यानानां तथा अन्य सम्बद्ध क्षेत्राणां निर्माणे आत्मनिर्भरतायाः आवश्यकता सबलं प्रतिपादितवान्. सः देशस्य सुरक्षायै आत्मनिर्भरताम् अत्यन्तं महत्वपूर्णां प्रतिपादितवान्. भारतं भविष्यस्य पोतनिर्माणकेन्द्रं कर्तुम् अस्मिन् क्षेत्रे उच्चगुणवत्तायुक्तानाम् अनुरक्षणसेवानाम् आवश्यकता अस्ति इति सः प्रतिपादितवान्. भारत ऋतु विज्ञान विभागेन अद्य छत्तीसगढ़ ओडिशा

0: తటీయ ఆంధ్రప్రదేశానాం పృథక్ పృథక్ స్థానేషు అతివృష్టై నారంగ వర్ణపరా పూర్వ సంచేతన ప్రదత్తాస్తి. ఐఎండీ ఇత్యనేన అద్య అరుణాచల ప్రదేశ్, అసమ, మేఘాలయ, తటీయ కర్ణాటక, పూర్వీ ఉత్తరప్రదేశ్, గాంగేయ, పశ్చిమ బంగాళ, ఝార్ఖండానాం పృథక్ పృథక్ స్థానేషు ప్రచండ వృష్టి భవిష్యతీతి పూర్వానుమానం ప్రకటితం. FIH హాకీ విశ్వచషక క్రీడాయాం భారతీయ మహిళా దళం అద్య రాత్రౌ ఆస్ట్రేలియా దళం సమ్ముఖీకరిష్యతి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో వెలసిన గురువాయూర్ శ్రీకృష్ణ స్వామివారి ఆలయ విశేషాలను వింటారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమను నాగేశ్వరరావు గారు.

పిల్లాటి విహారీ కార్యక్రమంలో భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయం, కళలు, సంస్కృతి కలగలిసిన పవిత్ర క్షేత్రం దక్షిణ భారతదేశ ద్వారకగా, భూలోక వైకుంఠంగా, భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. చిన్నారి శ్రీకృష్ణుని బాల గోపాల స్వరూపాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే మహిమాన్విత క్షేత్రం. కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో వెలసిన గురువాయూరు శ్రీకృష్ణ స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రం యొక్క మహిమను తెలుసుకోవాలంటే ముందుగా ఈ క్షేత్రంలోని అత్యంత ప్రసిద్ధమైన స్థల పురాణాన్ని తెలుసుకోవాలి. ద్వాపరయుగం ముగిసే సమయంలో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోతుందని తెలుసుకుని శ్రీకృష్ణులు ద్వారకలో నివసిస్తున్న సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే తన ఆరాధ్య దైవము, అత్యంత ప్రీతి పాత్రము అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య విగ్రహాన్ని భూమిపై ప్రతిష్ఠించాలని దేవగురువైన బృహస్పతిని, వాయుదేవుని ఆదేశించారు. వారు ఆ విగ్రహాన్ని తీసుకుని పవిత్రమైన ప్రాంతం కోసం వెతుకుతూ దక్షిణ దిశగా ప్రయాణించి కేరళలోని ఈ పవిత్ర సరస్సు వద్దకు చేరుకున్నారు. అక్కడ పరమశివుడు తపస్సు చేస్తూ వారి కోరిక మేర ఈ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడానికి అనుగ్రహించగా గురు వాయుదేవులు కలిసి ప్రతిష్ఠించిన కారణాన ఈ ప్రాంతానికి గురువాయూరు అని, ఈ స్వామివారికి శ్రీ గురువాయూరప్ప అనే పేరు వచ్చినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. ఈ ఆలయం అతి ప్రాచీనమై వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది. 14వ శతాబ్దానికి చెందిన తమిళ సాహిత్యంలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది. 16వ శతాబ్దం నుంచి

ఈ ఆలయం గురించిన మరిన్ని ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. మెల్పత్తూర్ నారాయణ భట్టతిరి రచించిన నారాయణీయం ద్వారా గురువాయూరు కీర్తి దేశవ్యాప్తంగా విస్తరించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భక్తి సాహిత్యంతో కూడిన అత్యంత గొప్ప రచనలలో ఒకటైన నారాయణీయం గురువాయూరు క్షేత్రంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. మెల్పత్తూర్ నారాయణ భట్టతిరి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో గురువాయూరప్పను ఆశ్రయించి తన బాధను స్వామివారికి అర్పిస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను స్తుతిస్తూ నారాయణీయాన్ని రచించినట్లు, అలా రోజూ శ్లోకాలను రచిస్తూ స్వామివారికి సమర్పించిన ఆయన చివరికి తన అనారోగ్యం నుంచి విముక్తిని పొందినట్లు, కనుకనే నారాయణీయ పారాయణం గురువాయూరు భక్తి సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లు తెలుస్తోంది. గురువాయూరు భక్తి సాంప్రదాయంలో మరొక గొప్ప భక్తుడు పూంతానం నంబూతిరి. ఈయనకు గురువాయూరప్పపై అపారమైన భక్తి ఉండేది. సాధారణ భాషలో భగవంతుని తత్వాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన ఈయన రచనలు కేరళ భక్తి ఉద్యమంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఈయన రచించిన జ్ఞానప్పాన కేరళ భక్తి సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈయన నివాసమైన పూంతానం ఇల్లం కూడా ఒక ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ ఆలయం కేరళ సంప్రదాయ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. కేరళ నిర్మాణ ప్రత్యేక శైలి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇతర ప్రాంత ఆలయాల్లో కనిపించే ఎత్తైన గోపురాల వలె కాకుండా ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంది. ఈ ఆలయం తూర్పు దిశగా ఉండి తూర్పు వైపు ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారాన్ని కిజక్కే నడ అని, పశ్చిమ ద్వారాన్ని పడింజారే నడ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న ప్రధాన నిర్మాణాన్ని నాలంబలం అంటారు. దాని మధ్యలో పవిత్రమైన శ్రీకోవిల్ అంటే గర్భాలయం ఉంది. శ్రీకోవిల్ చుట్టూ ఉన్న నిర్మాణాలు, చెక్కపై చేసిన అలంకరణలు, గోడలపై కనిపించే పురాతన చిత్రాలు కేరళ సంప్రదాయానికి అద్దం పడుతున్నట్టుగా ఉన్నాయి. ఆలయ గర్భాలయ గోడలపై 17వ శతాబ్దానికి చెందిన పురాతన చిత్రాల ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో కనిపించే దీపస్తంభాలు, చెక్క నిర్మాణాలు సంప్రదాయ శిల్పకళ భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. గురువాయూరుకు మరొక ప్రత్యేక ఆకర్షణ దీపస్తంభం. ఈ ఆలయంలో కనిపించే దీపస్తంభం భక్తులను ఎంతో ఆకర్షిస్తోంది. తూర్పు వైపు ఉన్న ఈ దీపస్తంభం సుమారు 24 అడుగుల ఎత్తు ఉండి అనేక దీపాలను వెలిగించడానికి ప్రత్యేకమైన అమరికను కలిగి ఉండి సాయం సమయంలో వందలాది దీపాలు వెలిగించినప్పుడు ఈ ఆలయ ప్రాంగణం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కాంతితో నిండి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఆలయంలోని ధ్వజస్తంభం సుమారు 70 అడుగుల ఎత్తు కలిగి ఉండి బంగారు తొడుగుతో అలంకరించబడి ఉండడం విశేషం. ఈ ఆలయంలోని పూజాదికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు సంవత్సరమంతా అనేక పూజలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి గురువాయూర్ ఉత్సవం. ఈ ఉత్సవ సమయంలో ఏనుగులతో జరిగే సంప్రదాయ కార్యక్రమాలు, ఆలయ కళారూపాలు, సంగీత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి, విషు వంటి పర్వదినాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ ఉత్సవాల సమయంలో శ్రీకృష్ణుడి బాల్య రూపాన్ని దర్శించుకోవాలని, తమ కోరికలను స్వామివారికి నివేదించుకోవాలని, వారి కుటుంబ క్షేమం కోసం ప్రార్థించాలని దేశం నలుము

ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలో భక్తులు నిర్వహించే ప్రసిద్ధ మొక్కుబడులలో తులాభారం ఒకటి. తమ బరువుకు సమానమైన అరటి పండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, చక్కెర వంటి పదార్థాలను తులాభారంలో సమర్పిస్తారు. భక్తి, మొక్కుబడి, సమర్పణ భావానికి ప్రతీకగా ఈ తులాభారం సేవను భక్తులు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో జరిగే అత్యంత ముఖ్యమైన ఉత్సవాలలో ఏకాదశి ఒకటి. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. గురువాయూరు ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు, దీపారాధన సేవలు నిర్వహిస్తారు. భక్తులు ఉపవాస దీక్షను పాటిస్తూ గురువాయూరప్పను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఈ సందర్భంగా జరిగే ఉదయాస్తమాన పూజ అత్యంత విశిష్టమైన సేవగా ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథ భాగవతార్ స్మారకంగా నిర్వహించే సంగీత ఉత్సవం కూడా గురువాయూర్ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరొక ముఖ్యమైన వేడుక ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో జరిగే గురువాయూర్ వార్షిక ఉత్సవాలు. సుమారు 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవానికి ప్రారంభ సూచికగా ఆనయొట్టం నిర్వహిస్తారు, అనగా ఏనుగులకు పరుగు పందాన్ని పెడతారు. గురువాయూరు ఆనయొట్టం కేరళలోనే అత్యంత ప్రత్యేకమైన ఉత్సవ సాంప్రదాయాలలో ఒకటి. ఈ ఆలయానికి చెందిన అలంకరించబడిన ఏనుగులు నిర్ణీత ప్రదేశం నుంచి ఆలయం వైపు పరిగెత్తుతాయి. ముందుగా ధ్వజస్తంభాన్ని చేరుకున్న ఏనుగుకు ఆ సంవత్సరపు ఉత్సవాలలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు. ఆ ఏనుగు తిడంబు అంటే స్వామివారి ప్రతిరూపమైన ఉత్సవ విగ్రహాన్ని మోసే గౌరవాన్ని పొందుతుంది. ఈ ఆనయోట్టం సంప్రదాయం వెనుక తిక్కణామ తిలకం ప్రాంతంతో సంబంధం కలిగి ఉన్న పురాతన కథనం ఉంది. ఒకానొక సందర్భంలో గురువాయూరు ఉత్సవానికి ఏనుగులను పంపడంలో ఆలస్యం జరగడంతో ఏనుగులు తమ బంధనాలను తెంచుకుని స్వయంగా గురువాయూరుకు వచ్చినట్లు, ఆ సంఘటనకు గుర్తుగా ఈ ఆనయోట్టం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రంలో నిర్వహించే మరో ముఖ్యమైన పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి. రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి తిథి రోజును గురువాయూరులో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, భజనలు నిర్వహిస్తారు. చిన్నారులు బాలకృష్ణుల వేషధారణలో అలంకరించుకుని కృష్ణుని బాల్యలీలలను స్మరించుకోవడం ఈ పర్వదినం యొక్క ప్రత్యేకత. పర్వదినం రోజున కృష్ణ నాట్యం నిర్వహిస్తారు. శ్రీకృష్ణుని జీవితం, బాల్యలీలలు, రాక్షస సంహారాలు, రుక్మిణీ కళ్యాణం, ద్వారకలో శ్రీకృష్ణుని లీలలు వంటి అంశాలను నృత్య నాటక రూపంలో ప్రదర్శించే ఈ కళారూపం కేరళ ఆలయ కళా సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైనదిగా ఉంది. సామూతిరి రాజవంశానికి చెందిన మానవేత రాజు రచించిన కృష్ణగీతి ఆధారంగా ఈ కృష్ణ నాట్యం అభివృద్ధి చెందింది. ప్రస్తుతం గురువాయూరు ఆలయం ఈ కృష్ణ నాట్యానికి ప్రధాన వేదికగా నిలుస్తోంది. ఈ ఆలయంతో విడదీయరాని సంబంధం కలిగిన మరో ప్రదేశం పున్నత్తూర్ కోట. దీనినే అనక్కోట అని పిలుస్తారు. ఇది పూర్వం పున్నత్తూర్ రాజుల రాజభవనంగా ఉండేది. 1975 సంవత్సరం నుంచి ఈ ప్రాంతం గురువాయూర్ దేవాలయ అధికారుల ఆధీనంలో ఉంది. ఈ ప్రాంతాన్ని స్వామివారికి భక్తులు సమర్పించే ఏనుగుల సంరక్షణ కేంద్రం.

విధంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం పున్నత్తూర్ కోటలో అనేక ఏనుగులను సంరక్షిస్తూ వాటికి శిక్షణ, ఉత్సవాలకు అవసరమైన సన్నాహాలను నిర్వహిస్తారు. కనుకనే పున్నత్తూర్ కోటను ఏనుగుల కోట అని కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి స్వామివారికి ఏనుగులను సమర్పించడం సంప్రదాయంగా ఉంది. గురువాయూరుకు సమీపంలోని దర్శనీయ ప్రదేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయానికి సమీపంలో మమ్మియూర్ మహాదేవ ఆలయం ఉంది. స్థల పురాణం ప్రకారం గురు వాయువులు శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ఈ ప్రదేశంలో తపస్సు చేస్తున్న మహాదేవుడు ఈ సమీప ప్రాంతానికి వెళ్లి తపస్సు చేసినట్లు కాలక్రమంలో ఈ ప్రదేశమే మమ్మియూరుగా ప్రసిద్ధి చెందినట్లు తెలుస్తోంది. క్షేత్రానికి సమీపంలోని త్రిశూర్ నగరంలో ఉన్న వడక్కునాథన్ శివాలయం కేరళలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కేరళ నిర్మాణ శైలికి ఈ ఆలయం అద్భుతమైన ఉదాహరణగా ఉంది. త్రిశూర్ పూరం వంటి ప్రసిద్ధ ఉత్సవాలలో ఈ ప్రాంతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. కేరళలోని అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలలో త్రిశూర్ పూర ఉత్సవం ఒకటి. అలంకరించిన ఏనుగులు, మేళాలు, వాద్యాలు, రంగురంగుల గొడుగులు, బాణసంచా ప్రదర్శనలు ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. కేరళ సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వారికి త్రిశూర్ పూర ఉత్సవం ఒక మరపురాని అనుభూతినిస్తోంది. దర్శించదగ్గ మరో ముఖ్యమైన ప్రదేశం చావక్కాడ్ బీచ్. ఈ చావక్కాడ్ బీచ్ ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అరేబియా సముద్రం, కొబ్బరి చెట్లు, సాయంత్రపు సూర్యాస్తమయం ఈ ప్రాంతానికి ప్రత్యేక అందాన్నిస్తున్నాయి. గురువాయూర్ యాత్ర అనంతరం ప్రశాంతమైన సముద్ర తీరాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది అనుకూలమైన ప్రదేశం. సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అనంతరం సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:15 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ క్షేత్రంలో నిర్మాల్య దర్శనం అత్యంత విశిష్టమైనదిగా ఉంది. స్వామివారికి రాత్రి సమర్పించిన పూలు, అలంకరణలు తొలగించి ఆ సమయంలో భక్తులకు స్వామివారి అత్యంత సహజమైన అలంకార దర్శనాన్ని కల్పిస్తారు. అందుకే నిర్మాల్య దర్శనం కోసం భక్తులు తెల్లవారుజామునే ఈ ఆలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో ప్రవేశానికి సంబంధించిన నియమాలను భక్తులు తప్పనిసరిగా పాటించాలి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

కొత్తయూరు కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంది. త్రిశూర్ రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే గురువాయూర్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ క్షేత్రానికి సమీప ప్రధాన విమానాశ్రయం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది గురువాయూర్కు సుమారు 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొచ్చి, త్రిశూర్, కోజికోడ్, పాలక్కాడ్ వంటి నగరాల నుంచి రోడ్డు మార్గంలో గురువాయూర్కు బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్రిశూర్ నగరం నుంచి కూడా గురువాయూరుకు నిర్ణీత వ్యవధుల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకో

అంటే కేవలం ఒక దేవాలయం కాదు, ఇది బాలకృష్ణుని చిరునవ్వు, భక్తుల ఆనంద భాషణాల్లో కనిపించే విశ్వాసం, నారాయణీయ పారాయణంలో వినిపించే భక్తి, సాయం సంధ్య వెలిగే దీపస్తంభాల కాంతి, ఏకాదశి రోజున మార్మ్రోగే నామస్మరణ, ఆనయోట్టంలో పరుగెత్తే ఏనుగుల ఉత్సాహం, కృష్ణ నాట్టంలో సజీవంగా కనిపించే కృష్ణలీలలు, పున్నత్తూర్ కోటలో గురువాయూరప్పకు చేసే గజరాజుల సేవా సంప్రదాయం, కేరళ సంస్కృతి సంప్రదాయం, భక్తి కళల సంగమం. అందుకే గురువాయూరును భక్తులు ప్రేమగా దక్షిణ ద్వారక అని పిలుస్తారు. గురువాయూరప్ప గోకుల బాల, ప్రియభక్త దీనదయాళ, ముకుంద మాధవ గోవిందా అని మనసారా పిలిస్తే పలికే బాలకృష్ణుని పవిత్ర క్షేత్రం గురువాయూరు. ద్వాపర యుగం నుంచి కొనసాగుతుందని విశ్వసిస్తూ నేటి ఆధునిక కాలంలో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తున్న మహాక్షేత్రం శ్రీ గురువాయూరు మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ఒక సజీవమైన ప్రతీకగా నిలుస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు.

శ్రీ గురువాయూరప్ప స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ప్రసరించాలని, మనందరికీ సుఖశాంతులు, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు, ఆనందం కలగాలని ప్రార్థిస్తూ మరో దివ్యక్షేత్ర విశేషాలతో మీ ముందుకొచ్చే వరకు సెలవు. అంతవరకు నమస్కారం.

0: మీరు ఇంతవరకు విహారీ కేరళ రాష్ట్రంలోని త్రిశూర్ జిల్లాలో వెలసిన గురువాయూర్ శ్రీకృష్ణస్వామివారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల గారు, నిర్వహణ శ్రీ తమిళ నాగేశ్వరరావు గారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు సమాచార వేదిక స్థానిక సమాచారం వింటారు. మీకు అందిస్తున్నవారు శ్రీమతి కే మేరీ సుజిత. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PGRSను ఈ సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ఈ మేరకు వారు ఈరోజు ఒక ప్రకటనను విడుదల చేశారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలను, వీటికి సంబంధించిన సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే ప్రభుత్వం

సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రజలు చేసిన ఫిర్యాదుల పరిష్కారంపై వారి అభిప్రాయాలను నేరుగా సేకరించి పరిష్కార నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కార కేంద్రాలు, పౌరసేవా కేంద్రాల్లో ప్రదర్శించినటువంటి సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను ఫిర్యాదుదారులు స్కాన్ చేసి తమ సమస్య పరిష్కారంపై ఫీడ్బ్యాక్ నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. వీటిలో సహాయకులతో కూడిన అర్జీ స్వీకరణ కౌంటర్లు, రిసెప్షన్ సదుపాయం, జిల్లా మరియు మండల స్థాయి అధికారుల హాజరు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం, అర్జీల పర్యవేక్షణతో పాటు సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ప్రదర్శనకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడమైందన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందడంతో పాటు సమస్య పరిష్కారమైన అనంతరం సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను నమోదు చేసి ప్రజాసేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్ 2026లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలు, ఏఎస్డిడి జాబితాలు, అలాగే అవసరమైన ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8లను అందుబాటులో ఉంచి ఓటర్లకు అవసరమైన మార్గదర్శకత్వం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కావున ఈ ప్రత్యేక శిబిరాల్లో ముఖ్యంగా 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన మరియు అర్హత గల యువ ఓటర్లను ఓటర్ల జాబితాలలో చేర్చేందుకు, అలాగే ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు లేని పౌరులు పేరు లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైన వారు, అలాగే అభ్యంతరాలు లేదా తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించుకోవచ్చును. కావున ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ఎన్నికల యంత్రాంగం కోరుతున్నారు. మీకు అందించిన వారు శ్రీమతి కే మేరీ సుజిత. ఇంతటితో ఈనాటి స్థానిక సమాచారం సమాప్తం.

0: సభలు, సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై. ఇప్పుడు జానపది గేయం వింటారు.
2: కొండ కొండల నడమా, కొండల్లా నడమా, కొనుకోజాక.

0: కొండల్లా నడుమా కొనుక్కోచే కాకిమ్మా పోయా పిల్లని
1: సంతూలే కాడిల్లు సన్నాసి మఠమా బాలల్లో కాళిల్లు పడుబడ్డా గుళ్ళు
0: కొండల్లా నడుమా కొనుక్కోచే కాకిమ్మా పోయా పిల్లని.
2: ఇంతవరకు జానపద గేయం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలైంది. ఇప్పుడు అలనాటి మధురగీతం వింటారు. ఈ పూట అలనాటి మధురగీతంగా చిన్నరాయుడు చిత్రంలోని ఒక మధురమైన పాట ఇప్పుడు వింటారు.

మీరింతవరకు అలనాటి మధుర గీతంగా చిన్నరాయుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారి గానంలో భువనచంద్ర రచనలో మధురమైన పాట విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సమాప్తం. సమయం 7:05 గా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించడం మన దేశ భద్రతకు అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఇవాళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ రంగాన్ని సరికొత్త ఆవిష్కరణలతో గ్లోబల్ ఆరాను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అంతరిక్ష రంగంలో కెరియర్ కోరుకుంటే భారత్కు రావాలనే భావించాలని ఆయన సూచించారు. ఇటీవల 20 స్పేస్ స్టార్టప్ల సీఈఓలు వ్యవస్థాపకులతో సంభాషించిన సందర్భంగా ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన సంభాషణ ట్రాన్స్క్రిప్ట్ లో ఈ విషయాలు తెలియజేశారు. దేశంలో ఉన్న అపారమైన ప్రతిభ, ఎక్కువ రిస్క్ తీసుకోగల సామర్థ్యం గ్లోబల్ స్పేస్ రంగంలో భారత్ వేగంగా ఆధిపత్య స్థానాన్ని స్థాపించడానికి వీలు కల్పిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
1: दुनिया भारतीय स्टार्टअप को खोजती होगी भी कौन है इसमें कि यदि ब्रेक थ्रू होता है तो तुरंत लोगों का ध्यान जाता है. बहुत लोगों को हमें जुड़ना है. हमें ऐसा एक ऑरा खड़ा कर देना चाहिए कि इस फील्ड में दुनिया भर के लोगों की जिंदगी बनानी है, हिंदुस्तान जाओ, भारत की कोई स्टार्टअप से जुड़ जाओ, भारत की कोई स्पेस एजेंसी से जुड़ जाओ. पूरा टैलेंट पूल जो है एक मैग्नेट की तरह आपके कारण हम खींच सकते हैं और वो हमारी एक बहुत बड़ी ताकत बन सकता है.
0: ఈ రోజు జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో చంద్రయాన్ 3 చారిత్రాత్మక సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమైన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 23 ఆగస్టు దేశం అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యుద్ద నౌకలు, ఆఫ్ షోర్ నౌకల తయారీలోనూ సంబంధిత ఇతర రంగాల్లోనూ దేశం స్వావలంబన సాధించవలసిన అవసరం ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశ భద్రతకు ఇది అత్యంత కీలకమని ఆయన అభివర్ణించారు. భారత్ను భవిష్యత్తులో ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ రంగంలో అత్యుత్తమ నాణ్యత గల మేనేజ్మెంట్ సేవలు అందించవలసిన అవకాశాన్ని కూడా ఆయన నొక్కి చెప్పారు. కోల్కతాలో సుమారు 3,400 కోట్ల రూపాయల వ్యయంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ యంత్ర ఇండియా లిమిటెడ్ సంస్థల 5 ప్రాజెక్టులకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో రక్షణ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత తరుణంలో ఆత్మ నిర్భరత అత్యంత ఆవశ్యకమన్నారు. భవిష్యత్తులో నౌకా నిర్మాణ రంగాల్లో జీఆర్ఎస్సీ అగ్రగామిగా నిలవగలదని రాజ్నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: యంత్ర ఇండియా లిమిటెడ్ కి దోనో ఫోర్జింగ్ ఫ్యాసిలిటీ, భారీ తోపో, లెవల్ వెపన్స్ ఆర్ అడ్వాన్స్ డిఫెన్స్ ఇక్విప్మెంట్ కే లియే హై క్వాలిటీ మెటల్స్ తయారు కరేంగి. ఇస్సే హమారే నేవీ కి ఆపరేషనల్ రెడీనెస్ ఆర్ మెరిటైమ్ ఫైర్ పవర్ కో భీ సీధా బల్ మిలేగా. జబ్ హమ్ అప్నే జహాజ్ ఖుద్ బనాయేంగే స్వాభావిక హై కి హమారే ఫారెన్ ఎక్స్చేంజ్ కి బచత్ హోగీ ఔర్ సాథ్ హీ సాథ్ హమారా ఎకనామిక్ డెవలప్మెంట్ జో హై తేజీ కే సాథ్ ఆగే బడేగా.
0: దేశీయ రక్షణ ఉత్పత్తులపైనే ఆధారపడాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ భారత్ రక్షణ రంగ ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేస్తున్న ఉత్పత్తులపై సాయుధ దళాలు ప్రస్తుతం మరింత ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రచారం కింద ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణ రంగంలో ఏర్పడుతున్న ఖాళీని అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవచ్చునని రక్షణ మంత్రి తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో జీఆర్ఎస్ఈ యంత్ర ఇండియా లిమిటెడ్ పాత్ర అద్భుతంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. 2047 నాటికి వికసిత్ భారత్

దాతల కోసం పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి అదే రాష్ట నాయకత్వాన్ని ఆయన అభినందించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ క్లౌడ్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతిక ప్రతిభకు గ్లోబల్ హబ్ గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ముఖ్యంగా అణగారిన వర్గాల్లోని యువతకు ఇందులో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త వైరస్ స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని సమితి తెలియజేసింది. ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్తలు ఈ విషయం తెలియజేస్తూ 2025 నుంచే ఈ వైరస్లు వ్యాప్తిలో ఉన్నాయని తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావం కల జ్వరమని ఐసీఎంఆర్ పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగినంత విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని భారత వైద్య పరిశోధనా సమితి వెల్లడించింది. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. నిఘా ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, తగిన ప్రజారోగ్య చర్యలు తీసుకుంటున్నామని కూడా వైద్య పరిశోధన సమితి తెలియజేసింది. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NGT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NGT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ, నిపుణ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నిర్మాణరహిత ప్రాంతాన్ని ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NGT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్దంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ పేర్కొంది. సవరించిన నోటిఫికేషన్ ద్వారా అసలు నిబంధనల్లో ఉన్న నో కన్స్ట్రక్షన్ జోన్ నిబంధనను తొలగించారని, అలాగే ఏడాదిలో 20% సంభవించే అవకాశం ఉండే వరదను ప్రాతిపదికగా తీసుకుని యాక్టివ్ ఫ్లడ్ ప్లెయిన్ ను తప్పుగా నిర్వచించారని NGT ముందు పిటిషనర్లు వాదించారు. అక్టోబర్ 27 ఈ కేసుపై విచారణ జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద ఈరోజు నిరసనలు లేదా ఊరేగింపులు జరిపేందుకు ఏ వ్యక్తికి లేదా సంస్థకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ సంస్కరణల అంశంపై ప్రజలు అక్కడ గుమిగూడాలని కోరుతూ వివిధ వీడియోలు, పోస్టులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని తెలియజేశారు. న్యూఢిల్లీ జిల్లాలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమాపేశం స్పోయింట్స్ జాయింట్ డిక్లరేషన్ ను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సదస్సు విజయవంతంగా ముగిసింది. ఈ ప్రకటన ద్వారా చర్చలు, పరస్పర గౌరవం, సమ్మిళిత తత్వంలో క్రీడారంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు సభ్య దేశాలు తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించాయి. భారత చక్షణ 2026 గాను జరిగిన క్రీడా మంత్రుల సమావేశానికి సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ నమోదు చేశారు. 193 బంతుల్లో 117 పరుగులు సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో 165 పరుగులు తేడాతో విజయం సాధించిన భారత జట్టు 2 మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.
ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచ కప్ లో భాగంగా ఈ రాత్రి ఆస్టేలియాతో భారత్

0: మహిళల జట్టు తలపడుతుంది. సెమీఫైనల్ రేస్ లో కొనసాగేందుకు భారత్ ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. రాత్రి 10:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అంతరిక్ష రంగంలో వృత్తి అవకాశాలు కావాలంటే భారత్ వెళ్లాలి అనే నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కలిగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకల తయారీలో స్వావలంబన సాధించాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏదీ వెలుగు చూడలేదని భారత వైద్య పరిశోధనా సమితి స్పష్టం చేసింది. కొలంబో క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈవేళ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త మంజుల పాలేటి.
1: పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. మధుమేహం అనేది ఇప్పుడు నగరాల్లో మాత్రమే కాదు గ్రామాల్లో కూడా శరవేగంగా పెరుగుతోంది. అసలు ఈ మధుమేహానికి కారణాలేంటి, నేడు ఆహారపు అలవాట్లు దీనిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశాల గురించి మనతో చర్చించడానికి నేడు మన స్టూడియోలో ఉన్నారు కృషి విజ్ఞాన కేంద్ర గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారు. వారిని అడిగి మధుమేహ వ్యాధి గురించి, అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలైన అంశాల గురించి వారిని అడిగి చర్చిద్దాం. నమస్తే డాక్టర్ సుజాత గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో.
2: నమస్కారం అండి.
1: సుజాత గారు, మధుమేహం అంటే ఏంటి, ఈ రోజుల్లో ఇది ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది, దీని గురించి మా శ్రోతలకు చెప్తారా?
2: మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిని మించి పెరిగిపోయి దీర్ఘకాలికమైన వ్యాధి అని చెప్తారు మేడం. సో మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోను సరిపడా స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం లేదా ఉత్పత్తి అయినా కూడా ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ వ్యాధి అనేది వస్తుంది. గతంలో ఇది వయసైన వారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉండేదండి, కానీ ప్రస్తుతం పిల్లలు గాని, యువత, మహిళలు, గ్రామీణ ప్రజల్లో కూడా ఇది విపరీతంగా కనిపిస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా మనం తీసుకునే ప్రధానమైన కారణాలు చెప్పుకున్నట్లయితే మెయిన్ గా మారినటువంటి జీవన శైలి కావచ్చు, శారీరక శ్రమ తగ్గిపోవడం, పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని ఎక్కువగా వినియోగించడం, జంక్ ఫుడ్ తీసుకోవడము, అలాగే తీపి పదార్థాలు అధికంగా తీసుకోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి, ఇలాంటివన్నీ కూడా వివిధ కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాగే మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు గాని, కంటి సమస్యలు, అలాగే కిడ్నీ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి.
1: మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మధుమేహం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతోంది కదా, దీనికి ప్రధాన కారణాలేంటి, దాని గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా?
2: మునుపు తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు శారీరకంగా ఎక్కువగా శ్రమ చేసేవాళ్ళు, ఇది మనకందరికి తెలిసిందే. ఎక్కువగా సాంప్రదాయకమైనటువంటి ఆహారం కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పూర్తిగా మారిపోయిందండి. యంత్రాల వినియోగం పెరిగింది, శ్రమ అనేది తగ్గింది. అలాగే తెల్ల బియ్యం అంటే ఎక్కువగా పాలిష్ చేసినటువంటి బియ్యాన్ని వాడుతూ ఉన్నారు, నూనెతో చేసిన వంటకాలు అయితే కావచ్చు. అలాగే బేకరీ పదార్థాలు కూడా గ్రామాల్లో విస్తృతంగా లభిస్తూ ఉన్నాయి, వాడకం కూడా ఎక్కువగా ఉంది.

అలాగే చిరుధాన్యాలు కావచ్చు, కూరగాయలు, ఆకుకూరల వినియోగం కూడా బాగా తగ్గించారు. వివిధ రకాలైనటువంటి వ్యాయామం చేసే పద్ధతులు అన్నీ కూడా సరిగ్గా ఫాలో చేయకపోవడం, నిద్రలో అసమ

0: నియంత్రణ అనేది ఉండదు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే అధికమైనటువంటి కార్బోహైడ్రేట్లు ఉన్నటువంటి ఆహారం, ఉదాహరణకి తెల్ల బియ్యం ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల దాంట్లో పోషక విలువలు ఏమీ లేకుండా ఒట్టి బియ్యం మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే తీపి పదార్థాలు మరియు నూనె ఎక్కువగా ఉండేటువంటి వంటకాలు కూడా రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అకస్మాత్ పెరుగుదల వల్ల ఏమవుతుందంటే కిడ్నీలు కానీ కళ్ళు గుండె వంటి ముఖ్యమైనటువంటి అవయవాలన్నీ కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన ఇది. ఫైబర్ అధికంగా ఉండేటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు మరియు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే దీని ద్వారా చక్కెర స్థాయిని మనం బాగా కంట్రోల్ చేయొచ్చు. అలాగే చిన్న చిన్న ఆహార మార్పులు కూడా మధుమేహ నియంత్రణలో మంచి ఫలితాలు ఇస్తాయి మరియు మనకు కావలసినటువంటి ఆరోగ్యకరమైన జీవనాన్ని కూడా కల్పిస్తాయి.
1: మరి పాలిష్ చేసిన బియ్యం మధుమేహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు?
0: ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని తెల్లగా ఉండేటువంటి ఆహారాన్ని వినియోగించుకోవాలి అని ఎక్కువగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా పాలిష్ చేసినటువంటి తెల్ల బియ్యము మధుమేహ రోగులకు ఆరోగ్యంపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అది ఏ విధంగా అంటే మనం ఫస్ట్ బియ్యాన్ని పాలిష్ చేసే ప్రక్రియలో దాని మీద ఉండేటువంటి పైపొరని తొలగిస్తామన్నమాట. ఈ పైపొరలోనే మనకు కావలసినటువంటి ఫైబర్ అనేది ఉంటుంది, అలాగే ఖనిజాలు, విటమిన్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మనము ఇవి తొలగించడం వల్ల ఏమవుతుందంటే తెల్ల బియ్యంలో పోషక విలువలు కోల్పోతాము, అలాగే కార్బోహైడ్రేట్లుగా కూడా మారుతాయి ఇవి. ఈ రకమైనటువంటి బియ్యం మనం తీసుకోవడం వల్ల ఇవి త్వరగా జీర్ణమవుతుంది, రక్తంలో గ్లూకోజ్ గా ఫాస్ట్ గా మారుతుంది. ఫలితంగా భోజనం చేసిన వెంటనే రక్తంలో ఏమవుతుందంటే చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరిగేదానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. ఈ పరిస్థితి మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరంగా చెప్పుకోవచ్చు అనమాట. ప్రతిరోజు కూడా అధిక మోతాదులో తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి ప్రాంకియాసిస్ పై ఒత్తిడి అనేది కూడా విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మధుమేహ తీవ్రత అనేది ఫాస్ట్ గా ఉంటుంది. అందువల్ల తెల్ల బియ్యం స్థానంలో మనం ఏం చేయొచ్చు అంటే బ్రౌన్ రైస్ అనేది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. బ్రౌన్ రైస్ కానీ కొర్రలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలని మన ఆహారంలో వినియోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే రక్తంలో చక్కెర స్థాయిని మనం చాలా వరకు నియంత్రించవచ్చు. ఈ విధంగా మనం మధుమేహ నివారణకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో తెల్ల బియ్యం తీసుకోవడం అనేది తగ్గించాలి బాగా.
1: సుయాద గారు, మీరు అన్నారు కదా చిరుధాన్యాలు మన ఆహారంలో చేర్చుకోవాలి ఎక్కువగా అనేసి, ఏ ధాన్యాలు ఈ చిరుధాన్యాల కోవలోకి వస్తాయంటారు?
0: చిరుధాన్యాలు అనేవి మన భారతీయ సాంప్రదాయంలోనే ఆహార వ్యవస్థలోనే ఒక ముఖ్యమైన స్థానంగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే వీటిని చిరుధాన్యాలు అంటే చిన్నగా ఉండే ధాన్యాలు కాబట్టి వీటిని చిరుధాన్యాలు అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీటి వినియోగం అనేది చాలా తగ్గింది. అలాగే ఈ చిరుధాన్యాలు ఏంటంటే వీటి పోషక విలువలు, అలాగే వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు వీటిని రోజువారీ ఆహారంలో వినియోగించి వాటిలో ఉండేటువంటి పోషక విలువలు తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా పరిరక్షించుకుంటూ ఉండేవాళ్ళు. సో పూర్వకాలంలో ఏ విధమైనటువంటి వినియోగంలో ఉండేవో ఈ చిరుధాన్యాలని ప్రస్తుతం మళ్ళీ వీటి మీద అవగాహన కార్యక్రమాలు పెంచి మళ్ళీ రోజువారీ వినియోగంలో పెంచుతూ ఉన్నారు. ఈ చిరుధాన్యాలను తీసుకున్నట్లయితే రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, వరిగలు, అలాగే ఊదలు, సజ్జలు వంటివి ఈ వర్గంలోకి వస్తాయన్నమాట మనకి. ఇవి తక్కువ నీరు, తక్కువ ఎరువులతో పండేటువంటి పంటలు కావడం వల్ల రైతులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి ఎందుకంటే వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి, అలాగే వీటిలో శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కంపేర్ విత్ మనము పోషక విలువల్ని తీసుకున్నట్లయితే వీటిలో ఎక్కువగా మనకు ఫైబర్ ఉంటుంది, అంటే పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరానికి అవసరమైనటువంటి ఇనుము తీసుకోండి, లేదా కాల్షియం, ప్రోటీన్, వివిధ రకాలైనటువంటి ఖనిజాలు కూడా చాలా అధికంగానే ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని నెమ్మదిగా పెరిగేలాగా చేస్తాయి. అందువల్ల ఏంటంటే మనము మధుమేహం ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒబేసిటీ స్థూలకాయంతో బాధపడుతూ ఉండే వాళ్ళు కావచ్చు, లేదా గుండెకి సంబంధించిన వ్యాధులతో బాధపడే వాళ్ళు కావచ్చు, ఈ చిరుధాన్యాలు వినియోగించడం అనేది చాలా ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవచ్చు అండి.
1: చిరుధాన్యాల్లో పోషక విలువల పరంగా ఎందుకు ముఖ్యమైన ఉంటారు?
0: ఇంతకుముందు మనం చెప్పినట్లు చిరుధాన్యాల్లో పోషక విలువల పరంగా తీసుకున్నట్లయితే ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్, ప్రోటీన్, అలాగే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనం తీసుకున్నట్లయితే రాగులు తీసుకున్నట్లయితే

0: కాల్షియం అత్యధికంగా ఉంటుంది. కంపేర్ విత్ అదర్ వివిధ రకాలైనటువంటి ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో విపరీతమైనటువంటి కాల్షియం అనేది ఉంటుంది మనకి. ఈ ఇది అధికంగా ఉండడం వల్ల ఎముకల బలానికి ఉపయోగపడుతుంది, అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులకు కూడా ఎంతో మేలు చేస్తుంది అన్నమాట. మన పూర్వీకులందరూ కూడా ఈ రాగిని వివిధ రకాలైనటువంటి వంటల్లో వినియోగించుకోవడం వల్ల చాలా పటిష్టంగా ఉండేది వాళ్ళ ఆరోగ్యం అనేది. వీటిలో ఉండేటువంటి ఫైబర్ రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని నెమ్మదిగా పెరిగేలా చేస్తూ ఉంటుంది. అలాగే ఈ పోషకాలన్నీ కూడా శరీరానికి సంపూర్ణమైనటువంటి పోషణ ఇచ్చి రోగ నిరోధక శక్తిని పెంపొందించే దానిలో ముఖ్య పాత్రను వహిస్తాయని చెప్పుకోవచ్చు.
1: మధుమేహ నివారణలో చిరుధాన్యాలు ఎలా సహాయపడతాయంటారు?
0: మధుమేహ నివారణలో ముఖ్యంగా చిరుధాన్యాలు తీసుకున్నట్లయితే ఇవి సహజంగానే అధికంగా ఉండేటువంటి ఫైబర్ వల్ల, అంటే వీటిలో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండేదాని వల్ల ఈ ఆహారం అనేది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనికి కారణంగా ఏమవుతుందంటే ఆహారం తిన్న తర్వాత మనకి ఒక్కసారిగా ఈ బ్లడ్ షుగర్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్సులిన్ పై పడేటువంటి ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది, శరీరంలో చక్కెరని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది అన్నమాట. అలాగే చిరుధాన్యాలు పొట్ట నిండినటువంటి భావనను ఎక్కువసేపు కలిగిస్తాయి, అంటే కొంచెం మోతాదులో తీసుకున్నా కూడా ఎక్కువగా తీసుకున్నటువంటి ఒక ఫీలింగ్ అనేది కలిగిస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు పదే పదే తినాలి అనేటువంటి అలవాటు తగ్గి అధిక క్యాలరీలు వినియోగంలో నియంత్రణకు వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకునేది అనేది బాగా తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే బరువు నియంత్రణలో ఉండడమే కాకుండా మధుమేహ నివారణ కూడా చాలా వరకు మనకు కంట్రోల్ అవుతుందండి ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల. అలాగే చిరుధాన్యాల్లో ఉండేటువంటి ఈ ఖనిజాలు కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో మెటబాలిజం ని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తాయి.
1: గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, దీని ప్రాముఖ్యత ఏమిటంటారు?
0: గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది జిఐ అంటారు. ఇది మనం తీసుకునేటువంటి ఆహారంలో రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయి ఎంత వేగంగా పెంచుతుందో అని తెలియజేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సూచిక అండి. సాధారణంగా జిఐ విలువ 0 నుంచి 100 మధ్య ఉంటుంది. జిఐ ఎక్కువగా ఉన్న ఆహారంలో శరీరం త్వరగా జీర్ణమై గ్లూకోజ్ గా మారి రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరుగుతుంది. అలా కాకుండా ఇది మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరం అన్నమాట. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేటువంటి ఆహారం నెమ్మదిగా జీర్ణమయ్యి చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. సో ఈ చిరుధాన్యాల్లో ఏంటంటే మనకు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ తక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పై ఒత్తిడి అనేది తగ్గి రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణగా ఉంటుందండి.
1: చిరుధాన్యాలు బరువు నియంత్రణలో ఎలా ఉపయోగపడతాయి, అలాగే ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలకి ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయంట?
0: ఓకే, చిరుధాన్యాలు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు బరువు నియంత్రణలో ఎంతో ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఎందుకంటే వీటిలో ఉండేటువంటి ఫైబర్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు అది తిన్న వెంటనే బాగా కడుపు నిండినట్లు అనిపించడం, తక్కువ మోతాదులో తీసుకున్నా కూడా ఎక్కువగా తీసుకున్నట్లు అనిపించడము, దీని వల్ల ఏమవుతుందంటే తరచుగా ఆకలి వేయడం అనేది బాగా తగ్గుతుంది. అలాగే మధ్యలో అనవసరంగా తినేటువంటి ఈ చిరుతిండ్లు ఇలాంటివన్నీ కూడా బాగా కంట్రోల్లోకి వస్తాయి. అలాగే చిరుధాన్యాలు తక్కువ క్యాలరీలు కలిగి ఉండేటువంటి ఇది ఉంటుంది కాబట్టి మనకేందంటే మెటబాలిజం అనేది కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అలాగే మనకు మధుమేహం కంట్రోల్ చేయడంలోనే కాకుండా ఈ వెయిట్ రెడ్యూస్ అవడంలో కూడా చిరుధాన్యాలు అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే చిరుధాన్యాలు అనేది మధుమేహమే కాకుండా వివిధ రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు నివారించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయని చెప్పచ్చు. ఇదేంటంటే గుండె ఆరోగ్యం కాపాడంలో కూడా మనకి మెయిన్ పాత్ర అనేది పోషిస్తూ ఉంటుంది. చిరుధాన్యాల్లో ఉండేటువంటి మెగ్నీషియం కావచ్చు, పొటాషియము ఇటువంటి ఖనిజ పదార్థాలన్నీ ఏమవుతాయంటే రక్తపోటు నియంత్రణకి బాగా ఉపయోగపడతాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ మలబద్ధక సమస్య ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది, అంటే తగ్గిస్తాయి. ఇనుము అధికంగా ఉండేటువంటి ఈ చిరుధాన్యాలు మిల్లెట్స్ వల్ల ఏమవుతుందంటే రక్తహీనత నివారించడంలో మెయిన్ గా ఉపయోగపడతాయి. ఈ అనీమియా అనేది ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో తీసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లల్ని తీసుకున్నట్లయితే మనకి సెన్సస్ ప్రకారం కూడా విపరీతంగా అంటే సగానికి పైగా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ చిన్నపిల్లలు అనే వాళ్ళు ఈ రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. అందుకే మన ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అనీమియా తగ్గడం కోసము వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలతో కూడినటువంటి

0: ఆహార పదార్థాలు లైక్ రాగి మాల్ట్ గానీ, రాగితో చేసినటువంటి పదార్థాలు, వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలతో తయారు చేసినటువంటి పదార్థాలను గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అలాగే చిన్నపిల్లలకు అనుబంధ ఆహారంగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ అనిమియా తగ్గించడానికి కూడా ఈ విధంగా కూడా మనకు డయాబెటిక్ పేషెంట్స్ కే కాకుండా వివిధ రకాలైనటువంటి జబ్బులు నియంత్రించడంలో కూడా మనకి చిరుధాన్యాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి.
1: మన రోజువారి ఆహారంలో చిరుధాన్యాలను ఎలా చేర్చుకోవాలంటారు?
0: ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో అంటే రెగ్యులర్ గా 3 పూట్ల మనం చిరుధాన్యాలు తీసుకోవాలని ఏం లేదండి. వారానికి 2 లేదా 3 రోజుల్లో మనం చిరుధాన్యాలతో చేసినటువంటి వంటకాలు తీసుకోవడం అనేది మంచిది. ఉదాహరణకు మనం చిరుధాన్యాలతో చేసిన అన్నం కానీ, లేదా ఇడ్లీ, దోశ, ఉప్మా, లేదా జావ వంటి పదార్థాలు కావచ్చు, రొట్టె వంటి సాధారణమైన వంటకాల్లో కూడా వీటిని మనం వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం మనకు మార్కెట్ లో ఏంటంటే ఈ మల్టీగ్రెయిన్ మాల్ట్ అని చెప్పి, అంటే చిరుధాన్యాలతో వివిధ రకాలైనటువంటి చిరుధాన్యాలు వేసినటువంటి పిండి అనేది కూడా మనకి దొరుకుతూ ఉంది. అలాగే మనకు ఇన్స్టంట్ మిక్సర్స్ కూడా వచ్చాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ మిక్సర్స్ అంటే అల్పాహార మిక్సర్లు, కిచడి గాని, లేకపోతే జొన్న రవ్వ, లేకపోతే చిరుధాన్యాలతో చేసినటువంటి ఉప్మా మిక్సర్లు, ఇలాంటివన్నీ కూడా మనకు మార్కెట్ లో కూడా ఈజీగా దొరుకుతూ ఉన్నాయి. సో వీటిని మనం సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు.
1: మరి బియ్యం పూర్తిగా మానేయాలంటారా?
0: బియ్యం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి బియ్యం తినే అలవాటు ఉండడంతో ఒకసారిగా పూర్తిగా మానేయడం అనేది చాలా కష్టము. అది అకస్మాత్తుగా మానేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆహారంలో పెద్ద మార్పు చేయకుండా చిన్న చిన్న మార్పులు చేసుకోవడం అనేది ఉత్తమం. ఎలా అంటే, ఇప్పుడు 50% బియ్యం తీసుకున్నాం అనుకోండి, 50% చిరుధాన్యాలను కలిపి వివిధ రకాలైనటువంటి వంటలు, ఇంతకు ముందు నేను చెప్పినట్టు మనం రోటీలో సగం చిరుధాన్యాలు వాడుకొని సగం గోధుమలు అలాంటివి వాడుకోవచ్చు. అలాగే ఇడ్లీ వేసుకున్నప్పుడు కూడా సగం బియ్యపిండి వాడుకొని సగం చిరుధాన్యాలతో వాడినవి తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చిరుధాన్యాల వినియోగాన్ని అనేది మనం పెంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారిగా రైస్ ని ఆపేయడం అనేది కూడా కరెక్ట్ కాదండి.
1: మరి మధుమేహ రోగులు ఈ చిరుధాన్యాలను వారి ఆహారంలో ఎంత మోతాదులో చేర్చుకోవచ్చు?
0: ఇది మధుమేహం అంటే డయాబెటిక్ పేషెంట్స్ ఈ చిరుధాన్యాలు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. అలాగే రోజు 1 లేదా 2 భోజనాల్లో చిరుధాన్యాలు తీసుకోవచ్చు. అంటే రాగి మాల్ట్ లాగా తీసుకోవచ్చు, లేదా రోటీ లాగా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే కొర్రలతో వండినటువంటి అన్నం లాగా తీసుకోవచ్చు, కిచడీ రూపంలో గాని, వివిధ రకాలైనటువంటి రూపాల్లో మనం అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే మహిళలు ఇంత ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు, అలాగే చిన్నపిల్లలు ఒక విధమైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయి. సో వాళ్ళ ఆహారపు అలవాట్లకు తగిన విధంగా మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చిరుధాన్యాల వినియోగాన్ని బ్యాలెన్స్డ్ గా తీసుకోవడం అనేది ఉత్తమమైన పద్ధతి అండి.
1: మరి వృద్ధులు అలాగే చిన్నపిల్లలు ఈ చిరుధాన్యాలు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: వృద్ధుల్లో ఏంటంటే సాధారణంగా ఏజ్ పెరిగే కొద్దీ జీర్ణశక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. అందువల్ల చిరుధాన్యాలు తీసుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చిరుధాన్యాలు నేరుగా వండకూడదండి ఎప్పుడు కూడా. మనం ఏ విధమైనటువంటి చిరుధాన్యాలు తీసుకున్నా కూడా 4 గంటల నుంచి 8 గంటల వరకు మనం బాగా నానపెట్టి వాటిని మనం ఉడికించుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే దాంట్లో ఉండేటువంటి పోషక విలువలు అనేవి మనకు అందుతాయి. అదే విధంగా సులభంగా కూడా జీర్ణం అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్కసారి ఏంటంటే వాటిని నానపెట్టుకొని మొలకెత్తించి కూడా మనం అంబల్లాగా చేసుకొని, అంటే వృద్ధులు అన్నప్పుడు వాళ్ళకి డైజెషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా డైజెషన్ అయ్యే విధంగా మనం మార్చుకొని వివిధ రకాలైనటువంటి వంటలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా వాళ్ళలో డైజెషన్ అనేది పెరిగి వాళ్ళు కూడా చిరుధాన్యాలు తీసుకోవడానికి అలవాటు పడతారు.
1: అలాగే మహిళల ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎలా ఉపయోగపడతాయి?
0: మహిళల ముఖ్యంగా ఇంతకు ముందు నేను చెప్పినట్లు ఏంటంటే ఎక్కువ మంది మహిళలు అనిమియాతో బాధపడుతున్నారు. అంటే వివిధ రకాలైనటువంటి కారణాలు చెప్పుకోవచ్చు. అంటే ఋతుచక్ర ప్రభావం కావచ్చు, లేకపోతే వివిధ రకాలైనటువంటి సమస్యల వల్ల మహిళలు అనే వాళ్ళు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకేంటంటే అనేక రకాలైనటువంటి ఖనిజ మూలకాలు కలిగినటువంటి ఈ చిరుధాన్యాల వినియోగం అనేది పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే

0: వాళ్ళ శారీరక దారుఢ్యం చాలా బాగుంటుంది, వాళ్ళకు కావలసినటువంటి పోషణ కూడా సులభంగా అందుతుంది. కాబట్టి చిరుధాన్యాలు అనేది చిన్నపిల్లలు మహిళలకి చాలా చాలా అవసరమని చెప్పుకోవచ్చండి.
1: ఈ చిరుధాన్యాల వినియోగం రైతులకు ఎలా లాభదాయకం అంటారు?
0: ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఇది రైతులకైతే చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి తక్కువ నీటితో పండేటువంటి పంటలు, కాబట్టి సాగునీటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ చిరుధాన్యాలను పండించుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎరువులు పురుగు మందుల అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుందండి వీటికి. ఇంకా అంటే వరి పండించడంతో పోల్చినప్పుడు చిరుధాన్యాలను పండించడానికి అవసరమయ్యేటువంటి సాగు ఖర్చు అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం ఇది రైతులకు లాభదాయకం అని చెప్పుకోవచ్చు. అలాగే సడన్ గా వాతావరణ మార్పులు లైక్ ఎండలు కానీ లేకపోతే వర్షాలు కానీ అటువంటి పరిస్థితులు కానీ వచ్చినప్పుడు ఏంటంటే ఈ చిరుధాన్యాలు బాగా తట్టుకుంటాయి. ఇంకొకటి ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈ చిరుధాన్యాల వినియోగంపై ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే రైతులకి సబ్సిడీ మీద కూడా ఈ చిరుధాన్యాలు ఇచ్చి పంటలను పెంచుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానివల్ల మనకు పంటలు కూడా పెంచుతూ ఉన్నారన్నమాట. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కూడా ఈ జొన్నలు సజ్జలు ఇలాంటివన్నీ కూడా పెంపకం అనేది కూడా ఇప్పుడు బాగా పెరిగింది కంపేర్ విత్ ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసినప్పుడు. సో ఈ విధంగా మనకు అలాగే ఇంకొక మెయిన్ ఏంటంటే రైతులకు మంచి గిట్టుబాటు ధర కూడా అందిస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. సో రైతులకు ఇది లాభదాయకంగానే మనం చెప్పుకోవచ్చండి.
1: ఈ చిరుధాన్యాల సాగు పర్యావరణానికి ఎలా మేలు చేస్తుందంటారు?
0: ఇవి తక్కువ నీటితో ఉండేటువంటి పంటలు కావడం వల్ల భూగర్భ జలాల సంరక్షణకు దోహదం చేస్తాయి. అదొక మెయిన్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వరి పంటలతో పోలిస్తే నీటి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఎరువులు ఇంతకు ముందు చెప్పినట్టు పురుగు మందులు ఇలాంటి అవసరం అనేది చాలా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే నేల ఆరోగ్యం అనేది చాలా పరిరక్షించబడుతుంది. నేల సారాన్ని నిలుపుకోవడానికి ఈ చిరుధాన్యాలు కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కూడా ఏంటంటే యూరియా వినియోగం వీటన్నింటినీ తగ్గించి జీవరసాయనిక ఎరువుల వినియోగాన్ని పెంచుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ చిరుధాన్యాలు పండించడం వల్ల ఈ రసాయన ఎరువుల వినియోగం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం నేలను పరిరక్షించుకోవచ్చు. అలాగే మన ఆరోగ్యం మీద కూడా ఈ రసాయనిక ఎరువుల ప్రభావం లేకుండా మంచి ఆహారాన్ని తీసుకోవడానికి ఒక మంచి స్కోప్ అనేది ఉంటుందండి.
1: ఈ చిరుధాన్యాల ప్రోత్సాహకానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందండి?
0: మనం చెప్పుకున్నట్లు చిరుధాన్యాల మేళాలు ఏర్పాటు చేస్తూ ఉంది. అలాగే అవగాహన కార్యక్రమాలు ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ లేకపోతే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరూ కలుసుకొని ఏంటంటే ఈ చిరుధాన్యాలు పెంచడంపై అవగాహన కార్యక్రమాలే కాకుండా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే పొలం బడులు వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఏ విధంగా పెంచుకోవాలి, మన పూర్వీకాలంలో ఏ విధంగా ఈ చిరుధాన్యాలు పండించి వినియోగిస్తున్నారు అని చెప్పి మళ్లీ పాత పద్ధతులను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వాటి మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తూ ఉన్నారు. అలాగే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే విధంగా యూనిట్లు పెట్టుకునే విధంగా కూడా వాళ్ళు ప్రోత్సాహకాలు అనేవి అందిస్తూ ఉన్నారన్నమాట. ఎంఎస్ఎంఈ ద్వారా ఫండింగ్ అనేది ఇచ్చి మహిళలు లేదా రైతులు కూడా వివిధ రకాలైనటువంటి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంలో కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మంచి ప్రోత్సాహకాలు అనేవి ఇస్తూ ఉన్నారు.
1: సుజాత గారు, చివరిగా శ్రోతలకు మీరు ఇచ్చే సందేశం?
0: చివరిగా శ్రోతలందరికీ ముఖ్యమైన సందేశం ఏంటంటే మధుమేహం వంటి జీవన శైలి వ్యాధులను మందులతో మాత్రమే కాకుండా ఆహార మార్పుల ద్వారా కూడా మనం సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చండి. మన సాంప్రదాయ ఆహారమైనటువంటి చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఒక వరంగా చెప్పుకోవచ్చు మనము. అలాగే ప్రతిరోజు చిరుధాన్యాల్లో భాగంగా తీసుకున్నామంటే మనం మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడమే కాకుండా ఒక మెరుగైనటువంటి జీవన శైలిని మనం రూపొందించుకోవచ్చు అని చెప్పి నేను ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను.
1: ఈ చిరుధాన్యాలు ప్రాముఖ్యత గురించి, అలాగే దీన్ని మన ఆహారంలో యాడ్ చేసుకుంటే దాని వల్ల చేకూరే ప్రయోజనాల గురించి, అలాగే మధుమేహ నివారణలో చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి అనేక అంశాలు తెలియజేశారు. ధన్యవాదాలు సుజాత గారు.
0: ఆకాశవాణికి ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు మధుమేహ వ్యాధి నివారణలో చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత గురించి కేవీకే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ సుజాత గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త మంజులా పాలేటి, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. పొలం కబుర్లు వింటారు ఇప్పుడు.
1: రైతులు మొదటిసారిగా పండ్ల తోటలు నాటేటప్పుడు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. విద్యా ఉపాధి అవకాశాల కోసం నేడు చాలా మంది గ్రామీణ యువత పట్టణాలకు వలసపోతూ ఉన్నారు. దీనివల్ల ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయం చేసేవారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఇదే తరుణంలో వరి, వేరుశనగ, చెరకు వంటి వ్యవసాయ పంటల సాగులో పెరిగినటువంటి పెట్టుబడులు, కూలీల కొరతతో రైతులు ఈ పంటల సాగును కష్టతరంగా భావిస్తున్నారు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల తరచూ వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతుండటంతో రైతుల్లో ఈ పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. వ్యవసాయ పంటలతో పోలిస్తే తక్కువ యాజమాన్యం, కూలీల అవసరం ఉండే దీర్ఘకాలిక పండ్ల తోటల పెంపకానికి రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, ముఖ్యంగా సాగు ఖర్చు సాయం, రాయితీపై బిందు సేద్య పరికరాల ఏర్పాటు రైతులను పండ్ల తోటల సాగు వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న పెద్ద రైతులు అనే తారతమ్యం లేకుండా పండ్ల తోటల పెంపకానికి రైతులందరూ ముందుకొస్తున్నారు. పండ్ల మొక్కలు వ్యవసాయ పంటల వల్లే కాకుండా ఏపుగా పెరిగి దృఢంగా ఉండి దీర్ఘకాలం దిగుబడినిస్తాయి. ఈ మొక్కలు పొడవైన బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటాయి. ఈ మొక్కల్లో పటిష్టమైన వేరు వ్యవస్థ ఏర్పడటానికి అనువైనటువంటి భూమి తప్పనిసరిగా ఉండాలి, లేకుంటే మొక్కలు సరిగా పెరగవు, ఎక్కువ దిగుబడులు ఇవ్వవు. పండ్ల తోటల పెంపకానికి భూమిని రెండు స్థాయిల్లో, అంటే మొదటిది రైతు స్థాయిలోను, రెండోది భూసార పరీక్షా కేంద్రాల్లో పరీక్ష చేయించుకోవాలి. ముందుగా రైతు స్థాయిలో భూమి పరీక్షలు కనుక మనం చూసుకున్నట్లయితే, పండ్ల తోటలను సాగు చేయాలి అనుకున్న మొత్తం భూమిని మొదట ఒకే రకంగా ఉన్న భాగాలు లేదా బ్లాకులుగా విభజించుకోవాలి. ఇలా విభజించుకున్న తర్వాత ఒక్కో రకం భూమి నుంచి సుమారు ఎకరాకు ఒక చోట నేలను బట్టి 4 నుంచి 6 అడుగుల లోతు వరకు గుంత తీయాలి. ఈ గుంతలో పైభాగం నుంచి కింది వరకు నేలను అధ్యయనం చేసి కింది విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ పరిశీలనలను రైతు సొంతంగా కాని లేదా వ్యవసాయ ఉద్యానాధికారుల సహకారంతో చేసుకోవచ్చు. భూమిలో నేల లోతు తెలుసుకుంటే ఆ భూమిలో ఏ రకమైనటువంటి పండ్ల జాతిని పెంచుకోవచ్చునో అర్థమవుతుంది. భూమి పరీక్షకు తవ్విన గుంత పైభాగం నుంచి కింది వరకు ఎలాంటి గడ్డి, కంకర లేదా రాతి పొరలు లేకుండా మంచి మట్టి గనక ఉంటే దాన్ని నేల లోతుగా పరిగణించుకోవచ్చు. భూమి లోపల గట్టి, కంకర లేదా రాతి పొర ఉన్నప్పుడు మొక్కల వేర్లు కిందకి పెరగలేవు. కాబట్టి నేల లోతును బట్టి అనువైన పండ్ల జాతిని పెంచడానికి ఎంచుకోవాలి. కొన్ని సందర్భాల్లో మొక్కల వేరు వ్యవస్థ పెరుగుదలకు ఆటంకం కలిగించని విధంగా చిన్న చిన్న గులకరాళ్లు కలిగినటువంటి నేలల్లో కూడా పండ్ల మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ కొన్ని చోట్ల భూమి కింది భాగంలో గట్టి పొరలు ఉన్నప్పుడు జేసీబీ యంత్రాలతో 3-4 అడుగు లోతు వరకు మట్టిని తీసేసి ఆ గుంతలో మంచి మట్టిని నింపి పండ్ల చెట్లను నాటేస్తుంటారు. కానీ మొదటి 3-4 ఏళ్లు మంచి మట్టి ఉన్నంత వరకు మొక్కల వేర్లు బాగా పెరిగి గట్టి పొరలు రాగానే వేర్లు పెరుగుదల ఆగిపోయి మొక్క ఎదుగుదల క్షీణిస్తుంది. కాబట్టి నేల లోతుకు అనువైన పండ్ల రకాన్నే రైతులు ఎంచుకుని సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నేల లోతును బట్టి పండ్ల మొక్కను ఎంచుకోవాలి. నేల లోతు 90 సెంటీమీటర్లు మించి గనక ఉంటే మామిడి, సపోటా, పనస, నేరేడు చెట్లు వేసుకోవచ్చు.
0: మీరు ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఇంతటితో ఈనాటి పాడిపంటలు కార్యక్రమం సమాప్తం.

ప్రసారమవుతుంది. ఈనాటి చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ముందుగా బాహుబలి చిత్రంలోని ఒక మంచి పాట ఇప్పుడు విందాం. గానం రేవంత్ మోహన భోగరాజు, సంగీతం ఎంఎం కీరవాణి.

బాహుబలి చిత్రం నుంచి చక్కటి పాట విన్నారు కదా, వెంటనే ఉండండి 102.7 MHz పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటూ ఉన్నారు. ఇప్పుడు ప్రేమికుడు చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉదిత్ నారాయణ్.

సింహాద్రి చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8 గంటలైంది. ఇప్పుడు హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు వింటారు.

0: ఇది మీ హలో అభిరుచి.
1: హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు, మీకు నచ్చిన పాటను కనుక వినాలంటే కనుక వెంటనే నేను చెప్తున్న నంబర్ని నోట్ చేసుకుని ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా మీ పేరు, ఊరు, చిత్రం పేరు, చిత్రంలోని పాట పేరు, మీ పూర్తి వివరాలు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేసినట్లయితే మీరు కోరిన పాటను మేము ప్రసారం చేస్తాం. వెంటనే ఉండండి 102.7 మెగాహెర్ట్జ్ పై. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. మీ పూర్తి వివరాలు పంపించవలసినటువంటి మా ఫోన్ నంబర్ 7901084415. నంబర్ మరోసారి 7901084415. ముందుగా మన హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రంలోని ఒక మధురమైనటువంటి పాట చంద్రబోస్ గారి రచనలో ఇప్పుడు విందాం.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే అంటారు.
1: ఆశ దోష అమ్మమండి మీషా.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ చిత్రంలో అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా, ఎంఎం కీరవాణి గారి సంగీతంలో, చంద్రబోస్ గారి రచనలో, సందీప్ భౌమిక్ గంగ గానంలో అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎంఎం కీరవాణి గారు మరియు చంద్రబోస్ గారు వీరిద్దరిది సినీ సంగీత చరిత్రలో కూడా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైనటువంటి కలయిక. దశాబ్దాలుగా వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో పాటలు శక్తివంతమైనటువంటి మధురమైన పాటలు వచ్చాయి. సాధారణంగా చంద్రబోస్ సాహిత్యం అందించగా కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉంటారు. అయితే వీరిద్దరి అనుబంధం కేవలం పాటలకే పరిమితం కాకుండా కీరవాణి బాణీలకు చంద్రబోస్ పాటలు రాయడమే కాకుండా చంద్రబోస్ స్వయంగా గళం అందించడం వరకు విస్తరించిందన్నమాట. అయితే వీరు చాలా పాటలకే పాడారు చంద్రబోస్ గారు. వీరు రచించిన పాటల్లో ఇప్పుడు మనం విన్నటువంటి ఈ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రంలోని పాట కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఎందుకనంటే అసలు వీరు చంద్రబోస్ గారు రాసిన పాటల్లో ఎన్నో సందేశాత్మక పాటలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో కదా. నిజానికి ప్రేరణ, మాతృభాష, ప్రేమ, సంస్కృతి, అలాగే చంద్రబోస్ గేయాలలో స్ఫూర్తిని ఉంటుందన్నమాట. ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు వీరి యొక్క రచనలతో. వింటూనే ఉండండి 102.7 MHz పై. హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమం. కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు ఇప్పుడు వింటారు. మన వాట్సాప్ నంబర్కి చాలామంది శ్రోతలు మెసేజ్ చేశారు, చూద్దాం. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హేమబేందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలమారెడ్డి, వనజ, గీత, నీర్జారెడ్డి, శ్రీనిధి, రక్షిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మి, ప్రసన్న, రేణుక, చౌదరి, వీరంతా కూడా వీళ్ళందరూ కలిసి మాందరికీ కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత, హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే సుజిత మేడం గారు అంటూ రాసుకొచ్చారు. నమస్కారం అండి. మాకు 7:15 ప్రసారమైనటువంటి చిరుధాన్యాలు షుగర్ వ్యాధిలో నివారించడంలో చిరుధాన్యాల పాత్ర ఆవశ్యకత గురించి తెలియచేసిన వివరాలు మాకు చాలా నచ్చాయి, ధన్యవాదాలండి అంటూ రాసుకొచ్చారు. రాసిన వాళ్ళు సోమనాథం, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, ఓబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, అహోబిల వెంకటేశ్వరుడు, బండారు శంకరయ్య మరియు ఆర్జీ మేరీ సుజితమ్మ గారి కోసం కూడా. మాకుందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ చదువుతాను. మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా, మూసాపేట, నరేష్ గ్రామ ప్రజలు వీరంతా కలిసి మందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటే, గుడుంబశంకర్ చిత్రం నుంచి చిగురాకు చాటు చిలక ఈ పాటను ప్రసారం చేస్తారా అని కోరుతున్నారు. తప్పకుండా అండి. వింటున్న శ్రోతలందరి కోసం గుడుంబశంకర్ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేసింది, వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్

0: పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వింటూనే ఉండండి 102.7 MHz పై శ్రోత్రం ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు. హలో అభిరుచి వాట్సాప్ బేస్డ్ ఫిల్మ్ సాంగ్స్ కార్యక్రమంలో శ్రోతలు ఇచ్చిన పాటలు వింటూ ఉన్నారు కదా. అలాగే మరొక శ్రోత పంపించినటువంటి మెసేజ్ కూడా చదువుతాను. నా పేరు మణి, అల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నాను అని రాసుకొచ్చారు. మాకోసం అంతఃపురం చిత్రం నుంచి అసలేం గుర్తుకు రాదు ఈ సాంగ్ మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతూ ఉన్నారు. మణి అల్లూరి పుత్తూరు నుంచి కోరుతున్నారండి. టైప్ చేసేవాళ్ళు అన్ని కలిపేసి కాకుండా కొంచెం నీట్గా పెట్టడానికి ట్రై చేయండి. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. మా అందరి కోసం ఏదైనా ఒక మంచి పాట ప్రసారం చేయండి. 7:15 ప్రసారమైనటువంటి చిరుధాన్యాల ఉపయోగం గురించి ఈ కార్యక్రమం మాకందరికీ చాలా బాగా నచ్చింది కాబట్టి మేము అన్ని కార్యక్రమాలు చక్కగా చూస్తూ ఉన్నాం. మా అందరి కోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు జగదీష్, రేవతి, గొల్లపూడి నాగలక్ష్మి గారు, ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. అలాగే మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్. మేరీ సుచిత మేడం గారికి నమస్కారాలతో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య. ఈరోజు నేను ఒక మంచి పాట అడుగుతున్నాను. ఏదైనా చిత్రం నుంచి మాకోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కోరుతున్న శ్రోతలు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ కోసం, అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం శ్రోతలందరికీ, ఆర్జీలందరి కోసం మాకోసం ఒక మంచి పాట ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండానండి, మీ అందరి కోసంగా అంతఃపురం చిత్రం నుంచి ఒక మంచి పాట ప్రసారం చేస్తున్నాం, వినండి.

అద్భుతమైనటువంటి పాట విన్నారు కదా, అంతఃపురం చిత్రం కోసం చిత్రగారి గానంలో, ఇళయరాజా గారి సంగీతంలో, సిరివెన్నెల గారి రచనలో, ఇంకా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా? ఎస్పెషల్లీ మనం సిరివెన్నెల గారు అలాగే ఇళయరాజా గారి గురించి మనం మాట్లాడుకుంటే, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా మరియు ప్రసిద్ధ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, వీరి కలయికలో వచ్చిన పాటలు ఎంతో ఆత్మీయమైనవి, అద్భుతమైన సాహిత్య విలువలతో కూడిన పాటలు వచ్చాయన్నమాట. అందులో అటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇప్పుడు మనం విన్నటువంటి అంతఃపురం చిత్రంలోని చిత్రగారు పాడిన పాట. అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో చాలా పాటలు, ఇళయరాజా సంగీతంలో సిరివెన్నెల గారు రాసిన పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయన్నమాట. అయితే సీతారామ శాస్త్రి గారి భావప్రధమైనటువంటి సాహిత్యానికి ఇళయరాజా గారు అందించినటువంటి ప్రాణప్రతిష్ఠ లాంటి సంగీతం తెలుగు శ్రోతలను ఎంతగానో అలరించింది అంటే అతిశయోక్తి కానే కాదు. వింటూనే ఉండండి 102.7 MHz పై సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నారు మన హలో అభిరుచి వాట్సాప్ కార్యక్రమంలో. నేను మీ మేరీ సుచిత. మరొక శ్రోత పంపించిన మెసేజ్ చదువుతాను. హాయ్ హలో నమస్తే. మా అందరి కోసం సంక్రాంతికి వస్తున్న చిత్రం నుంచి ఒక మంచి పాట ప్రసారం చేయండి అని అంటూ కోరుతూ ఉన్నారు. కోరుతున్న శ్రోతలు మోరిపొలం నుంచి కోనసీమ జిల్లా పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. తప్పకుండానండి, వింటున్న శ్రోతలందరి కోసం మంచి పాట వచ్చేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం నుంచి, తప్పకుండా వినండి.

0: సంక్రాంతికి వస్తున్న చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, ఇప్పుడు వినండి.
1: పది లక్షల లాటరీ నాకు,
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈనాటి హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమంలో శ్రోతలు మెచ్చిన పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి వాట్సప్ కార్యక్రమం సమాప్తం.

0: పుట్టి ఇది మీ హలో అభిరుచి.
1: సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. వార్తల వివరాలు.

0: జాతీయ అంతరిక్ష దినోత్సవం నేషనల్ స్పేస్ డే సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా భారత అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్ల సీఈఓలతో జరిగిన సమావేశం వీడియోను ప్రధానమంత్రి పంచుకున్నారు. భారత్ అంతరిక్ష పురోగతి వేగంగా నిరంతరం విస్తరిస్తోందని పేర్కొన్నారు. దేశంలోని జెన్జీ ఇంజనీర్లు, డిజైనర్లు, కోడర్లు, శాస్త్రవేత్తలు సరికొత్త అధ్యాయానికి సాంకేతికతలను అభివృద్ది చేస్తున్నారని ప్రశంసించారు. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా, వికసిత్ భారత్గా మార్చాలనే గొప్ప సంకల్పంతో అంతరిక్ష రంగం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని నరేంద్ర మోదీ ఉద్ఘాటిస్తూ,
1: బహుత్ లోకో కో హమే జోడ్నా హై, హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కో ఏక్ జిందగీ బనానీ హై తో హిందుస్తాన్ జాఓ, భారత్ కి స్టార్టప్ సే జుడ్ జాఓ, భారత్ కి కో స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జాఓ. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కి తరహ ఆప్కే కారణ హమ్ ఖీచ్ సక్తే హై ఔర్ వో హమారీ ఏక్ బహుత్ బడీ తాకత్ బన్ సక్తా హై.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఈరోజు విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా బ్రిక్స్ స్పోర్ట్స్ జాయింట్ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. దీని ద్వారా బ్రిక్స్ దేశాలు క్రీడారంగంలో చర్చలు, పరస్పర గౌరవం, సమగ్రతతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించాయి. భారత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్య దేశాల క్రీడా మంత్రులు, ఉన్నత ప్రతినిధులు క్రీడా అభివృద్ది, యువత భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, సభ్య దేశాల ఉమ్మడి దృక్పథాన్ని ఆచరణాత్మక క్రీడా సహకారంగా మలచాలని పిలుపునిచ్చారు. మేక్ ఇన్ ఇండియా కింద దేశంలో క్రీడా సామగ్రి తయారీని బలోపేతం చేయడానికి, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, డిజిటల్ ఆవిష్కరణలపై దృష్టి సారించే బ్రిక్స్ స్పోర్ట్స్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు, రాజస్థాన్లోని ఉదయపూర్లో నవంబర్లో బ్రిక్స్ స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్క్లేవ్ నిర్వహణ, అక్టోబర్లో అహ్మదాబాద్ వేదికగా బ్రిక్స్ సంప్రదాయ స్వదేశీ క్రీడా ప్రదర్శన, ఆటల నిర్వహణపై భారత్ తరపున 3 కీలక ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత్లోనే తొలిసారిగా రూపొందించిన నాన్ జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజం, నాన్ జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ముసునూరులో ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉపరాష్టపతి వ్యవసాయ రంగానికి చెందిన ప్రముఖులు రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఇన్ఫ్లుయెంజా రకాలు ఉత్తరార్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్లతో సరిగ్గా సరిపోలుతున్నాయని తెలిపింది. ఈ వైరస్లు గత ఏడాది నుంచే వ్యాప్తిలో ఉన్నాయని ICMR సీనియర్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు సాధారణంగా దానంతట అవే తగ్గిపోతుంటాయని ICMR వెల్లడించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన టోక్యో, నగోయా, ఒకాసా నగరాల్లో పర్యటిస్తారు. ఇప్పటి వరకు జపాన్కు భారత్ తరపున వెళ్తున్న అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. తయారీ రంగం, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టీల్, ఆటోమోటివ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య రక్షణ, స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ రక్షణకు అత్యంత కీలకమైన యుద్ద నౌకలు, ఆఫ్షోర్ నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ను భవిష్యత్తులో ప్రముఖ నౌకా నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన నిర్వహణ సేవలు అవసరమని పేర్కొన్నారు. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జీఆర్ఎస్ఈ యంత్రా ఇండియా లిమిటెడ్ సంస్థలకు చెందిన 5 నూతన ప్రాజెక్టుల భూమి పూజ కార్యక్రమంలో రాజ్నాథ్

0: రాజ్నాథ్ సింగ్ ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వదేశీ ఉత్పత్తులపైనే పూర్తిగా ఆధారపడుతున్నామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: समर्पित किया है. जीआरईसी ने अब तक 100 से अधिक वेजल्स बनाए और सबसे बड़ी बात है कि आप सभी आत्मनिर्भरता के एजेंडे पर काम कर रहे हैं, एक मिशन के साथ आप सब काम कर रहे हैं.
0: మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటులో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ కోరారు. న్యూఢిల్లీలో విలేకరులతో ఆమె ఈరోజు మాట్లాడుతూ పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల అమలుకు తోడ్పడటం ద్వారా తమ నిబద్దతను నిరూపించుకోవాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ పార్లమెంటు కన్నా రాజ్యాంగం కన్నా పెద్దది కాదని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ, నిపుణుల సభ్యుడు ఆఫ్రోజ్ అహ్మద్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. కొలంబో వేదికగా ఈ రోజు ప్రారంభమైన ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు సాధించింది. దేవదత్ పడిక్కల్ వరుసగా 2వ టెస్టులో 193 బంతుల్లో 117 పరుగులు చేయగా శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 3, లాహిరు కుమార, కేశరా నువాంతు ఒక్కో వికెట్ తీశారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2-3 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, కోస్తా కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గంగా పరీవాహక ప్రాంతాలలోని పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళం, మాహే, మధ్య మహారాష్ట, దక్షిణ లోతట్టు కర్ణాటక ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ రాగల 2 రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిభావంతులను ఆకర్షించగల బలమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. యుద్ద నౌకలు, ఇతర రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో స్వయం సమృద్ది సాధించడం అత్యవసరమని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. H1N1 వైరస్కు సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిషా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఇస్రో, ద ప్రైవేట్ సెక్టర్ అండ్ ఆల్సో ద గవర్నమెంట్ త్రూ ఇట్స్ పాలసీస్. బట్ వాట్ వీ నీడ్ ఇస్ హ్యావింగ్ అన్ ఎనేబులింగ్ స్పేస్డ్ లా అండ్ లయబిలిటీ రెజీమ్ ఆఫ్ విచ్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరగాలు వింటూ. అన్నయ్య చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. ఈ జెంటిల్మెన్ సైకిల్ మీద వస్తే వీళ్ళంతా బైక్లో వచ్చేవాళ్ళట, అదే బైక్ వేసుకుని వస్తే కారులో వచ్చేవాళ్ళట. జీన్స్ ప్యాంట్తో వస్తే బ్యాగీ ప్యాంట్ కోసం చూస్తారంట. మరి వారికి ఏం కావాలో అర్థం కాక ఏం చేశారో తెలియాలంటే, జెంటిల్మెన్ చిత్రం నుంచి రాజశ్రీ రచనలో సురేష్ జీవి ప్రకాష్ పాడగా ఎర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. రోజా మూవీ నుంచి మిన్మిని పాడగా రాజశ్రీ రచనలో, ఎర్ రెహమాన్ సంగీతంలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. వాలి మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఆనందించండి.
1: December 7, 1903. January 1, 1920. September 2, 1920.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదు చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసినకి ఏమంటారండి? నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి.
2: స్టూడియోలో సమయం 10 గంటలు.
3: వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
2: వింటూ ఆనందిస్తున్నారు వినిపించని రాగాలే అంటూ ఆనాటి ఆ పాత మధుర గీతాలు వింటూ నేను మీ ఆర్జే అశోక్ మనమున్నాం వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై.